శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, సెప్టెంబర్ మాసం 9వ తారీఖు బుధవారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 52 సెకండ్లు. శుభోదయం.

0: different events. In the para recurve mixed team gold medal match, India's Bhavna and Harvinder Singh will take on China's Liang Qirong and Xie Lei in the final. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు భక్తిరంజని భక్తి గీతాల కార్యక్రమం.

தக்கதின தக்கடி தக்கதின தூம் தக்கதின.

0: భక్తి రంజని కార్యక్రమంలో ఇంతవరకు భక్తి గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడు విందాం సూక్తి ముక్తావళి.
1: మానవులలో కొందరు దుఃఖభాగులు. వారు ఎల్లప్పుడూ ముఖం చిట్లించుకొని బుడ్డమూత పెట్టుకొని ఇతరులను చురుచురా చూస్తూ ఉంటారు. పరిహాస ప్రసంగములు గాని చమత్కారములు గాని వారి కోపాన్నే పెంచుతాయి గాని నవ్వును పుట్టింపవు. ఎప్పుడూ ఏదో యోచిస్తూనే ఉంటారు, కానీ వారి సమస్యకు పరిష్కారాన్ని మాత్రం వారు కనుగొనజాలరు. ఇట్టి వారు ఇతరులను కూడా బాధను బరువును కూడా పెంచుతారు. ఈర్ష్యాలు, క్రోధనుడు, నిత్యశంకితుడు, జుగుప్సావంతుడు, నిత్య సంతోషి, పరభాగ్యోపజీవి అని ఆరుగురు దుఃఖభాగులు. ఈర్ష్య గలవాడు ఎదుటివాణి ఎదుగుదలను చూచి ఓర్వలేక అసూయ కలిగి కుంగిపోతూనే ఉంటాడు. క్రోధనుడు ఎదుటివాణిపై కక్ష సాధింపు ప్రయత్నంలోనే మునిగి తేలుతూ ఉంటాడు. నిత్యశంకితుడు తనకు ఏది లభించినా, ఎవరు ఏమి చేసినా, చెప్పినా, తిండి పెట్టినా కూడా వాటిని అన్నిటినీ కూడా అనుమానిస్తూనే ఉంటాడు. జుగుప్సావంతుడున్నాడే, ఇతనికి నిరుత్సాహం, నిర్వీర్యత, నిరాశలు ఉంటాయి. ఏ పని చేయడానికి పూనుకొనడం ఉత్సాహం పడడు. ఇక పరభాగ్యోపజీవి తన జీవితం గడుపుకోవడానికి గాను ఇతరులను ఆశ్రయించి వారి దయాదాక్షిణ్యాలపైన వారిచ్చే ధన వస్తువులతోనే జీవితం కొనసాగిస్తాడు. తాను సొంతంగా ఒక దమ్మిడి కూడా ఆర్జించడు. నిస్సంతోషి నిత్య సంతోషిని చూచి గాని, పంచపచ్చ పరమాణములు భుజించి గాని, సుశ్రావ్య సంగీతం విని గాని, నాట్య నాటకము దర్శించి గాని సంతోషమును పొందడు. ఈ ఆరుగురు తమ కుటుంబీకులను గాని, స్నేహితులను గాని, సంఘాన్ని గాని ఏబగించుకుంటూనే ఉంటారు. పైగా తమ కర్తవ్యం ఏమిటో వారికే తెలియదు, తెలుసుకోరు. వారికి ఎంతటి జ్ఞాని అయినా కానీ బోధించలేడు, వారి జీవితాలను మార్చలేడు. అందుకే సుమతి శతకర్త బద్దని ఏమన్నాడంటే, ఎప్పటికయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి అన్యుల మనములు నొప్పింపక తానువ్వక తప్పించుక తిరుగుబాడి ధన్యుడు సుమతి అన్నాడు. ఈ దుఃఖభాగులతో మాట్లాడినప్పుడు ప్రస్తుతం వారు ఏది ప్రస్తావిస్తారో దానిని సమర్థించుతూ వారిని నొప్పింపక తాను నొప్పి పడక మధ్య మార్గంలో తప్పించుకున్నా అంటే సమస్య నుండి బయటపడితే అటువంటి వాడే ధన్యుడు అన్నాడు. అంటే దుఃఖభాగులతో మాట్లాడడం కత్తిమీద సాం వంటిది అని అన్నాడు. ఈ దుఃఖభాగులు ఒక రకమైన మూర్ఖులు. తాము బట్టిన కుండేటికి మూడే కాళ్ళు అనే సిద్ధాంతంలో నుండి కొంత కూడా సడలి వేరు మార్గంలో యోచించనైనా యోచించరు. వారి ముక్కుకు సూటిగా కనబడినదే ప్రపంచమంటారు. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తమిళి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అని సుభాషితం పలుకుతుంది. రాక్షస మాంసంలో జన్మించిన హిరణ్యకశ్యపునకు కూడా చదువుల్లోని సారము, పద్యములను ఎక్కువ మక్కువ. ప్రహ్లాదుని పిలిచి పద్యముగా చెప్పి తాత్పర్యం ఊహింపమా అన్నాడు. అప్పుడు ప్రహ్లాదు ఏమన్నాడు, చదివించిరి గురువులు నన్ను, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి గలవు పెక్కులు, చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. ఈ దుఃఖభాగులు చదువులు చదివి ఉండినా చదువులలోని మర్మం ఎరగదు, వారి చదువు నిరర్థకంగానే ఉంటుందన్నమాట. ఒకరి మాట వినరు మూర్ఖులు, తమ పట్టుదల వదలరు. మకర ముఖాంతరస్తమగు మాణికంపకలింపవచ్చు, పాయక చల దూర్మికానికరమైన మకోదది దాటవచ్చు, మస్తకమున పువ్వు దండబల సర్పమునైన భరించవచ్చు, మచ్చిక గటి ఇంప మూర్ఖజన చిత్తముదల్.

మొసలి నోట నున్న మాణిక్యమునైనా బయటకు తీసుకోవచ్చు. పెద్ద పెద్ద అలలతో కూడి సముద్రానైనా దాటవచ్చు. తలల్లో పూలదండవలి పామునైనా ధరించవచ్చు. కానీ మూర్ఖుని ఏ ఉపాయం చేతగాని సమాధాన పడతలేము అని భర్తృహరి మూర్ఖజన పద్ధతిని గురించి హెచ్చరించినాడు. సుజనులు దుఃఖభాగులకు విరుద్ధంగా ఉంటారు. ఆపదలందు ధైర్య గుణము అంచిత సంపదలందు తాళ్మియున్ భూపసభాంతరాళమున పుష్కల వాక్చాతుర్యము ఆది బాహావటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతిజన్య గుణంబులు సజ్జనాళికిన్. ఆపద వేళల్లో ధైర్యం, సంపదలు కలిగినప్పుడు ఓర్పు, రాజాస్థానాల్లో వాక్చాతుర్యం, యుద్ధంలో పరాక్రమం, కీర్తిని సంపాదించుట ఎందు కోరిక, అభ్యసించుటలు ఆసక్తి అనే సుగుణాలు సుజనులకు పుట్టుకతోనే వచ్చిన గుణాలు. ఇది భర్తృహరి తెలిపినాడు. సుజన దుర్జనులను గమనించి తగు రీతిగా వారితో మనం మెలగవలసి ఉంటుంది.

0: సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ పురాణం త్యాగమూర్తి శర్మ. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
1: శుభోదయం రైతు మిత్రులకు, నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో మిరప పంటలో సమగ్ర యాజమాన్యం, ధాన్యం నిల్వలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, అట్లే వరి పంటలో అధిక దిగుబడులు సాధించడానికి ముఖ్యమైన మెలకువలు అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

మిరప పంటలో సమగ్ర యాజమాన్యం విషయానికి వస్తే, ట్రైకోడెర్మా విరిడి వంటి జీవ శిలీంద్ర నాశినితో శుభ్రం చేసిన విత్తనాన్ని ఎత్తు నారుమలలో విత్తుకోవాలి. నారుమడి మీటర్ వెడల్పు 15 సెంటీమీటర్ల ఎత్తులో తయారు చేయాలి. విత్తిన రోజు నుంచి 9-15వ రోజున నారుమళ్లపై కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి ద్రావణంతో పిచికారీ చేసి నారుకుళ్ళు తెగులు నివారించాలి. 6 వారాల వయసు గల మొక్కలను పొలంలో నాటుకోవాలి. పచ్చిరొట్ట పైలను కలయదున్ని పొలాన్ని మెత్తగా దున్నిన తర్వాత ఆఖరు దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 200 కిలోల వేపపిండి వేయాలి. మొక్కలను 75x45 సెంటీమీటర్ల ఎడంలో నాటుకోవాలి. నాటే ముందు మొక్కలను ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు 10 లీటర్ల నీటిలో, కార్బన్డిజం 10 గ్రాములు 10 లీటర్ల నీటిలో 5 నిమిషాలు ముంచి నాటుకోవాలి. ఎకరానికి 120 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాష్ ఎరువులను 4 విడతలుగా వేసుకోవాలి. డ్రిప్ పద్ధతిలో ఎరువులు నీరు ఆదా అవడమే కాకుండా కలుపు నివారింపబడి కాయ నాణ్యత పెరుగుతుంది. పంట బెట్టకు ముంపుకు గురైనప్పుడు మొక్క ఎదుగుదలకు 2% యూరియా అంటే 20 గ్రాములు 1 లీటర్ నీటికి 0.3 నుంచి 0.5% అంటే 3 నుండి 5 గ్రాములు 1 లీటర్ నీటికి పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టి అవసరం మేరకు మాత్రమే పురుగు మందులు వాడాలి. కోతకు 15 నుండి 20 రోజుల ముందు ఎటువంటి పురుగు మందులు పిచికారీ చేయకూడదు. పూర్తిగా రంగుమారిన కాయల్ని వాతావరణం పొడిగా ఉన్నప్పుడు కోసి పాలిథిన్ లేదా టార్పలిన్ లేదా సిమెంట్ కళ్ళాలపై ఎండబెట్టాలి. ఎండిన కాయలలో 11% తేమ ఉండాలి. ధాన్యం నిల్వలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు విషయానికి వస్తే, ధాన్యాన్ని బాగా ఎండబెట్టాలి. వరిలో 11-12%, అపరాలలో 10%, నూనె గింజల్లో 7-9% తేమ ఉండేటట్లు చేసి నిల్వ ఉంచుకోవాలి. ఇలా నిల్వ ఉంచితే 6-12 నెలల వరకు కాపాడుకోవచ్చు. నూర్పిడి చేసే యంత్రాలను

0: వేడి చేసే ప్రాంతాలను, రవాణాకు ఉపయోగించే వాహనాలను వాడే ముందు శుభ్రపరచుకోవాలి. పాత గోనె సంచులను నిల్వ చేయడానికి ఉపయోగించినట్లయితే వాటికి చిరుగులు లేకుండా చేసి ఏదైనా పురుగుమందును వాటిపై పిచికారీ చేసి మాత్రమే వాటిని ఉపయోగించాలి. నిల్వ చేసే గోదాములను ముందుగా శుభ్రం చేసి గోదాములపై కప్పు, గోడలు, నేలలో పగుళ్ళు, రంధ్రాలు లేకుండా సిమెంట్తో పూడ్చివేయాలి. ఎలుక కన్నాలను పూడ్చివేయాలి. తలుపులకు లోహపు రేకులను కింది వరకు ఉండేటట్లయితే ఎలుకలు తలుపులను కింది వైపున కొరికి ధాన్యాన్ని నష్టపరచకుండా చూడవచ్చు. గిడ్డంగుల్లోకి పక్షులు రాకుండా కిటికీలకు, వెంటిలేటర్లకు ఇనుప జల్లెలను బిగించాలి. ధాన్యపు బస్తాలకు తేమ చేరకుండా ఉండేందుకు చెక్క దిమ్మెలపై నిల్వ ఉంచాలి. గోదాముల్లో పక్క గోడలకు, పై కప్పుకు తగలకుండా బస్తాలను అమర్చాలి. చుట్టూ 2 అడుగుల స్థలం వదిలితే మందులు పిచికారీ చేయడానికి, అప్పుడప్పుడు ధాన్యాన్ని గమనించేందుకు వీలు కలుగుతుంది. ధాన్యం నిల్వలో పురుగు పడిన వెంటనే చేపట్టాల్సిన నివారణ చర్యలు ఏవంటే, గాదెల్లో కానీ, పాత్రల్లో కానీ, గోదాముల్లో కానీ అల్యూమినియం ఫాస్ఫైడ్ బిల్లల ద్వారా ఊదరబెట్టి పురుగును నివారించవచ్చు. 1 టన్ను ధాన్యానికి 3 గ్రాముల బిల్లలు 2 వాడాలి. కానీ ఊదర వేయడానికి ముందు గోదాముల్లోకి గాలి చొరబడకుండా జాగ్రత్త వహించాలి. గోదాముల్లో ఆహార ధాన్యపు బస్తాలను పురుగు పట్టకుండా 3 లేదా 4 వారాలకు ఒకసారి లీటర్ నీటికి 10 మిల్లీలీటరు మలాథియాన్ మందును కలిపి మందు ద్రావణాన్ని 100 చదరపు మీటర్లకు 3 లీటర్ల చొప్పున పిచికారీ చేయాలి. ఎలుకల నివారణకు ముందుగా 2 రోజులు బియ్యపు పిండి కానీ, గోధుమ పిండి కానీ తీసుకుని దానికి వేరుశనగ నూనె కానీ, మరే వంట నూనె కానీ కలిపి అక్కడక్కడ గోదాముల్లో గాదెల వద్ద కానీ ఎర్రగా ఉంచాలి. తర్వాత 2 గ్రాములు జింక్ ఫాస్ఫేట్, 96 గ్రాములు పిండి, 2 గ్రాముల నూనె కలిపి ఎలుకలు తిరిగే ప్రదేశంలో ఒకచోట 20 గ్రాముల ఎర్రను ఉంచాలి. చనిపోయిన ఎలుకలను, మిగిలిన ఎర్రని తీసేసి పూడ్చివేయాలి. ఇప్పుడు చెప్పిన పురుగు మందులే కాకుండా వాటికి ప్రత్యామ్నాయంగా వృక్ష సంబంధిత పదార్థాలు కూడా ఈ పురుగు నివారణలో సమర్థవంతంగా వాడచ్చు. వేప నూనె, వేపగింజల పొడి, వసకొమ్ముల పొడి, వేపాకు, నూరిన వెల్లుల్లి, ఉసిరికాయల గింజలు, సీతాఫలం గింజల పొడి 2% ధాన్యంతో కలిపినప్పుడు 6 నుండి 8 నెలల వరకు పురుగు ద్వారా నష్టం జరగకుండా కాపాడవచ్చు. ఇవే కాకుండా కసవింద, ఉత్తరేణి, కుక్క మిరప, నేల ఉమ్మెత్త, కీసర చెట్టు ఆకులు 4% వాడితే ధాన్యాన్ని దాదాపు 3 నెలల వరకు పురుగు పట్టకుండా కాపాడవచ్చు. ఇక వరి పంటలో అధిక దిగుబడులు సాధించడానికి ముఖ్యమైన మెలకువలు విషయానికొస్తే, నారుమడిలో సస్యరక్షణ పైరుకు శ్రీరామరక్ష. నారు తీసి నారు వేర్లను క్లోరిపైరిఫాస్ 0.02% ద్రావణంలో, అంటే 200 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపిన మిశ్రమంలో 12 గంటలు నారు వేర్లను ఉంచాలి. 200 లీటర్ల నీటిలో 2 కిలోల యూరియా కలిపిన ద్రావణంలో నారు వేర్లను 3 గంటలు ఉంచి నాటినట్లయితే పైరుపై వచ్చే పురుగుల తాకిడిని కనీసం 20 రోజుల వరకు నివారించవచ్చు.
1: పొలం కబుర్లు విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాలకు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రాంతీయ వార్తలు విందాం.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో హస్తకళాకారుల అభివృద్దికి క్లస్టర్ల వారీగా సదుపాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు.

0: యువ ప్రతిభ కోసం బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని పండువారిపేటలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని అర్హులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. అలాగే మాచవరం జయంతి నగర్లో రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం బుడుంగపేటలో జరిగే తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. హస్తకళాకారుల అభివృద్దికి క్లస్టర్ల వారీగా సదుపాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో సవర కళాకారుల కేంద్రం పనులు ప్రారంభించామని చెప్పారు. మదనపల్లి, అనంతపురం, పెడన ప్రాంతాల్లో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. హస్తకళ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు క్యూఆర్ కోడ్ ద్వారా కళాకారుల వివరాలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఆంధ్ర హస్తకళలను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా యువత మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో సంస్కృతి ఫౌండేషన్, రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థల ఆధ్వర్యంలో నిన్న ఉద్యోగ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వై సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ వివిధ రంగాలకు చెందిన 135కు పైగా సంస్థలు పాల్గొన్న ఈ మేళాలో 1126 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. రక్షణ, అంతరిక్ష, టెక్స్టైల్ రంగాల్లో పెట్టుబడులతో శ్రీ సత్యసాయి జిల్లాలో రాబోయే రోజుల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నాయని మంత్రి తెలియజేస్తూ,
1: చదువుకున్న యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం 2వ మెగా జాబ్ మేళాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా వచ్చిన అనేక కంపెనీలకి ఆటోమొబైల్ రంగంలో ఇవాళ ప్రపంచ కంపెనీలు, ఎంఎల్సీ మనం ఏదైతే అంటున్నాం మల్టీనేషనల్ కంపెనీస్ గా, వాళ్ళందరూ కూడా ధర్మవరానికి వచ్చారు. మన అర్హతకి అనుగుణంగా మనం ఏం చదువుకున్నామో దానికి అనుగుణంగా ఆ ఉద్యోగ ఆ కంపెనీని సంప్రదించడం, వారు పెట్టే దీంట్లో ఇంటర్వ్యూలో మన నైపుణ్యాన్ని ప్రదర్శించడం, తద్వారా ఉద్యోగాన్ని సంపాదించి మన కాళ్ళ మీద మనం నిలబడడం, మన మీద ఎంతో నమ్మకంతో మనల్ని చదివించిన తల్లిదండ్రుల పేరు నిలబెట్టి
0: తెలంగాణ బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంతో పాటు యువతలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 నిర్వహిస్తున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 ప్రచార పత్రికను మంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ షార్ట్ ఫిలింలు, పాటలు, వీడియోల ద్వారా యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ పోటీ మంచి వేదికగా నిలుస్తుందన్నారు. బతుకమ్మ విశిష్టత తెలంగాణ సంస్కృతి, జానపద కళలు, సాంప్రదాయాలతో పాటు ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సృజనాత్మకంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా కిలో ఉల్లిపాయలను 32 రూపాయలకే రాయితీపై అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో కందిపప్పు, పామాయిల్ను బహిరంగ మార్కెట్ కంటే 30% తక్కువ ధరకే అందిస్తామని తెలిపారు. ఖరీఫ్లో 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: మన ప్రజలందరికీ కేవలం 32 రూపాయలకే కిలో ఉల్లిపాయ అందించే విధంగా ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టబోతున్నాం. పామ్ ఆయిల్ విషయంలో కూడా, ఎందుకంటే ఎక్కువగా ఇది ఇంపోర్ట్ చేసే కమాడిటీ కాబట్టి నెగోసియేషన్ జాతీయ స్థాయిలో జరిగితే ఖచ్చితంగా మెరుగైన ధర వస్తుంది. రాబోయే ఖరీఫ్ మాసానికి ఏ విధంగా సిద్ధం అవ్వాలో, సుమారు 37 నుంచి 38 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరించడానికి కోసం ఆంధ్రప్రదేశ్లో పౌర సరఫరాల శాఖ నుంచి అన్ని విధాలుగా మా కార్పొరేషన్ నుంచి మేము సిద్ధమవుతున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహారాష్టలోని ముంబైలో మురుగునీటి సాంకేతికత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ఐఎఫ్ఏటి ఇండియా 2026

0: జాతీయ సదస్సు ఈరోజు నుంచి జరగనుంది. ఈ నెల 11వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఈరోజు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్లో పట్టణ పరివర్తన, పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, సుస్థిర పట్టణ సేవలపై రాష్ట ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన సదస్సులో వివరించనున్నారు. అలాగే సుస్థిర పారిశుద్ధ్య సేవల కోసం పురపాలక సంస్థల ఆర్థిక వనరుల బలోపేతం, పెట్టుబడులు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంపై జరిగే చర్చలో సురేష్ కుమార్ పాల్గొననున్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ సహకారం అందిస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మన ఊరు మన జెండా కార్యక్రమంలో ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ,
1: అందరికీ నిజమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తూ మరి ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపాలి అనేటువంటి ఆలోచనతో సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి కనీస రాజధాని లేనటువంటి సందర్భంలో ఇవాళ కేంద్రం ఇచ్చేటువంటి సహకారంతో అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించుకునే దిశగా మనం అడుగులు వేస్తున్నాం.
0: తెలంగాణలో భారీ స్థాయిలో నాణ్యమైన వరి ఉత్పత్తితో పాటు పెద్ద మొత్తంలో బియ్యాన్ని ఎగుమతి చేయగల ఉత్పత్తి సామర్థ్యం, ఆధునిక రైస్ మిల్లింగ్ వ్యవస్థ ఉన్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పీటు లారెల్ జూనియర్తో మంత్రి నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిప్పీన్స్ మధ్య వాణిజ్యాన్ని మరింత విస్తరించడంతో పాటు తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతులను పెంచే అవకాశాలపై ఇరువురు చర్చించారు. స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని ఈరోజు తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 1914 సెప్టెంబర్ 9వ తేదీన కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని రట్టిహల్లి గ్రామంలో జన్మించిన ఆయన తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో పలు రచనలు చేశారు. తన రచనల ద్వారా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. తెలుగు భాషే మన అస్తిత్వమని చాటిన కాళోజీ నారాయణరావు 2002 నవంబర్ 13వ తేదీన తుదిశ్వాస విడిచారు. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలో ఈరోజు, రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇంధన ప్రణాళికను సిద్దం చేశామని ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. విజయవాడలో విద్యుత్ సౌధలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సమన్వయ కమిటీ సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో విజయానంద్ మాట్లాడుతూ, భవిష్యత్తు విద్యుత్ అవసరాలను తీర్చేందుకు 1600 మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో హస్తకళాకారుల అభివృద్దికి క్లస్టర్ల వారీగా సదుపాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువ ప్రతిభ కోసం బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచక రచ ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య భారతస్య యూపీఐ ఇత్యస్య వైశ్విక విస్తారాయ ఆహ్వానం కృతవాన్. సహ విత్తీయ ప్రౌద్యోగికీ క్షేత్రం ఆహూతవాన్ యత్ తత్ భారతస్య స్వదే

ఫిజియోథెరపీ పాత్ర గురించి డాక్టర్ డి శ్వేత ఫిజియోథెరపిస్ట్ వీరితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:45 ఉదయరాగం సినిమా పాటలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి, 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే, 8:35 ఆల్బం ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జే నిర్మల. వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం 9:00 ఉంటుంది. 10:00 సెమికాన్ ఇండియా 2.0 పై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10:00 మీరు వినవచ్చు. అనంతరం 10:13 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు మొదలవుతాయి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, వార్తల అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటాయి. 12:10 నుంచి 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ నుంచి కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు వినవచ్చు. ఈ మధ్యాహ్నం 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే, వార్తల తర్వాత 3:10 వివిధ భారతి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ఈరోజు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం, మహిళా శ్రోతలు మాత్రమే టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు డయల్ చేయవలసిన నెంబర్స్ 224-6605, 224-6606, ఎస్టీడీ కోడ్ 0877. సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన వివరాలు మీరు వినవచ్చు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి ఈరోజు సాయంత్రం, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారం. అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు సాయంత్రం 6:30 ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. పల్లెసీమల కార్యక్రమంలో రాత్రి 7:15 సాగునీటి వినియోగం, వాటి ప్రాముఖ్యత గురించి, ఆధునిక సాంకేతిక పద్ధతుల గురించి శ్రీ సిహెచ్ మురళీకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ అగ్రికల్చర్ కాలేజ్, ఎస్వి అగ్రికల్చర్ కాలేజీలో పనిచేస్తున్న వీరి ప్రసంగాన్ని వినవచ్చు. 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పథకాల గురించిన ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 చిత్రకుసుమాలు సినిమా పాటలు, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 8:40 తిరిగి చిత్రకుసుమాలు ఉంటాయి, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి, 9:30 నాటిక ఉంటుంది, 10:00 రాగం తానం పల్లవి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:45 ఈరోజు రాత్రి ఆపాత మధురాలు మధురగీతాలు వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. ఇక కొంచెంసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. చిప్స్ నుంచి సిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్ స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడు అండగా ఉంటుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగం

0: అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రపంచ విలువిద్య పారిశ్రామిక పోటీల్లో భారత క్రీడాకారులు ఈరోజు జరిగే పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీ పడనున్నారు. చిప్స్ నుంచి షిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్ స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లో 3 కీలక విభాగాలు జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభ ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని, 2,800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కారిడార్ పనులు పూర్తి కావటం 21వ దశాబ్ది భారత్కు గర్వకారణమైన అంశమని, దేశంలో మారుతున్న పని సంస్కృతికి నిదర్శనమని తెలిపారు.
1: साथियों, अब भारत चिप से लेकर शिप तक निर्माण की एक नई गाथा लिख रहा है. यानी पुर्जे भी हमारे और प्रोडक्ट भी हमारा. आत्मनिर्भरता की एक पूरी चेन भारत में ही बनेगी.
0: सौर अणु पवन రంగాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి భవిష్యత్ పరిశ్రమలకు అవసరమయ్యే ఇంధన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఇండియన్ రైల్వే నెట్వర్క్ లో 50,000కు పైగా ఆధునిక కోచ్లు, 250,000 వ్యాగన్లు చేరాయని, దేశంలోనే అత్యాధునిక రైల్ మెట్రో కోచ్లు తయారవుతున్నాయని మోదీ తెలిపారు. గుజరాత్ మధ్యప్రదేశ్లో 9,700 కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టులకు, 1,780 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కడానా డ్యాంపై 110 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, పీఎంఏవై ఇళ్లను మోదీ ప్రారంభించారు. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ప్రారంభించిన ప్రధానమంత్రి, దేశ డిజిటల్ విప్లవంలో యూపీఐ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఆగస్టు నెలలో దేశంలో 24 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరగడం ఈ విజయం నిదర్శనమన్నారు. సాంకేతిక ఆధికారిత ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించడంలో యూపీఐ ఒక అద్భుత సాధనంగా మారిందని తెలిపారు. సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలు సైతం చేరుకోలేని ప్రాంతాలకు యూపీఐ సేవలు విస్తరించాయని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని, సింగపూర్తో ఇప్పటికే అమలవుతున్న పద్దతిలో ఇతర దేశాల చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధానించాలని పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసించే దేశాలతో ఈ అనుసంధానం ద్వారా విదేశీ మారకపు లావాదేవీల ఖర్చులు తగ్గుతాయని, స్వదేశంలో ఉన్న కుటుంబాలకు డబ్బులు సులభంగా వేగంగా అందుతాయని మోదీ స్పష్టం చేశారు.
1: भारत की फिनटेक स्टोरी अद्भुत रही है और इसका एक बड़ा चैंपियन है हमारा यूपीआई. मैंने पिछले साल भी इसकी चर्चा की थी, लेकिन ये इतनी बड़ी ट्रांसफॉर्मेशन है कि जब भी फिनटेक की चर्चा होगी तो वो यूपीआई के बिना अधूरी ही होगी.
0: కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 3 రోజుల పర్యటనలో భాగంగా కొలంబో చేరుకున్న ఆయన అక్కడ ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య చారిత్రక సాంస్కృతిక బంధాలు కొనియాడారు. భారత్ శ్రీలంక సంబంధాలకు ప్రవాస భారతీయులే వారధిలా ఉన్నారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోన్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, గ్లోబల్ వృద్దికి 16%కు పైగా తోడ్పడుతుందని చెప్పారు. 2014తో పోలిస్తే ఎగుమతులు భారీగా పెరిగాయని, మొబైల్ తయారీలో భారత్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ గలానికి ప్రపంచం గుర్తింపునిస్తోందని పేర్కొన్నారు. కాగా శ్రీలంక చేరుకున్న రక్షణ మంత్రికి బండారు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ దేశ రక్షణ ఉపమంత్రి అరుణ్ జయశేఖర ఘనస్వాగతం పలికారు. 2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగం అభివృద్ది చేస్తున్నామని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఒత్తిడిని విజయాలుగా మలుచుకోవాలని, ప్రత్యర్థులను అవకాశాలుగా భావించి పథకాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ 10 ఏళ్ల ప్రణాళికలో భాగంగా క్రీడా మౌలిక వసతులు 36,000 కోట్లకు పైగా కేటాయించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి ఘన వీడ్కోలు లభించింది. భారత్ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష, క్రీడా కార్యదర్శి హరిరంజన్ రావు, చెఫ్ డి మిషన్ సహదేవ్ యాదవ్ తదితరులతో కలిసి మంత్రి భారత బృందానికి అధికార జెర్సీని ఆవిష్కరించారు. జపాన్ వేదికగా జరగబోయే ఈ ఆసియా క్రీడల్లో పాల్గొనే 503 మంది సభ్యుల భారత బృందంలో 300 మందికి పైగా కొత్త క్రీడాకారులు ఉండటం విశేషం. ఇది భారత క్రీడారంగంలో పెరుగుతున్న యువ ప్రతిభకు నిదర్శనమని, గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచిందని మంత్రి తెలిపారు.

0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVN ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ ఆధ్వర్యంలో అత్యాధునిక హంగులతో పునరుద్ధరించిన నెహ్రూ ప్లానిటోరియాన్ని పీఎంఎంఎల్ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నిన్న ప్రారంభించారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం, ఖగోళ శాస్త్రంపై అవగాహన కల్పించడం, యువతలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం ఈ ఆధునీకరణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా పీఎంఎంఎల్ డైరెక్టర్ అశ్విని లోహాని మాట్లాడుతూ, విద్యార్థులు, యువత, సాధారణ ప్రజలకు అవగాహన కలిగించడంలో ఈ ప్లానిటోరియం దేశంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఈ నూతన ప్రాంగణంలో సందర్శకుల కోసం పలు ప్రత్యేక వసతులు కల్పించారు. ఒక ప్రత్యేక రీడింగ్ రూమ్, లైబ్రరీ, నూతన సాంకేతికతతో కూడిన ప్రదర్శన, ప్రొజెక్షన్ సిస్టమ్స్, మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఛత్తీస్గఢ్ హైకోర్టుకు ముగ్గురు, గౌహతి హైకోర్టుకు ఇద్దరు అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఛత్తీస్గఢ్ హైకోర్టులో న్యాయమూర్తులుగా ముగ్గురు జ్యుడీషియల్ అధికారులు పదోన్నతి కల్పించారు. అలాగే గౌహతి హైకోర్టుకు ఒక న్యాయవాది, మరో జ్యుడీషియల్ అధికారిని అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. దేశంలో వివిధ హైకోర్టులకు అర్హులైన జ్యుడీషియల్ అధికారులను, న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉంటారు. సాధారణంగా హైకోర్టులో అదనపు న్యాయమూర్తులను 2 ఏళ్ల కాలపరిమితితో నియమిస్తారు. వారి పనితీరు బట్టి తర్వాత వారిని శాశ్వత న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తారు. అమెరికా, ఇరాన్ మధ్య దాడులు తీవ్రం కావడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా యుద్దనౌకపై ఐఆర్జీసీ దాడులకు యత్నించిందని వాషింగ్టన్ ఆరోపించింది. ఇరాన్కు చెందిన 5 ముడిచమురు ట్యాంకర్లు ధ్వంసం చేస్తుంది. దీనికి ప్రతిగా ఇరాన్ జోర్డాన్లో అమెరికా లక్ష్యాలపై క్షిపణులతో దాడికి దిగింది. గత 2 రోజులుగా అమెరికా యుద్దనౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడికి యత్నించిందని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మరోవైపు బహ్రెయిన్, కువైట్ వాడరుల సమీపంలో ట్యాంకర్లపై ప్రతీకారం తీర్చుకుంటామని ఐఆర్జీసీ హెచ్చరించింది. వాడరేవులు లంగరు వేసుకున్న నౌకల సిబ్బంది వెంటనే వాడర్లు విడిచిపెట్టి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఈ పరిణామాలు యుద్ద భయాలను పెంచుతున్నాయి. దేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నాగాలాండ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్టలో రాగల 3 నుంచి 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ పలు విద్య పారాసిరీస్లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీ పడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ల్లో భారత్ పలు పథకాలు గెలుచుకునే అవకాశం ఉంది. పారా రికౌ మిక్స్డ్ టీమ్ స్వర్ణ పతాక పోరులో భారత్ నుంచి భావన, హర్వీందర్ సింగ్ జోడి చైనాకు చెందిన లియాంగ్ క్యూరాంగ్, జియాలీలతో తలపడతారు. అలాగే పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఆర్చర్ సీతలదేవి కజకిస్తాన్కు చెందిన ఐజాడ సడాన్తో స్వర్ణం కోసం పోటీ పడతారు. మరోవైపు సీతలదేవి తోమన్ కుమార్తో కలిసి పారా కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ కాంస్యపతక్ పోరులో ఇరాక్ జంటతో తలపడతారు. ఇక పారా రికవర్ మహిళల కాంస్యపతక్ పోరులో రాజశ్రీ ధనరాజ్ రాథోడ్ భావన మధ్య పోరు జరగడంతో భారత్కు పథకం ఖాయమైంది. ఇక పారా కౌంట్ మహిళల కాంస్యపతక్ మ్యాచ్లో సరిత చైనాకు చెందిన వాంగ్తో, పురుషుల విభాగంలో తోమన్ కుమార్ ఇరాక్కు చెందిన అబ్బాస్ ఖాదీమ్తో పోటీ పడతారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో డిఫెండింగ్ ఛాంపియన్ టాప్ సీడ్ అరియానా సబేలెంక మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లో ప్రవేశించారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో చెక్ రిపబ్లిక్ చెందిన 6 సీడ్ లిండా నోస్కోవాపై 7-6, 3-6, 7-6 తేడాతో విజయం సాధించారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో 11 సీడ్ ఫ్రాన్సిస్ టియోపో సెమీస్ చేరుకున్నారు. చిప్స్ నుంచి సిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్తును స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2036లో భారత్ ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగాన్ని అభివృద్ది చేస్తోందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రపంచ విలువిద్య పారాసిరీస్ పోటీల్లో భారత క్రీడాకారులు ఈ రోజు జరిగే పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పతకాల కోసం పోటీ పడనున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్ లో సమయం 7:15 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు విందాం

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమంలో వైద్య విజ్ఞానం ఉంటుంది. గుండె జబ్బుల చికిత్సలో ఫిజియోథెరపీ పాత్ర గురించి డాక్టర్ డి శ్వేత, ఫిజియోథెరపిస్ట్, ఈమెతో పరిచయ కార్యక్రమం ప్రసారం చేస్తాం. ఆ తర్వాత చరిత్రలో ఈరోజు ఉంటుంది, ఇంకా కొన్ని ప్రకటనలు ఉంటాయి. ముందుగా మనం విందాం వైద్య విజ్ఞానం. ఈనాటి వైద్య విజ్ఞానంలో గుండె జబ్బుల చికిత్సలో ఫిజియోథెరపీ పాత్ర. డాక్టర్ డి శ్వేత, ఫిజియోథెరపిస్ట్, వీరితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. కార్యక్రమం వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: శ్రోతలకు నమస్కారం. ఈ రోజుల్లో ఏదన్నా జబ్బు వచ్చినప్పుడు లేదా ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత, ఆపరేషన్ అయిన తర్వాత దానికి సంబంధించి కొన్ని అవయవాలు సరిగ్గా పనిచేయకపోవటం, తర్వాత చేతులు కాళ్ళు సరిగ్గా పనిచేయకపోవటము, మన పనులు మనం చేసుకోలేకపోవటం అనే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు చాలామంది. అయితే ఇలాంటి వారికి ఫిజియోథెరపీ అనేది చాలా సంజీవనిలాగా పనిచేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే కొన్ని కొన్ని వ్యాధులు ఉన్నాయి. ఇప్పుడు గుండెకు సంబంధించి ఆర్టరీస్ అంటే ధమనులు ఉండేటువంటి కొన్ని ఇబ్బందుల మూలాన కొన్ని రకాల ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు, కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి. అయితే ఈ కెరోటిడ్ ఆర్టరీ లేదా గుండెకు సంబంధించినటువంటి రక్త ప్రసరణ జరిగే ధమనులకు కానివ్వండి, లేకపోతే సిరలకు కానివ్వండి, ఎటువంటి సమస్యలు వస్తే ఆ సమస్యలు వచ్చిన వారికి ఫిజియోథెరపీ ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది చాలా తెలుసుకోవాల్సిన విషయం. ఈ విషయాలు మనకు తెలియజేయడానికి ఇప్పుడు మన స్టూడియోలో ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ డి శ్వేత ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ శ్వేత గారు.
5: నమస్తే అండి
4: డాక్టర్ గారు. ప్రధానంగా చెప్పండి, మనం అనుకున్నాము ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ఏమిటి, ఇది టూకీగా ఎలా వస్తుంది, దీని కారణాలు ఏమిటి అని చెప్పిన తర్వాత దీనికి ఫిజియోథెరపీ ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే విషయాలు మాకు చెప్పండి. ప్రధానంగా ముందుగా అసలు ఈ కరోనరీ ఆర్టరీ వ్యాధి అంటే ఏమిటి ఆ విషయాలు తెలియజేయండి.
5: కరోనరీ ఆర్టరీ వ్యాధి అంటే ఇది అథెరోస్క్లెరోసిస్ వల్ల మనకు కాజ్ అవుతుంది, అంటే సంభవిస్తుంది. ఈ అథెరోస్క్లెరోసిస్ అంటే గుండె యొక్క ధమనుల్లో ఈ ఫ్యాట్ అక్యుములేషన్ అనేది జరుగుతుంది. ఈ ఫ్యాట్ అక్యుములేషన్ జరగడం వల్ల ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది సంభవిస్తుంది.
4: అంటే ఇది ఎందుకని అట్లా అవుతుంది అంటారు?
5: అంటే అక్కడ రక్తం గడ్డ కట్టడం వల్ల కానీ, లేకపోతే అక్కడ ఏమైనా కొవ్వు పదార్థాలు, ఒబెసిటీ వాళ్ళలో ఎక్కువ కొవ్వు శాతం పెరగడం వల్ల కానీ, ఇలాంటివి ఉండడం వల్ల, ఇలాంటివి చేరడం వల్ల ఈ కండిషన్ అనేది కాజ్ అవుతుంది.
4: అంటే ఇప్పుడు ఏమైనా జీవన శైలి అంటే
5: ఆహార అలవాట్లు, డైలీ యాక్టివిటీస్ లో ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల కానీ, అంటే దీనివల్ల జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ, ప్రాపర్

0: పూర్తిగా మూసుకుపోవడం వల్ల కూడా ఈ గుండెపోటు రావచ్చు.
1: గుండెపోటు వచ్చేదానికి కూడా
0: ఇదొక కారణం.
1: అయితే మరి డాక్టర్ గారు, ఈ వ్యాధి వచ్చిన వారికి ఎటువంటి చికిత్స ఉందంటారు?
0: చికిత్స మన ఫిజియోథెరపీలో రెండు రకాలుగా ఉంది. ప్రీ ఆపరేటివ్ గా ఒక ట్రీట్మెంట్ ఉంది, పోస్ట్ ఆపరేటివ్ గా ఒక ట్రీట్మెంట్ ఉంది. ప్రీ ఆపరేటివ్ సర్జరీలో ఆ పేషెంట్లకి ఎవరైతే ఇట్లాంటి సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటారో అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే, అంటే పోస్ట్ ఆపరేటివ్ అంటే సర్జరీకి పోయే కన్నా ముందు వాళ్ళకి కాంప్లికేషన్స్ రాకుండా, సర్జరీలో ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఈ చికిత్స అనేది యూజ్ చేస్తాం. దానికి ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అని చెప్పేసి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి. ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అంటే ఒక డివైస్ ఇచ్చి వాళ్ళకు వాళ్ళ యొక్క లంగ్ కెపబిలిటీని పెంచడానికి ఈ ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అనేది వాడతారు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ఊపిరితిత్తుల్లో వాళ్ళ యొక్క లంగ్ వాల్యూమ్స్, లంగ్ కెపాసిటీస్ అనేవి పెంచడానికి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేవి ఉపయోగపడతాయి. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లో మళ్ళీ డయాఫ్రమేటిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని, పర్సిల్డ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేవి సపరేట్ గా ఉంటాయి. ఇవి ఫిజియోథెరపీ యొక్క ఆధ్వర్యంలో ఇవి చేయిస్తారు.
1: అంటే ఇప్పుడు ఈ రకంగా చేయడానికి స్త్రీ పురుషులని లేకపోతే వయోభేదం అంటే పిల్లలు పెద్దవారు అటువంటిది ఏమన్నా ఉంటుంది?
0: అలాంటివి ఏమి ఉండవు. దీంట్లో వచ్చేసి చిన్న పిల్లలకి చేయించచ్చు, పెద్దవాళ్ళకి చేయించచ్చు. అంటే మెయిన్ గా వచ్చేసి కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది మనం ఎక్కువ శాతం పెద్దవాళ్ళలోనే చూస్తాం చిన్న పిల్లల కన్నా. ఇది కంజంటల్ హార్ట్ డిసీజ్ కాదు. మెయిన్ గా వచ్చేసి ఇది పెద్దవాళ్ళలోనే చూస్తాం గనక వాళ్ళకి మెయిన్ గా వచ్చేసి డయాఫ్రమేటిక్ ఎక్సర్సైజ్, పర్సనల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేవి చేయిస్తాం.
1: అంటే ఇది వంశ పారంపరంగా వచ్చే వ్యాధి
0: కాదు.
1: అంటే ఎవరికైతే సరైన ఆహార అలవాట్లు లేవో, జీవన విధానం బట్టి కూడా
0: వస్తుంది.
1: అయితే మరి ఇప్పుడు అన్నారు ఆపరేషన్ కి వెళ్ళక ముందు జనరల్ గా ఇవి ఎక్కువగా పట్టించుకోరు.
0: అవును,
1: ఆపరేషన్ అయిన తర్వాత చూస్తారు తప్ప ఇటువంటి జాగ్రత్తలు ముందు తీసుకోవాలనేది పెద్దగా అవగాహన ఉండదు.
0: అవును.
1: అయితే ఇటువంటివి తీసుకున్నప్పుడు, అంటే ఆపరేషన్ ముందు మీరు చెప్పినటువంటి ఆ ట్రీట్మెంట్ అది తీసుకున్నప్పుడు ఫిజియోథెరపీ ద్వారా ఆపరేషన్ అవ్వకుండా ఉండే అవకాశం ఏమైనా ఉంటుంది?
0: అంటే ఆల్రెడీ పేషెంట్ ఆ కండిషన్ తో బాధపడుతుంటాడంటే బ్లాకేజ్ ఆల్రెడీ ఉంటుంది గనక, ఆ పేషెంట్ కి మనం సర్జరీకి వెళ్లే కన్నా ముందు ఆ పేషెంట్ కి మనం ఈ ఎక్సర్సైజ్ ద్వారా ప్రివెన్షన్ అనేది చేస్తాం. అంటే నథింగ్ బట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్స్ ఏమి రాకుండా, సర్జరీస్ టైంలో ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఏమి రాకుండా ప్రివెంట్ చేయడానికి మనం ఈ ఎక్సర్సైజ్ అనేది చేస్తాం.
1: సర్జరీ అయితే కంపల్సరీ.
0: కంపల్సరీ.
1: అయితే సర్జరీ తర్వాత ఎటువంటి ఇంకా ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగా మనం కొన్ని
0: ప్రివెంట్ చేసుకోవచ్చు.
1: ఈ గన తీసుకోకపోతే ఎక్కువగా సమస్యలు
0: వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సడన్ గా వాళ్ళు సర్జరీ చేసే టైంలో వాళ్ళ యొక్క హార్ట్ రేట్ చేంజ్ అవడం గానీ, లంగ్ వాల్యూమ్స్, లంగ్ కెపాసిటీస్, లంగ్ ఫంక్షనింగ్ అనేది రెడ్యూస్ అవడం గానీ, సడన్ గా రెస్పిరేటరీ అరెస్ట్ రావడం గానీ ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వాళ్ళకి ఈ ముందు ఎక్సర్సైజ్ చేయించడం వల్ల వాళ్ళకి ఇలాంటి కాంప్లికేషన్స్ ఏమి రాకుండా ప్రివెంట్ చేయొచ్చు.
1: అంటే ఇప్పుడు ఇలా చేసిన వారికిను, ఇలా చేయకుండా ఆపరేషన్ కి వెళ్లిన వారికి ఏమైనా తేడాలు ఉంటాయంటారు?
0: అంటే తేడాలు ఉంటాయంటే ఇది వచ్చేసి జస్ట్ ఆపరేషన్ టైంలో ఏం కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి మాత్రమే.
1: కాకపోతే ఇంకొంచెం ఎక్కువగా సర్జరీ మూలాన ఎక్కువ ఇబ్బంది
0: పడకుండా ఉండాలి.
1: అయితే మన డాక్టర్ శ్వేత గారు, ఇప్పుడు ఈ సర్జరీ అయిన తర్వాత వారిలో ఎటువంటి మార్పులు వస్తాయి, వాటిని అధిగమించడానికి ఈ ఫిజియోథెరపీ ఏ రకంగా ఉపయోగపడుతుంది?
0: అంటే మనం బిఫోర్ సర్జరీ చూసుకున్నప్పుడు వాళ్ళల్లో మనకి శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు గాని, లేకపోతే చెస్ట్ పెయిన్ ఉండడం గాని, ఇలాంటివి మనం చూడొచ్చు. వాళ్ళలో కొంతమందిలో ఇంకా శ్వాస ఆడకపోవడము ఇలాంటి సమస్యలు కూడా మనం చూడొచ్చు. అంటే బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఆటోమేటిక్ గా పేషెంట్ కి ఈ రికవరీ అనేది జరుగుతుంది. కానీ అప్పుడు కూడా ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే వీళ్ళకు ఇన్సెషన్స్ అనేవి చేస్తారో, మిడ్ లైన్ ఇన్సెషన్స్ అనేవి చేయడం వల్ల వాళ్ళకి చెస్ట్ పెయిన్ రావడం గానీ, ఈ ఎనస్థీషియా ఇవ్వడం వల్ల వాళ్ళకి సెక్రీషన్స్ అనేవి బిల్డప్ అవ్వడం గానీ, ఇలాంటి కొంతమందిలో లంగ్ కెపబిలిటీ అనేది తగ్గిపోవడం వల్ల గానీ, సర్జరీ వల్ల ఇలాంటివన్నీ మేము రికవరీ చేస్తాం. దానికి కొన్ని టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. చెస్ట్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ అని చెప్పేసి, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అని, ఏసీబీటీ టెక్నిక్స్ అని చెప్పేసి, ఈ విధంగా కొన్ని రకాల టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ అనేవి మనం ఫిజియోథెరపీలో వాడతాం.
1: ఇలా వాడేటప్పుడు ఏమైనా పరికరాలు ఏమైనా వాడతారు?
0: పరికరాలు వచ్చేసి ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ వాడతాం. ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ ఆఫ్టర్ సర్జరీకి వాడతాము, బిఫోర్ సర్జరీను వాడతాం. ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అనేది మెయిన్ వచ్చేసి వాళ్ళ యొక్క లంగ్ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్ ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ పరికరం అనేది వాడతాం. ఇంకా రిమైనింగ్ మొత్తం ఎక్సర్సైజ్ ద్వారానే ట్రీట్మెంట్ అనేది చేస్తాం.
1: ఓకే, అంటే స్పైరోమీటర్ అన్నారు, అది ఎలా పనిచేస్తుంది?
0: అదే, నేను ఎప్పుడైతే వాళ్ళ యొక్క శ్వాసకోశాలు అనేవి ఫంక్షనింగ్ అనేది తక్కువ అవుతుంది ఎప్పుడైనా సర్జరీ చేసిన తర్వాత, సో ఈ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళ యొక్క లంగ్ వాల్యూమ్స్

0: లంగ్ కెపాసిటీస్ అనేవి పెరగడానికి ఉపాయపడతాయి.
1: గాలి పీల్చుకోవడానికి
0: గాలి వదలడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
1: అంటే ఇప్పుడు ఈ రకంగా చేయటం వలన ఆపరేషన్ నుంచి త్వరగా కోలుకోవడానికి
0: ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
1: అంటే ఈ సర్జరీ అయిన తర్వాత ఈ కెరోటిడ్ ఆర్టరీ సర్జరీ వ్యాధి మూలాన ఇతరత్ర ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా ఏమైనా ఉపయోగపడుతుందా?
0: ఎస్ రైట్. ఇది వచ్చేసి మెయిన్ గా ఏమంటే డయాబెటీస్ వాళ్ళే కాదు, ఒబెసిటీ వాళ్ళలో కూడా ఎవరికైనా సరే, అది ఎంత ఏజ్ ఉన్న వాళ్ళకైనా సరే ఆఫ్టర్ 40 తర్వాత ఈ సింప్టమ్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇలాంటి వాళ్ళకి సర్జరీస్ అనేవి చేస్తారు. సో ఇలాంటి వాళ్ళకి మనం సర్జరీస్ చేపించినప్పుడు కంపల్సరీగా వాళ్ళు డయాబెటీస్ వాళ్ళైనా కావచ్చు, ఒబెసిటీ వాళ్ళైనా కావచ్చు, ఏ కండిషన్ వాళ్ళైనా సరే మేము ఫిజియోథెరపీ అనేది చేపిస్తాం.
1: ఇప్పుడు మీరు ఎంతో మందిని పేషెంట్స్ చూస్తుంటారు కదా, ఇప్పుడు ఇటువంటి వాళ్ళల్లో ఈ రకమైనటువంటి అవగాహన ఎంతవరకు ఉంది?
0: తక్కువ పర్సంటేజ్ లో ఉంటుంది, చాలా తక్కువ శాతం మందికి ఈ అవేర్నెస్ గురించి తెలిసి ఉంటుంది,
1: పెద్దగా
0: ఐడియా ఉండదు.
1: ఇప్పుడు మీరేమన్నా క్యాంప్స్ అలా కండక్ట్ చేస్తూ ఉంటారు?
0: క్యాంప్స్ అనేవి చాలా తక్కువ, కానీ కొన్ని చోట్ల ఇప్పుడు వరల్డ్ ఫిజియోథెరపీ డేకి కంపల్సరీగా క్యాంప్స్ అనేవి అరేంజ్ చేస్తారు. సో ఆ టైంలో మేము అవేర్నెస్ అనేది ఇస్తాం మా ఫిజియోథెరపీ పైన.
1: ఇప్పుడు ఇలా కాకుండా గుండెకి సంబంధించి మిగతా ప్రాబ్లమ్స్ కూడా
0: ఉంటాయి.
1: మనకి గుండె సరిగ్గా స్పందించకపోవడం, ఒకేసారి ఎప్పుడో ఒకసారి ఒక స్ట్రోక్ వచ్చినట్టుగా అనిపించడం, ఇటువంటిగా వచ్చిన వారికి ఫిజియోథెరపీ పరంగా ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు కోలుకోగలుగుతారు?
0: మోస్ట్లీ వచ్చేసి కార్డియాక్ అరెస్ట్ ఇలాంటివన్నీ వచ్చేసి అకార్డింగ్ టు ద మెడికల్ సైడే వెళ్ళిపోతాయి. కానీ పేషెంట్ ఎప్పుడైనా సరే ఇప్పుడు కంజెంటల్ హార్ట్ డిసీజెస్ లైక్ ఏట్రియా సెప్టల్ డిఫెక్ట్ అని చెప్పేసి, పీడిఏ పేటెంట్ డాక్టర్స్ ఆర్టిరియోసిస్, విఎస్డి అంటే వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అని చెప్పేసి ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ కంజెంటల్ గా వచ్చేది, బై బర్త్ ద్వారానే వస్తాయి. ఇది ఎక్కువ శాతం చిన్న పిల్లల్లో మాత్రమే మనం ఇవి చూస్తాం, ఏఎస్డి విఎస్డి. కానీ పెద్దోళ్ళు ఎప్పుడు అంటే ఏవైనా సరే మన హార్ట్ కి సంబంధించిన కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు మాత్రమే ఏఎస్డి గానీ విఎస్డి గానీ మనం చూడొచ్చు, లేకపోతే వాళ్ళలో మనం అంత ఎక్కువగా మనం ఆ కండిషన్స్ అనేవి చూడము. మెయిన్ గా ఇట్లా నెక్స్ట్ మైట్రల్ వాల్ రీప్లేస్మెంట్స్ జరిగినప్పుడు గానీ, అయోటిక్ వాల్ రీప్లేస్మెంట్స్ జరిగినప్పుడు గానీ, డబుల్ వాల్ రీప్లేస్మెంట్స్ జరిగినప్పుడు గానీ, అయోటిక్ స్టీనోసిస్ జరిగినప్పుడు గానీ, మైట్రల్ రీగర్జిటేషన్స్ ఇట్లాంటి ఉన్న కండిషన్స్ లో మొత్తం బిఫోర్ సర్జరీకి మేము ఈ ఎక్సర్సైజ్ అనేవి మేము పేషెంట్స్ కి రెఫర్ చేస్తాం.
1: అంటే ఇలా ఎక్సర్సైజ్ లేదా వాట్ ఎవర్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, మీరు అప్పుడు ఆ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ తో మీరు కొలాబరేట్ అయ్యి మీరు చేస్తారు?
0: అంటే మాకు ఆల్రెడీ కార్డియాలజిస్ట్ నుంచి రెఫరెన్స్ అనేది కంపల్సరీగా ఫిజియోథెరపీ కంపల్సరీ చేయండి అని చెప్పేసి మాకు వస్తుంది. సో ఆ టైంలో మేము వెళ్తాం. అది కూడా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది అందరికి ఒకటేలాగా ఉండదు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ యొక్క సింప్టమ్స్ ని బట్టి ప్రోటోకాల్ అనేది మారుతుంది.
1: అంటే ఒక్కొక్క వ్యక్తిని బట్టి
0: మారుతుంది, ఇండివిజువాలిటీని బట్టి మారుతుంది, అందరికి ఒకటే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉండదు.
1: కాబట్టి ఇప్పుడు ఒకళ్ళని చూసి నేను చేసుకోవచ్చు
0: అట్లా లేదు, అది లేదు కంపల్సరీగా. అంటే ఇప్పుడు కొంతమందిలో స్పూటమ్ సెక్రీషన్స్ ఉండకపోవచ్చు, ఆ టైంలో వాళ్ళకి టెక్నిక్స్ మారిపోతాయి. అదే కొంతమందిలో చెస్ట్ పెయిన్ ఉండకపోవచ్చు, వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. అట్లా అకార్డింగ్ టు ద వాళ్ళ యొక్క సింప్టమ్స్ ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది చేస్తాం.
1: మారుతుంది. అయితే మన డాక్టర్ గారు, ఈ హార్ట్ అటాక్ గానీ ఇట్లాంటి హార్ట్ స్ట్రోక్ గానీ వారిని వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కాళ్ళు చేతులు కొంచెం చచ్చుబడ్డట్టుగా కూడా అవుతుంది, అటువంటి సమయాల్లో కూడా
0: ఫిజియోథెరపీ అనేది యూజ్ అవుతుంది. అప్పుడు మేము న్యూరోలాజికల్ గా మేము ట్రీట్ చేస్తాం. అంటే అది నథింగ్ బట్ స్ట్రోక్ కండిషన్స్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే దాని హెమిప్లీజియా అని చెప్పేసి, హెమిపెరిసిస్ అని చెప్పేసి, ఆ విధంగా డైప్లీజియా అని చెప్పేసి, అకార్డింగ్ టు దట్ మేము దాన్ని కన్సిడర్ చేసి దానికి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అనేవి మారుతాయి. ఒక్కొక్క దానికి ఒక హెమిప్లీజియా అంటే ఒక చెయ్యి ఒక కాలు పడిపోవడం గానీ, డైప్లీజియా అంటే రెండు చేతులు పడిపోవడం గానీ, లేకపోతే రెండు కాళ్ళు పడిపోవడం గానీ, ఈ విధంగా జరుగుతుంది. సో దానికి తగ్గట్టుగా పేషెంట్ కి ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఇస్తారు.
1: ఇప్పుడు మీరు అన్నారు ఒక కాలు ఒక చెయ్యి కానీ రెండు కాళ్ళు, అయితే ఇలా ఒక్కసారిగా అటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తే అది మంచిదంటారా, లేకపోతే కొంచెం లేట్ అయినా పర్వాలేదా?
0: లేదు, కంపల్సరీగా అది జరిగిన వెంటనే. ఇప్పుడు స్ట్రోక్ వచ్చింది అనుకోండి, స్ట్రోక్ వచ్చిన వెంటనే ఫిజియోథెరపిస్ట్ ని కన్సల్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా వితిన్ 1 మంత్ తీసుకునే టైమింగ్ వితిన్ 1 వీక్ లో రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే పేషెంట్ ఎప్పుడైనా సరే స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి న్యూరాలజిస్ట్ కూడా ఫిజియోథెరపిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి అని చెప్తాడు, ఎందుకంటే అక్కడ రికవరీ అనేది ఫాస్ట్ గా ఉంటది కనుక.
1: సాధారణంగా అంటారు ఇప్పుడు న్యూరాలజీ అంటే

0: ఒకసారి ఒక నర్వ్ ఏదైనా కట్ అయిపోయింది లేదా డ్యామేజ్ అయిందంటే ఇక అదంతే, ఇక భవిష్యత్తులో ఇకేం రాదని అంటారు.
1: ఇది వచ్చేసి స్ట్రోక్ పరంగా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే స్ట్రోక్ పరంగానే తీసుకుంటే, స్ట్రోక్ లో వచ్చేసి మనకు ఒక దగ్గర డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఈ డ్యామేజ్ జరగడం వల్ల అది ఆ విధంగా వస్తుంది. ఎక్కువ శాతం స్ట్రోక్ ఎందుకు వస్తుంది అంటే, హైపర్ టెన్షన్ ఎక్కువ అయిపోయినప్పుడు, హై బీపీ ఎక్కువ అయినప్పుడు, లేకపోతే దాంట్లో ఇస్కీమిక్ స్ట్రోక్ అని చెప్పేసి, హెమరేజిక్ స్ట్రోక్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయి. ఈ స్ట్రోక్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రోక్స్ ఉండడం వల్ల, దీనివల్ల పేషెంట్ కి టైప్ ఆఫ్ సిమ్టమ్స్ రావడం కానీ, ఒక చేయి ఒక కాలు పడిపోవడం కానీ, లేకపోతే రెండు కాలు పడిపోవడం కానీ, ఈ విధంగా జరుగుతుంది.
0: కాబట్టి అంటే ఆ పడిపోవడం అనేది లేదా స్ట్రోక్ వస్తోంది అని తెలిసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వారు కానీ ఇమీడియట్ గా
1: కన్సల్ట్ అవడం మంచిది.
0: మంచిది
1: మంచిది
0: అంటే
1: వాళ్ళు మెడికేషన్స్ అనేవి వాళ్ళకి ఎందుకు వచ్చిందనేది ఫస్ట్ వాళ్ళు అకార్డింగ్ టు ద న్యూరాలజీ పరంగా వెళ్ళి వాళ్ళు కన్సల్ట్ చేసుకున్న తర్వాత దే విల్ ఫాలో ద ఫిజియోథెరపీ.
0: ఇప్పుడు మీ దగ్గరకి వచ్చి కన్సల్ట్ అయినా కూడా మీరు సరైన వైద్యుడి దగ్గరికి కూడా మీరు రిఫర్ చేస్తారు, మెడికల్ గా ఏమైనా అవసరం ఉందా ఏ డాక్టర్ కి? కొంతమంది ఇప్పుడు మీరు అన్నారు న్యూరోలాజికల్ గా అన్నారు, అది తెలియకపోవచ్చు, కాబట్టి మంచి
1: న్యూరాలజిస్ట్ చెప్తా.
0: అయితే ఇలా అనువంశికంగా వచ్చేవి అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చే వ్యాధులు పిల్లల్లోనే ఎక్కువగా ఉంటాయని అన్నారు. ఈ పిల్లల్లో వచ్చినప్పుడు ఇటు పిల్లలకు ఈ రకమైనటువంటి ఫిజియోథెరపీ ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉంటుంది?
1: ఉంది. మెయిన్ గా వచ్చేసి ఏజ్డి, ఇప్పుడు వచ్చేసి నేను చెప్పిన ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్స్ అనేవి నేను చెప్పున్నాను. ఈ వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్, ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్స్ అనేవి కూడా ఇవన్నీ వచ్చేసి వెంటనే సర్జరీ చేయరు. ఏదన్నా కాంప్లికేషన్ ఎక్కువ ఉంటేనే సర్జరీ చేస్తారు. లేకపోతే ఎప్పుడైతే ఆ చైల్డ్ కి ప్యూబర్టీ టైం వచ్చిన తర్వాతనే ఆ చైల్డ్ కి సర్జరీ అనేది చేస్తారు. ఒకవేళ సీరియస్ కాంప్లికేషన్ ఉంటేనే బేబీ టైంలోనే చేస్తారు, లేకపోతే లేదు.
0: ఇప్పుడు ఏదైనా ఒక వయసు రావాలి అనేది ఏమైనా ఉంటుందా?
1: అంటే ఆ టైంలో వాళ్ళ యొక్క హార్ట్ అనేది పెరుగుతూ ఉంటది, అంటే సైజింగ్ అనేది పెరుగుతూ ఉంటది కనుక, గ్రోత్ అయ్యే కొద్దీ వాళ్ళ యొక్క మజిల్స్, వాళ్ళ యొక్క స్ట్రక్చర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, బిల్డ్ అవుతూ ఉంటాయి. సో అందుకోసమే మళ్ళీ ఇప్పుడు ఏమైనా వాల్స్ అట్లాంటివి ఏమైనా బ్లాకేజెస్ అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా దాని సైజింగ్ తగ్గిపోతుంది, అంటే వీళ్ళు పెరిగే కొద్ది పెరగదు. అందుకోసమే ప్యూబర్టీ తర్వాత చేస్తే అవి అలాగే ఉండిపోతాయి లైఫ్ టైం, పర్మనెంట్ గా మళ్ళీ రీసర్జరీ అనేది ఉండదు
0: అనమాట,
1: ఉండదు. అందుకోసం ప్యూబర్టీ తర్వాతనే ఎక్కువ శాతం ఇది చేస్తారు, అంటే మెడికేషన్స్ ఇస్తా అక్కడ వరకు వస్తారు.
0: లేదా ఒక్కొక్కసారి అవి నార్మల్ గా రావడానికి అవకాశం ఏమైనా
1: ఉంటుంది? ఉంది. అంటే ఇప్పుడు కొంతమందిలో వచ్చేసి ఇప్పుడు ప్యూబర్టీ టైం వరకు వెయిట్ చేస్తారు. ఎందుకు వెయిట్ చేస్తారు అంటే, కొంతమందిలో మజిల్ గ్రోత్ పెరిగేటప్పుడు అదంతకే క్లోజ్ అయిపోతాయి, కొంతమందిలో కొంతమందిలో క్లోజ్ అవ్వవు. అట్లాంటి టైంలో ప్యూబర్టీ వరకు చూసేసి ప్యూబర్టీ తర్వాత ఆపరేషన్స్ అనేవి చేస్తారు.
0: ఇప్పుడు సాధారణంగా కొంచెం ఈ గుండెలో హోల్
1: అదే అదే ఇది ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్ అంటే, రెండు ఏట్రియాస్ కి మధ్యన హోల్ అనేది ఉంటుంది, దాన్ని ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్.
0: సమయం చూసుకొని వయసును
1: బట్టి చేస్తారు.
0: అయితే ఇలా చేసిన తర్వాత కూడా ఫిజియోథెరపీ అనేది
1: అవసరం, కంపల్సరీగా ప్రీ ఆపరేటివ్ గా చేయాలి, పోస్ట్ ఆపరేటివ్ గా చేయాలి. ఎందుకంటే వీళ్ళు పేషెంట్స్ ఆల్రెడీ ఒక 1 మంత్ బిఫోరే అడ్మిట్ అవుతారు హాస్పిటల్లో. సో కంపల్సరీగా వాళ్ళకి ఫిజియోథెరపీ ప్రోటోకాల్ అనేది వెళ్తా ఉంటది ప్రీ ఆపరేటివ్ గా. పేషెంట్స్ అక్కడే ఉంటారు గనక, ఆఫ్టర్ సర్జరీ తర్వాత మళ్ళీ అక్కడే ఉంటారు గనక, వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది.
0: ఇప్పుడు మీరు అన్నారు ఇది ఎక్కువగా ఈ స్థూలకాయం తర్వాత ధూమపానం ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువగా, సెడెంటరీ లైఫ్ అయితే ఇలా కాకుండా ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహార నియమాలు ఏ రకంగా ఉంటే మంచిది?
1: వాళ్ళకి ఆహార నియమాలు అనేవి మెయిన్ గా వచ్చేసి వాళ్ళు ఏమంటే సరైన జీవన శైలి చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తుంటే కరెంట్ లైఫ్ లో కూడా మనం చూస్తుంటే ఎప్పుడు పడితే అప్పుడు తినడము, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ లేకుండా ఒక పర్టికులర్ టైం పీరియడ్స్ అనేవి పెట్టుకొని వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఇంకొకటి ఏమంటే కంపల్సరీగా ఎక్సర్సైజ్, వాళ్ళ యొక్క డైలీ లైఫ్ లో ఎక్సర్సైజ్ అనేవి కంపల్సరీగా చేయాలి. ఇంకొకటి ఏమంటే మెయిన్ గా వాళ్ళు బరువుని తగ్గించుకోవడం, అంటే వెయిట్ లాస్, ఎక్కువ ఒబేసిటీగా కాకుండా మోడరేట్ యొక్క వెయిట్ ని మెయింటైన్ చేయడం. అది నెక్స్ట్, వాళ్ళ తీసుకునే ఫుడ్ లో జంక్ ఫుడ్ కాకుండా ఎక్కువ ఆకుకూరలు, పండ్లు ఇలాంటివి తీసుకోవడం మంచిది. మిల్లెట్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా వాళ్ళ యొక్క ప్రోటీన్ డైట్ అనేది వాళ్ళకి వెళ్తూ ఉంటుంది, ప్లస్ దాంతోపాటు హెల్తీగా ఉంటారు. ఇంకొకటి ఏమంటే ఉప్పు తక్కువగా తీసుకోవడం కానీ, కొవ్వు పదార్థాలు తక్కువగా తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేయాలి. నెక్స్ట్ ఆల్కహాల్ స్మోకింగ్ ఎవరైతే చేస్తా ఉంటారో సో వాళ్ళు వదిలేయడం చాలా మంచిది, మానేయడం మంచిది.
0: అంతేగాని తగ్గించడం అనేది
1: అది కరెక్ట్ కాదు, ఎందుకంటే దాని నుంచి కంపల్సరీగా ప్యాసివ్ గా కూడా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి కనుక.
0: అయితే మరి డాక్టర్ గారు

0: ఈ ఎక్సర్సైజ్లు అని అంటే కొంతమంది అంటారు మా ఇంట్లోనే చాలా పనులు ఉంటాయి మాకు, ప్రధానంగా లేడీస్, మా వంటకే ఇంటి పనులు, గృహిణులు అంటే ఇంటి పనులు చాలా ఉంటాయి, మాకు సపరేట్ వ్యాయామం అవసరం లేదంటారు, దీనికి ఏంటి?
1: అంటే మెయిన్ వచ్చేసి వాళ్ళు చెప్పిన పరంగా కూడా కరెక్టే చెప్పాలంటే, కానీ ఏమంటే వాళ్ళు వచ్చేసి సేమ్ పొజిషన్లోనే ఉంటారు. ఇప్పుడు వంట చేయాలంటే కూడా సేమ్ పొజిషన్లోనే ఉంటారు, ఒకటే చోట నిలబడి అట్లా చేయాలి. సో అట్లా కాకుండా అప్పుడు మెయిన్గా వచ్చేసి అందుకోసమే ఎక్కువ శాతం వీళ్ళకి సెంట్రల్ ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే మెయిన్గా వచ్చేసి అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఎక్కువ కలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లంతా కాకుండా వీళ్ళు కూడా ఒక అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ అయినా సరే వాళ్ళ యొక్క డైలీ లైఫ్లో వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం మంచిది. అంటే అబ్డామినల్స్ కానీ, లేకపోతే మెయిన్గా వచ్చేసి ఫీమేల్స్ లో చూసుకుంటే మనకు ఫ్యాట్ అక్యుములేషన్ అంతా అబ్డామెన్, బటక్స్, సో థైస్ ఇట్లాంటివి ఉంటాయి కనుక ఈ రీజన్స్ కి వాళ్ళు చేసుకోవడం వల్ల ప్రివెన్షన్ అనేది ఉంటుంది.
0: అది ఏదైనా మనం ఒక పద్ధతి
1: యాక్టివిటీ,
0: ప్రకారం
1: ఎస్,
0: అన్ని భాగాలకు
1: మనం ఎక్సర్సైజ్ అనేది
0: ఎక్సర్సైజ్
1: చేయాలి.
0: చేస్తేనే ఎక్కడ అన్నెసరీగా ఈ కొవ్వు పేరుకోకుండా ఉంటుంది.
1: ఉంటుంది.
0: అయితే మరి డాక్టర్ శ్వేత గారు, ఈ ఫిజియోథెరపీ అనేది అవగాహన ఇంకా రావాలి అంటే ఏం చేయాలి?
1: అవగాహన ఇంకా రావాలి అంటే మెయిన్ వచ్చేసి ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క హాస్పిటల్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో కంపల్సరిగా ఫిజియోథెరపిస్ట్ అనే వాళ్ళు ఉండాలి. సో దీని వల్ల కొంచెం అవేర్నెస్ అనేది పెరుగుతుంది. ఇంకా మెడికల్ క్యాంప్స్ త్రూ ద గవర్నమెంట్ ద్వారా కూడా కొన్ని మెడికల్ క్యాంప్స్ అనేవి అరేంజ్ అవుతాయి, అది కూడా ఒక బెనిఫిట్గా యూస్ అవుతుంది.
0: ఉంటుంది కాబట్టి, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఈ ఫిజియోథెరపీ అనేది కొంచెం
1: ఉంది
0: ఎక్కువగానే ఉంది,
1: ఉంది
0: ఇంకా పెరగాలి.
1: పెరగాలి.
0: బాగుందండి. డాక్టర్ శ్వేత గారు మా స్టూడియోకి వచ్చి ఈ ఫిజియోథెరపీ ప్రధానంగా గుండెకు సంబంధించిన వ్యాధులు అవి ఏ రకంగా ఉంటాయి, వాటిని నివారించడానికి అలాగే ఒకవేళ ఆపరేషన్ అవసరమైతే ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఆపరేషన్ నుంచి ఎలా బయటపడాలి ఫిజియోథెరపీ ద్వారా అనే విషయాలు మా శ్రోతలు చాలా చక్కగా వివరించారు. మరి మీరు చెప్పిన విశేషాలను మా శ్రోతలు కూడా వాళ్ళు గమనంలో తీసుకొని వారి జీవన విధానాన్ని మార్చుకుంటారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటానండి. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: ఇంతవరకు వైద్య విజ్ఞానంలో గుండె జబ్బుల చికిత్సలో ఫిజియోథెరపీ పాత్ర. డాక్టర్ డి శ్వేత ఫిజియోథెరపిస్ట్ వీరితో పరిచయ కార్యక్రమం ఇంతవరకు విన్నారు పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఇప్పుడు చరిత్రలో ఈరోజు. ఈరోజు సెప్టెంబర్ 9వ తారీఖు. ఈరోజు జరిగిన సంఘటనలు, జన్మదినాలు, మరణదినాలు తెలుసుకుందాం. '1908 ఇదే రోజున ఆంధ్ర పత్రిక ప్రారంభించబడింది. ఇక కొంతమంది జన్మదినాలు తెలుసుకుందాం. 1892 ఇదే రోజున త్రిపురారి భట్ల వీరరాఘవ స్వామి వీరు జన్మించిన రోజు. వీరెవరు అంటే పండితులు, రచయిత. అంతేకాకుండా నాట్య కళాకారులు కూడా. వీరి జన్మదినం ఈరోజు. వీరు తెనాలి మండలం బురిపాలెంలో జన్మించారు. చిన్నప్పుడు ఆంగ్ల విద్యను అభ్యసించిన ఆ తర్వాత కాలంలో సంస్కృత భాషను నేర్చుకొని కావ్య, నాటక, అలంకార, తర్క, వ్యాకరణ, ఇంకా పూర్వమీమాంస జ్యోతిష్ శాస్త్రాలతో పాండిత్యాన్ని సంపాదించారు వీరు. అంతేకాకుండా చలనచిత్ర రంగంలో కూడా ఆయన ఎంతో పేరు గడించారు. అలా గొప్ప సాహితీవేత్త. అంతేకాకుండా ఎన్నో కవితలను, కథానికలను, వ్యాకరణ గ్రంథాలను కూడా, నవలలను కూడా రచించిన గొప్ప వ్యక్తి. సో వీరి జన్మదినం

రోజువారు ఎన్నో రచనలు చేశారండి వాల్మీకి విజయం వీరి రచనే. అంతేకాకుండా కపాల కుండల అంటే నవల ఇది బెంగాలీ భాషలో బకీం చంద్ర చటర్జీ రచనకు తెలుగు అనువాదం చేసిన గొప్ప వ్యక్తి. పంతొమ్మిది వందల 1914 ఇదే రోజున కాళోజీ నారాయణరావు గారు జన్మించారు. వీరు తెలుగు కవి, మరి అంతేకాకుండా మరి తెలంగాణవాది కూడా. పంతొమ్మిది వందల 1935 ఇదే రోజున వేదాంతం సత్యనారాయణ శర్మ గారు జన్మించిన రోజు. వీరు కూచిపూడి నృత్య కళాకారులు, నటులు. ఇక పంతొమ్మిది వందల 1987 ఇదే రోజున తథాగత్ అవతార్ తులసి వీరు జన్మించారు. వీరెవరంటే 12 ఏళ్లకే ఎంఎస్సి పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్లోకి ఎక్కినటువంటి బాల మేధావి వీరు తథాగత్ అవతార్ తులసి. వీరు భౌతిక శాస్త్రవేత్త, బీహార్కు చెందినవారు. ఉన్నత పాఠశాల విద్యను 9 ఏళ్లకే, బీఎస్సి 10 ఏళ్లకు, 12 ఏళ్లకు ఎంఎస్సి పూర్తి చేసేశారు. ఆ తర్వాత 21 వయసులో ఆగస్టు 2009 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పిహెచ్డి కూడా పట్టా పొందారు. 2010 జూలైలో ఐఐటి ముంబై భౌతిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. వారి చెప్పాలంటే ఇంత త్వరగా ఆయన ఇంత స్టడీస్ కంప్లీట్ చేసినందుకు ఆయన గిన్నిస్ బుక్లోకి మరి ఆయన పేరు చేరడం జరిగింది బాల మేధావిగా. అదండి ఆయన గురించిన విశేషాలు. ఇక కొంతమంది మరణదినాలు కూడా తెలుసుకుందాం. 1952 ఇదే రోజున వేపా కృష్ణమూర్తి గారు మరణించిన రోజు. వీరెవరు అంటే మరి తెలుగు వారిలో ఉన్నటువంటి ఇంజనీరు వేపా కృష్ణమూర్తి గారు. ఈయన నైజాం ఆంధ్ర ప్రాంతాలలో ఇంజనీర్గా పనిచేశారు. ప్రాణం కన్నా విధి నిర్వహణే మిన్నగా భావించి ఆ విధి నిర్వహణలోనే ప్రాణాలు వదిలిన గొప్ప వ్యక్తి వేపా కృష్ణమూర్తి గారు. వారిని జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా అవసరం. అలాగే 1978 9 సెప్టెంబర్ 9 బైరాగి వీరు మరణించిన రోజు. వీరు ప్రముఖ కవి, కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కూడా. ఓకే అదండి ఈరోజు స్పెషల్ డే. స్పెషల్ డేలోకి వెళ్ళిపోదాం. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం, తెలంగాణ భాషా దినోత్సవం అన్నమాట. అలాగే అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే కూడా. వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే అంటే మనం ఎప్పుడైనా సరే మనకు ఏదన్నా చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు అది ప్రాణాంతకం అవ్వకుండా ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది. మనిషిని కాపాడేటప్పుడు వాళ్ళు ఒక దైవంగా కనిపిస్తారు ఫస్ట్ ఎయిడ్ చేసేవాళ్ళు. కాబట్టి ఫస్ట్ ఎయిడ్ అనేది అది చాలా మనిషి ప్రాణాన్ని కాపాడట్లో చాలా ప్రాముఖ్యత వహించింది. కాబట్టి ఫస్ట్ ఇది వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డేగా ఈరోజు జరుపుకుంటారు. ఇదండి ఈరోజు స్పెషల్ డేస్. మరి ఈనాటి కార్యక్రమాన్ని ముగించే ముందు

ఈనాటి ప్రభాత రెక్కల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమాన్ని విందాం. కార్యక్రమంలో ముందుగా మనం వినబోతున్న పాట 18 Pages సినిమా నుంచి. ఈ పాట విందాం. ఈ పాట పాడిన వారు పృథ్వీచంద్ర ఇంకా సీతారా. ఈ పాట విందామా?

రాజా సంగీతం కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట అబ్బాయి క్లాస్, అమ్మాయి మాస్. ఈ సినిమా నుంచి పాట విందాం. దీపు పాడరు, భాస్కర్ భట్ల గీత రచనది. ఈ పాటకు సంగీతం శేఖర్ చంద్ర.

సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఆడాడుకుందాం రా సినిమా నుంచి ఆనంది జోషి పాడిన ఈ పాట విందాం. ఈ పాట గీత రచన శ్రీజో, సంగీతం అనూప్ రూబెన్స్.

విన్న పాట విజయప్రకాష్ సునీత కలిసి పాడిన పాటది. సినిమా మ్యారియన్ సినిమా. ఈ పాటకు గీత రచన చంద్రబోస్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: मगर आपके बाप ने चाहा अमेरिका को। खड़ा हूं यहाँ अकेला हाथ में पकड़ के।
1: ఈ పాటకు గీత రచన వశిష్ఠ శర్మ, సంగీతం ప్రదీప్ కుమార్. ఉదయరాగం సినిమా పాటలు విన్నారు. సమయం 8:15 అవుతుంది. ఇక కొంచెం సేపట్లో మార్నింగ్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ నుంచి రిలే.

0: స్టేట్ సావిత్రి ఠాకూర్ అండ్ ద ఎస్టేట్స్ మినిస్టర్ ఫర్ విమెన్స్ వెల్ఫేర్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ న్యూట్రిషన్ బేబీరాణి మౌర్య విల్ ఆల్సో బి ప్రెజెంట్. సుశీల్ చంద్ర తివారీ, ఆకాశవాణి న్యూస్, లక్నౌ.
1: నాగాలాండ్.

0: Thunderstorm accompanied with lightning and gusty winds over Andaman and Nicobar Islands, Andhra Pradesh, Tamil Nadu, Puducherry and Karaikal. According to IMD, coastal Andhra Pradesh and Keralam and Mahe are expected to experience hot and humid weather today. On to sports. In US Open tennis, defending women's singles champion and top seed Aryna Sabalenka has advanced to the semifinals after overcoming 6th seed Linda Noskova of the Czech Republic in a thrilling quarterfinal. Sabalenka prevailed in a tightly contested match last night. In the men's singles, Francis Tiafoe booked his place in the last four after defeating fellow American Alex Michelson in a 5-set thriller. India para archers will be in the hunt for multiple medals at the World Archery Para Series in Ahmedabad today as they compete in several gold and bronze medal matches across different events. In the para recurve mixed team gold medal match, India's Bhavna and Harvinder Singh will take on China's Liang Qirong and Xia Lei in the final. India's Sheetal Devi will have another opportunity to claim gold when she faces Aizada Seidan of Kazakhstan in the para compound women's individual final. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Saira. Russia says BRICS can bridge Iran-UAE gap, writes Hindustan Times. The Tribune writes Modi-Putin bilateral on September 11, Sukhoi 57 sale, tech transfer on table. The newspapers have widely covered PM Modi inaugurating infrastructure projects. The Asian Age headlines PM unveils 35,000 crore projects. The Tribune writes India-China holds second LAC flag meet in 2 days. After the tragic incident of building collapse in Satyaniketan area in Delhi, the matter has reached the Supreme Court. The Pioneer writes, safety of PGs in Delhi and a Supreme Court lens. The Hindu writes, Supreme Court mulls plan India's safety regulations for student hostels. And finally, Dinin Express writes, 60 years of Star Trek, fans pass down not only shared language but values too, adding that Star Trek functions as connective tissue between fans past and present. And with that, it's back to you, Saira.
0: Thanks, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says UPI is undisputed champion of India's fintech success story. Defence Minister Rajnath Singh describes Indian community in Sri Lanka as important bridge between the two countries. US says it destroyed 5 Iranian oil tankers in Persian Gulf after attacks on American warship. Canada imposes retaliatory tariffs of up to 50% on more than 600 US goods. Rain likely to lash large parts of central, south, east and west India between September 12 and 21 before southwest monsoon begins its seasonal retreat. And in tennis, Aryna Sabalenka and Francis Tiafoe enter semi-finals of US Open in New York. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
2: ఆకాశవాణి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఐ సుబ్బారావు.
3: ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో నరసాపురంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, ఖేలో ఇండియా సంవాద్ వేడుకలు, ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం, పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ తదితర వార్తా సమాహారంతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1వ తేదీన నరసాపురం మొగల్తూరులో పర్యటించారు. నరసాపురంలో లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు. గోదావరి నదిలో పడవలపై మత్స్యకారులతో ముచ్చటించారు. అనంతరం మొగల్తూరులో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసి అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాభివృద్దికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 2 ఏళ్లలో 150,000 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను అమలు చేసి పేదలను ఆర్థికంగా సాధికారత దిశగా తీసుకువెళ్తున్నామని తెలిపారు. విద్యతో, విజ్ఞానాన్ని, విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని అందించి దేశానికి, సమాజానికి భావి భారత పౌరులను తీర్చిదిద్దే మహత్తర బాధ్యత ఉపాధ్యాయులదేనని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భీమవరంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యాబోధనలో ప్రతిభ కనబరిచిన 65 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం జరిగిన సభలో శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, నవసమాజ స్థాపనలో ఉపాధ్యాయుల పాత్ర కీలక.

0: కీలకమని అన్నారు. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి జీవితంతో పాటు ఆ కుటుంబాన్ని, సమాజాన్ని, దేశ భవిష్యత్తును మార్చగలడని అన్నారు. 2047 నాటికి ప్రపంచ క్రీడల్లో మొదటి 5 స్థానాల్లో భారత్ను నిలపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్ ఖేలో కీ బాత్ పీఎం మోడీ కే సాత్ కార్యక్రమాన్ని మంత్రి భీమవరం నుంచి వీక్షించారు. వికసిత్ భారత్ కనెక్ట్ స్పోర్ట్స్ ఎడిషన్ పోటీలో విజయం సాధించిన క్రీడాకారులకు బహుమతులను శ్రీనివాస్ వర్మ అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. క్రీడలకు 4,400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో ఈ నెల 6న 98 మంది లబ్దిదారులకు 62 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్బంగా రామానాయుడు మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్ల కాలంలో పాలకొల్లు నియోజకవర్గంలో నిరుపేద మధ్యతరగతి ప్రజలకు వారం వారం క్రమం తప్పకుండా నగదును అందిస్తూ ఆదుకుంటున్నామని అన్నారు. గ్రామ పంచాయతీల్లో తయారు చేసిన వర్మీ కంపోస్టు వినియోగించడం ద్వారా భూసారాన్ని పెంచడంతో పాటు పంటల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. భీమవరం కలెక్టరేట్లో వర్మీ కంపోస్టు స్టాల్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రసాయన ఎరువులను తగ్గించి సేంద్రీయ పంటల సాగు చేపట్టడం ద్వారా ప్రకృతిని కాపాడడంతో పాటు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చునని అన్నారు. జిల్లాలో మాతా శిశు మరణాలను నియంత్రించేందుకు వైద్యారోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మహిళ గర్భం ధరించిన నాటి నుంచి వారి ఆరోగ్య సంరక్షణతో పాటు వైద్య పరీక్షలు, సలహాలు అందించి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి లబ్దిదారునికి నిత్యావసర సరుకులు సకాలంలో అందించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. ఉండిలో రేషన్ దుకాణాల్లో సరుకుల నిల్వలు, రిజిస్టర్లను జేసీ పరిశీలించారు. ఈ సందర్బంగా కల్పశ్రీ మాట్లాడుతూ ప్రజాపంపిణీ వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అన్నారు. మీరు ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఇలపర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం సరిగ్గా 8:34 దాటి 53 సెకండ్లు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన విందాం.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ విందాం. సమర్పణ శ్రీమతి జె నిర్మల. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెడ్స్ పై మీకెంతో ఇష్టమైన, మీరెంతో మెచ్చే మీ అభిమాన ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ కార్యక్రమం మరో వారం మరో సెలబ్రిటీ గురించిన విశేషాలతో, పాటలతో మీకోసం సిద్ధంగా ఉంది. రండి ఆస్వాదించి అనుభూతికి లోనవుదాం. ఈరోజు మన కార్యక్రమంలో ఒక హీరో గురించి తెలుసుకోబోతున్నాం. అందమైన రూపం లేదు అన్నారు, బాడీ ఫిజిక్ బాగోలేదు అన్నారు, కెమెరా ముందు నిలబడే అర్హత లేదని హేళన చేశారు. కానీ ఆయన రూపాన్ని చూసి నవ్విన నోళ్లే నేడు ఆయన అభినయాన్ని చూసి జేజేలు కొడుతున్నాయి. బాక్సాఫీస్ లెక్కలు మార్చడానికి 6 ప్యాక్లు అక్కర్లేదండి. కళ్లలో కసి, నటనలో తీవ్రత ఉంటే చాలని నిరూపించిన నిప్పు రవ్వ ఆయన. సౌత్ నుండి బాలీవుడ్, బాలీవుడ్ నుండి హాలీవుడ్, ఎల్లలు దాటిన నటనా విశ్వరూపం. 2 సార్లు నేషనల్ అవార్డు కొట్టిన గ్లోబల్ వైడ్ వైల్డ్ స్టార్ ఇతను. ఎవరూ రాజబాట పరిచి పిలవలేదు. ప్రతి అడుగులో అవమానాలు, ప్రతి క్షణం పరిహాసాలు. పడిపోయిన ప్రతిసారి నటనే ఆయుధంగా మార్చుకొని పైకి లేచు.

0: సొంత కష్టంతో సామ్రాజ్యాన్ని నిర్మించి విమర్శకుల నోళ్లు మూయించిన రియల్ విన్నర్ ఇతను. లుక్లో సింప్లిసిటీ, యాక్టింగ్లో ఒరిజినాలిటీ, ఇదే అతని స్పెషాలిటీ. నో విజువల్ గ్రాండియర్ వితౌట్ హిమ్. హీఈస్ ద రియల్ రా అండ్ రస్టిక్ గాడ్ ఆఫ్ స్క్రీన్. ఏమిటి శ్రోతలు, ఆ హీరో ఎవరా అని ఆలోచిస్తున్నారా? అయితే ముందుగా ఈ పాట వినేద్దామండి. పాట తర్వాత ఆ హీరో గురించిన విశేషాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పాట మీకోసం.
1: యువర్ వాయిస్ ఐ యామ్ సింగింగ్ సాంగ్ సూప్ సాంగ్ ఫ్లాప్ సాంగ్

మాట విన్నారుగా శ్రోతలు, చాలామంది ఇప్పటికే ఆ హీరో ఎవరో ఒక ఐడియాకు వచ్చేసి ఉంటారు. ఎస్, మీ ఊహ కరెక్టే. ఆ హీరో మరెవరో కాదు, ధనుష్. ఈరోజు హీరో ధనుష్ గురించిన విశేషాలు తెలుసుకుంటూ ఆయన నటించిన

ప్రసంగించిన సినిమాల నుంచి పాటలు వినబోతున్నాం. ధనుష్ అసలు పేరు వెంకటప్రభు కస్తూరి రాజా. ఈయన 1983 సంవత్సరం జూలై 28 తారీఖున చెన్నైలో జన్మించారు. తండ్రి ప్రఖ్యాత తమిళ దర్శకులు కస్తూరి రాజా, తల్లి విజయలక్ష్మి. ఈయనకు ఒక అన్న ఉన్నాడు, పేరు సెల్వరాఘవన్. ఈయన కూడా తర్వాతి కాలంలో దర్శకుడయ్యారు. ధనుష్ తండ్రి కస్తూరి రాజా అసలు పేరు రాజశేఖర్. ఆయన సినీ పరిశ్రమలకు రాకముందు ఒక మిల్లు కార్మికుడుగా పనిచేసేవారు. కుటుంబం తీవ్రమైన పేదరికంలో ఉండేది. చెన్నైలోని ఒక చిన్న అద్దె ఇంట్లో 6 సభ్యుల కుటుంబం ఉండేది. ఒక్కోసారి రోజుకు ఒక పూట మాత్రమే భోజనం లభించేది. ధనుష్, ఆయన సోదరుడు సెల్వరాఘవన్ చిన్నతనంలోనే కుటుంబానికి అంతో ఇంతో ఆసరాగా ఉండేందుకు తెల్లవారుజామునే లేచి పూలు అమ్మడం, ఇతర చిన్న పనులు చేయడం చేసేవారు. 1991 సంవత్సరంలో కస్తూరి రాజా ఎన్ రాసావిన్ మనసిలే తమిళ సినిమాతో దర్శకుడిగా మారినప్పటికీ వరుస సినిమాలు నిర్మించడం వల్ల వచ్చిన అప్పుల భారం కుటుంబంపై పడింది. ధనుష్కి నటనపై ఏమాత్రం ఆసక్తి లేకపోవడమే కాకుండా కెమెరా ముందుకు రావడానికి చాలా సిగ్గుపడేవారు. ధనుష్కు వంట చేయడంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. తంజావూరు కల్చరల్ ఫుడ్స్పై పరిశోధన చేస్తూ ఒక మంచి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసి 5-స్టార్ హోటల్లో చీఫ్ షెఫ్గా స్థిరపడాలని భావించారు. చెన్నైలోని సెయింట్ జాన్స్ మెట్రిక్యులేషన్ హైయర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు. 10వ తరగతి పరీక్షల్లో అనుకున్న మార్కులు రాకపోవడం, ఇంటి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఆయన ఆశించిన ఉన్నత చదువులకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. 2001 సంవత్సరంలో కస్తూరి రాజా తీస్తున్న తుళ్ళువదో ఇలమై అనే సినిమాలో నటిస్తున్నటువంటి ప్రధాన నటుడు డేట్లు కుదరగా తప్పుకున్నాడు. వేరే నటుణ్ణి పెట్టే ఆర్థిక శక్తి లేక ఇంట్లోనే ఉన్న 18 ధనుష్ను హీరోగా నటించమని తండ్రి అలాగే అన్న సెల్వరాఘవన్ బలవంతం చేశారు. మొదటి రోజు షూటింగ్ సమయంలో ధనుష్ భయంతో ఇష్టం లేక ఏడ్చేశారు. నేను నటుణ్ణి కాను, నన్ను చదువుకోనివ్వండి అని వేడుకున్నారు. తమిళ సినీ రంగంలో అప్పటికే ప్రముఖ నటుడు ప్రభు ఉండడంతో తన అసలు పేరు వెంకటేష్ ప్రభు నుండి ధనుష్గా మార్చారు. 2002 సంవత్సరంలో వచ్చిన తన మొదటి సినిమా తుళ్ళువదో ఇలమై విజయం సాధించినప్పటికీ ధనుష్పై వచ్చిన విమర్శలు ఆయనను తీవ్రంగా గాయపరిచాయి. సినిమా థియేటర్లలో తనను చూసి జనాలు, ఈ అబ్బాయి హీరో ఏంటి, బండి డ్రైవర్లా ఉన్నాడు, నల్లగా బక్కగా ఉన్నాడు అని నవ్వుతూ ఉంటే ధనుష్ కారులోకెళ్లి గంటల తరబడి ఏడ్చేవారు. షూటింగ్ సెట్లలో పక్కన ఉన్న జూనియర్ ఆర్టిస్టులు కూడా తన ఫిజిక్ చూసి నవ్వుకునేవారు. ఆ సమయంలో ఆయన తీవ్రమైన ఆత్మన్యూనతాభావానికి గురయ్యారు. తర్వాత ఏమి జరిగిందో ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

0: ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: తాను చాలా అవమాన భారంతో బాధపడుతున్న ఆ సమయంలో ధనుష్ సోదరుడు సెల్వరాఘవన్ ఆయనలో ధైర్యాన్ని నింపాడు. నీ బాడీ ఫిజిక్ నీ బలహీనత కాదు, నీ నటనతోనే వారి నోళ్లు ముయించు అని ప్రోత్సహించాడు. 2003 కాదల్ కొండేన్ అనే ఈ సినిమాలో వినోద్ అనే సైకో ప్రేమికుడు పాత్రలో ధనుష్ చూపించిన నటన విమర్శకుల నోళ్లు ముయించాయి. ఒక నటుడికి కావాల్సింది అందం కాదు, అభినయం అని నిరూపించారు. కొక్కి కుమార్ అనే గ్యాంగ్స్టర్ పాత్రలో పుదుపేటై అనే సినిమాలో ధనుష్ నటన తమిళ సినిమాలో ఒక బెంచ్ మార్క్ గా నిలిచింది. ఆ తర్వాత 2010 వచ్చిన ఆడుగళం అనే సినిమా ద్వారా 27 నేషనల్ అవార్డు అందుకున్నారు. తరువాత అనేక తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందుతూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నారు. 2013 రామ్ ఝణా హిందీ సినిమా ద్వారా బాలీవుడ్ కి, 2018 ద ఎక్స్ట్రా ఆర్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్, అలాగే 2022 ద గ్రే మ్యాన్ ఈ సినిమాల ద్వారా హాలీవుడ్ లో కూడా ప్రశంసలు పొందారు. ఒకప్పుడు తన రూపం వల్ల తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న ఒక సాధారణ కుర్రాడు తన స్వయం కృషి క్రమశిక్షణతో నేడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన అరుదైన నటుడిగా నిలిచారు. 2012 ఆయన స్వయంగా రాసి పాడిన 3 అనే సినిమాలోని వై దిస్ కొలవరిడి అనే పాట యూట్యూబ్లో తొలి భారతీయ వైరల్ సాంగ్ గా నిలిచింది. ధనుష్కు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చింది కూడా ఈ పాట. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

కాకుండా సినీ నిర్మాణంలోని ఇతర విభాగాలపై కూడా ధనుష్ పూర్తి పట్టు సాధించారు. 2017లో పా పాండి అనే సినిమాలో తొలిసారి దర్శకుడుగా మారారు. వయోధికుల ప్రేమ ఆత్మాభిమానం నేపథ్యంలో వచ్చినటువంటి ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహించి ప్రధాన పాత్ర పోషించిన 50వ సినిమా రాయన్ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ధనుష్లోని మరో గొప్ప కోణం ఆయనలోని రచయిత మరియు గాయకుడు. ఆయన ఇప్పటి వరకు 40కి పైగా తమిళ పాటలను రాశారు. ఆయన రాసిన పాటల్లో సాధారణ ప్రజలకు అర్థమయ్యే సరళమైన భాష, వేదాంతం కలగలిసి ఉంటాయి. ధనుష్ మాస్ హీరోగా కనిపిస్తూనే ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి అస్సలు సంకోచించరు. తమిళంతో పాటు హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ ఆయా పరిశ్రమల ప్రేక్షకులకు నేరుగా కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తమిళంలో ఆయన నటించిన అన్ని సినిమాలు తెలుగులోకి డబ్ చేయబడి విడుదల అవుతూ ఉంటాయి. ఆయన కుబేర అనే డైరెక్ట్ తెలుగు సినిమా కూడా చేశారు. ధనుష్ తన స్వంత నిర్మాణ సంస్థను స్థాపించి కేవలం తన సినిమాలే కాకుండా విభిన్నమైన సందేశాత్మకమైన చిన్న సినిమాలను ప్రోత్సహించారు. అటువంటి ప్రయత్నమే జాబిలమ్మ నీకంత కోపమా అనే లో బడ్జెట్ సినిమాను నిర్మించి సక్సెస్ సాధించారు. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ధనుష్ ప్రచారానికి దూరంగా చాలా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. రైతు కుటుంబాలకు సహాయం, గ్రామీణ ప్రాంత విద్యార్థుల చదువు కోసం స్కూల్ భవనాల నిర్మాణాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ఇలాంటివి తన అభిమాన సంఘాల ద్వారా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉంటారు. క్లాస్ మాస్ ప్రేక్షకులకు త్వరగా కనెక్ట్ అయ్యే తంగ్లీష్ అంటే తమిళ్ ఇంగ్లీష్ పదాలను ఉపయోగించి పాటలు రాయడంలో ఆయనది ప్రత్యేక శైలి. ధనుష్కు తెలుగు భాషతో మంచి అనుబంధం ఉంది. తెలుగులో మాట్లాడమే కాకుండా తన తెలుగు డబ్బింగ్ తానే చెప్పుకుంటారు. 2004లో సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను ధనుష్ వివాహం చేసుకున్నారు. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులున్నారు. దాదాపు 18 ఏళ్ల బంధం తర్వాత 2022 ప్రారంభంలో వీరిద్దరూ వ్యక్తిగత కారణాల వల్ల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ తమ పిల్లల పెంపకం బాధ్యతలను ఇద్దరూ కలిసి పంచుకుంటున్నారు. ధనుష్ తన స్వంత బ్యానర్ వండర్ బార్ ఫిల్మ్స్ ద్వారా ఎంతో మంది కొత్త దర్శకులకు, సంగీత దర్శకులకు అవకాశాలిచ్చారు. అనిరుద్ధ్, రవిచందర్ అలా వచ్చినవారే. మున్ముందు కూడా వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తారని ఆకాంక్షిస్తూ ఈ వారం ఈ పాటతో ఇక్కడ ఆపి తిరిగి వచ్చే వారం మరో సెలబ్రిటీకి సంబంధించిన విశేషాలతో మీతో పలకరించే వరకు మీ అనౌన్సర్ నిర్మలకు సెలవు. మరి బా.

0: ఇంతవరకు ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ విన్నారు. సమర్పణ శ్రీమతి జే నిర్మల, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: వాట్సాప్ చిత్రమంజరికి స్వాగతం శ్రోతలు. మరి ఈనాటి కార్యక్రమానికి చాలా మంది మనకు వాట్సాప్ చేశారు. వారిలో ముఖ్యంగా ముందుగా మనము వినబోతున్నాం హైదరాబాద్ నుండి వనస్థలిపురం సాయినగర్ నుంచి మనకు వాట్సాప్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్ అంటూ వాట్సాప్ ఆకాశవాణి వాట్సాప్ చిత్రమంజరిలో మాకోసం ముద్దుల మేనల్లుడు సినిమా నుంచి పాట వినిపించండి అంటున్నారు శ్రోతలు దోర్నాల రేణుక బాలాజీ. ఓకే శ్రోతలు, మీరు కొన్ని పాట ఇప్పుడు విందాం.

0: జా బబ్బలా
1: సై బాల్,
0: నడువుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: కార్యక్రమంలో తర్వాత శ్రోత మనకు మెసేజ్ పంపారు, పాపనేనిపాలెం నుంచి నల్లమ్మ మనకు మెసేజ్ ఏం పంపారంటే, బాస్ సినిమా నుంచి వెళ్తున్నానే పాట తప్పకుండా ప్రసారం చేయమని పంపారు. ఒకే శ్రోతలు మీరు కోరిన పాట ఇప్పుడు విందాం.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: కార్యక్రమంలో ఇప్పుడు తర్వాత శ్రోత మనకు మెసేజ్ చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం వెంకటగిరి నుంచి మనులాలపేట నుంచి పంపారు. జి భాస్కర్, రాధా, సాయి కుమార్, చందు వీళ్ళంతా శ్రీనివాస్ కాలనీ వాళ్లు. మనులాలపేట శ్రీనివాస్ కాలనీ నుంచి పంపారండి. వీరు దేవతా సినిమా నుంచి ఆలయాన వెలిసిన పాట తప్పకుండా మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. శ్రోతలు మరి మీరు కోరిన పాట ఇప్పుడు విందామా?

0: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
1: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
2: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.

తర్వాత శ్రోత మనకు మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్, శుభోదయం అంటూ మెసేజ్ మొదలు పెట్టేసి ప్రేమ కథా సినిమా నుంచి దేవుడు కరుణిస్తాడని అనే పాట వినిపించగలరు అంటే, అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్ కోరుతున్నారు. ఆ పాట ఇప్పుడు విందాం.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: వాట్సాప్ చిత్రమంజరి వింటున్నారు 107.5 103.2 మెగాహెర్ట్స్ పై. తర్వాత శ్రోత మనకు మెసేజ్ చేశారు, మీరు ఐరాల నుంచి, ఐరాల మండలం ఐరాల నుంచి చేశారు, అరుణానగర్ నుంచి అంట. వీరు ఎవరంటే చలని ఆరికుట్టి శ్రీనివాసులు, తర్వాత సుగుణ, జ్ఞాన్శేఖర్, యశ్వంత్, వీరంతా కూడా మనకు పంపిన సినిమా పేరేంటంటే పెద్ది. ఈ సినిమా నుంచి మాకు పాట కావాలి, ఇది ఆరియా అనే పాట కావాలి అన్నారు. ఒకే శ్రోతలు మీరు కోరిన పాట విందాం.

ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

వెల్కమ్ బ్యాక్ టు వాట్సాప్ చిత్రమంజరి శ్రోతలు. తర్వాత శ్రీరస్తు శుభమస్తు సినిమా నుంచి టైటిల్ సాంగ్ కావాలి అంటూ మనకు మెసేజ్ పంపారు. మీ స్నేహితుడు మస్తాన్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే అండి, మరి ఎల్లగనూరు విలేజ్ గ్రామం అది, తొట్టంబేడి మండలం, తిరుపతి జిల్లా. అక్కడ నుంచి మరి వీరు కోరుతున్నారు మస్తాన్ గారు వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: వాట్సాప్ చిత్రమంజరిలో తర్వాత శ్రోత మనకు అనంతపురం జిల్లా పెద్దమ్మ గుడి దగ్గర నుంచి పంపారు. వీరెవరు అంటే పూజారి ధనంజయ్, సంజీవులు అనంతమ్మ, చంద్రకళ, ఓబులమ్మ, ఆంజనేయులు, అన్నం వెంకటేష్, నాగభూషణం, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ శంకర్, రామూర్తి, యగ్ముని, బాలాజీ, వీరంతా కూడా. అలా కాకుండా సాయి, పాండురంగస్వామి, ఆటో నారాయణ స్వామి, వీరి కోసం కూడా ఈ పాట కావాలి అంటూ సుబ్బు సాంగ్ నుంచి, సుబ్బు సినిమా నుంచి మస్తు మస్తు అనే పాట కావాలంటున్నారు పూజా ధనంజయులు గారు. ఒకే శ్రోతలు, మీరు మీ శ్రోతలందరి కోసం ఈ పాట.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: కార్యక్రమంలో తర్వాత శ్రోత మనకు మెసేజ్ చేశారు. వీరు కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కూనపరెడ్డి రమేష్ బాబు. వీరు రాశారు మాకు టోపీ నా టోపీ, ఇది సంగం సినిమాలో అండి, తప్పకుండా మా కోసం ప్రసారం చేయమని మనకు మెసేజ్ చేశారు. కానీ ఈ పాట సంగం కాదండి, ఈ పాట వేరే సినిమాలో ఉంటుంది, నమ్మిన బంటు సినిమాలో పాట ఇది. కాబట్టి మీరు మాకు మెసేజ్ చేసేటప్పుడు మీ పాట కరెక్ట్గా సినిమాలో ఉందా లేదా తెలుసుకొని మెసేజ్ చేస్తే మాకు చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము తర్వాత వెతుక్కొని మీ సినిమాలో చూసి ఆ పాట కనబడక ఏం చేయాలో అర్థం కాక మెసేజ్ వదిలేయడం, ఆ మెసేజ్ వదిలేసామని చెప్పి మీరు బాధపడటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మా పాట వేయలేదు అనుకుంటారు. సో కాబట్టి తప్పకుండా మీరు నెక్స్ట్ టైం పాట కానీ సినిమా కానీ కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకుని మాకు పంపండి. ఓకే, మా నెంబర్ చెప్తాను 8777224 6 0 5 8 7 2 2

4 6 6 0 5 ఈ నంబర్కి మీరు పంపాల్సి ఉంటుంది శ్రోతలు. ఇదే తర్వాత ఇంకొక శ్రోత కూడా మనకు మెసేజ్ చేశారు, ఏదో ఒక పాట మా కోసం ప్రసారం చేయండి అంటూ, మరి వెరీ గుడ్ మార్నింగ్ అంటూ మనకు మెసేజ్ చేసిన శ్రోత ఎవరంటే చౌటప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ. వీరి కోసం పాట విందాం.

శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని

0: శ్రోతల కోసం మాత్రమే.
1: తర్వాత ప్రేమ సంకెళ్ళు సినిమా నుంచి పాట కావాలి అంటూ మనకు మెసేజ్ చేశారు శ్రోత. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దామోజ్ వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ, మధువాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, అలాగే నెహన్, శ్రీరామ్దాస్, కృపాచారి, అనితా సాయి, వర్షిత్ సాయి రిక్విత్ కోరుతున్నారు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: తర్వాత మెసేజ్ చేసిన శ్రోత రొంపిచెర్ల దడ్డాల్వారిపల్లి నుంచి, మాకు లవకుశ సినిమా నుంచి పాట వినిపించండి అంటూ శశికుమార్, పూజ, సాయి కుమారి, పృథ్వీ కోరుతున్న ఈ పాట విందాం.
2: వల్ల నోరి మా

0: గొప్ప, ఇక తాళ్ళునున్నే గొప్ప, నాలి గుణము ఎరుగననే నేలుకోను తీసుకుపో, వల్ల నోటి మావా నీ పిల్లని.
1: తర్వాత శ్రోత మనకు మెసేజ్ చేశారు. వీరు పెద్దాపురం మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుంచి, ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి, బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, రేష్మత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కోరుతున్న ఈ పాట ఇప్పుడు విందాం.

0: ధ్యాన జల్లుల వేళ ఆ చక్రవాతాన హర్షాతిరేకాలు దైవతమే.
1: ఇంతవరకు వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 10 గంటలు అవుతోంది. ఇక కొంచెంసేపట్లో కొన్ని క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

సిమికాన్ ఇండియా 2.0 పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడుతోంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న సాంకేతిక విప్లవంలో మన కళ్లకు కనిపించని కానీ ప్రతి క్షణం మన జీవితాలను ప్రభావితం చేస్తున్న ఒక చిన్న పరికరం ఉంది. అదే సెమీకండక్టర్ చిప్. మన చేతిలోని స్మార్ట్ ఫోన్ నుంచి మనం ప్రయాణించే కారు వరకు, కంప్యూటర్ నుంచి కృత్రిమ మీద ఏఐ వ్యవస్థల వరకు, టెలికాం నెట్వర్క్ల నుంచి ఉపగ్రహాల వరకు, రైల్వే వ్యవస్థల నుంచి రక్షణ రంగం వరకు, ఇలా దాదాపు ప్రతి ఆధునిక వ్యవస్థ వెనుక ఈ సెమీకండక్టర్ చిప్ కీలక పాత్ర పోషిస్తోంది. పరిమాణంలో చిన్నదే అయినప్పటికీ ఈ సెమీకండక్టర్ చిప్ వెనుక దాగి ఉన్న సాంకేతికత, పరిశోధన, పెట్టుబడి, మానవ నైపుణ్యం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు మాత్రం అపారమైనవి. అందుకే నేటి ప్రపంచంలో సెమీకండక్టర్ పరిశ్రమను కేవలం ఒక పారిశ్రామిక రంగంగా మాత్రమే చూడలేం. ఇది ఆర్థిక వ్యవస్థకు, జాతీయ భద్రతకు, భవిష్యత్ పారిశ్రామిక పోటీకి సంబంధించిన ఒక వ్యూహాత్మక రంగం. ఈ నేపథ్యంలోనే భారతదేశం సెమీకండక్టర్ రంగంలో తన సామర్థ్యాలను వేగంగా పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే 2021 డిసెంబర్లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ కు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భారత్లో సెమీకండక్టర్ పరిశ్రమకు పునాది వేయాలనే ప్రధాన లక్ష్యంతో ఈ సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించింది ప్రభుత్వం. ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం, ప్యాకేజింగ్ పరీక్షా కేంద్రాలను ప్రోత్సహించడం, చిప్ డిజైన్ సామర్థ్యాలను పెంచడం, కాంపౌండ్ సెమీకండక్టర్లు, సెన్సార్లు, సిలికాన్ ఫోటోనిక్స్ వంటి విభాగాలను అభివృద్ది చేయాలనే లక్ష్యంతో ఈ ఇండియా సెమీకండక్టర్ మిషన్ ISM ప్రయాణం ప్రారంభమైంది. ఇది ఒక కొత్త పారిశ్రామిక ఎకోసిస్టమ్కు పునాది వేసింది. అయితే ఒక ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ నిర్మించడంతోనే సెమీకండక్టర్ పరిశ్రమ పూర్తి కాదు, ఇక్కడే రెండో దశ ప్రాధాన్యం ప్రారంభమైంది. సెమీకండక్టర్ చిప్ తయారీకి ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ అవసరమే కాని ఆ ఫ్యాబ్లో ఉపయోగించే యంత్రాలు ఎవరు తయారు చేస్తారు, ప్రత్యేక రసాయనాలు ఎక్కడి నుంచి వస్తాయి, సిలికాన్ వేఫర్లు ఎక్కడి నుంచి వస్తాయి, చిప్ తయారైన తర్వాత దానిని ఎవరు ప్యాకేజింగ్ చేస్తారు, పరీక్షలు ఎక్కడ జరుగుతాయి, కొత్త చిప్ డిజైన్లను ఎవరు అభివృద్ది చేస్తారు, అధునాతన సాంకేతికపై ఎవరు పరిశోధన చేస్తారు, అసలు ఈ సెమీకండక్టర్ రంగానికి అవసరమైన ఇంజనీర్లను ఎవరు తయారు చేస్తారు, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ సెమీకాన్ ఇండియా 2.0. ఈ సెమీకాన్ ఇండియా 2.0 లక్ష్యం కేవలం మరిన్ని చిప్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, చిప్ వాల్యూ చైన్ లో సాధ్యమైనంత ఎక్కువ

0: భాగాన్ని భారతదేశంలోనే అభివృద్ది చేయడం. ఇందుకు అనుగుణంగా సెమికాన్ ఇండియా 2.0 కోసం కేంద్ర ప్రభుత్వం 2026 జూలై 15న 1,27,500 కోట్ల రూపాయల బడ్జెట్తో ఆమోదం తెలిపింది. ఇది తొలి దశలోనే 76,000 కోట్ల రూపాయల కార్యక్రమానికి కొనసాగింపుగా వచ్చిన మరింత విస్తృతమైన దశగా చెప్పుకోవచ్చు. ఇక సెమికాన్ ఇండియా తొలి దశను సెమీకండక్టర్ పరిశ్రమను ప్రారంభించే తొలి దశగా చెప్పుకున్నట్లయితే, ఆ పరిశ్రమ చుట్టూ పూర్తి ఎకోసిస్టమ్ను నిర్మించే దశగా సెమికాన్ ఇండియా 2.0 రెండో దశను చెప్పొచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఈ ఏడాది 31 ఆగస్టున ఈ పథకానికి సంబంధించిన 6 కీలక స్తంభాలు, 10 విభాగాల మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా భారతదేశ సెమీకండక్టర్ ప్రయాణం తదుపరి దశలోకి ప్రవేశించిందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.
1: In the first phase, it was like people used to really think that kya India mein design ho sakta hai kya? Is it possible even to get a design startup getting established here? Deep tech was like considered as a very, very difficult way of moving forward. Today we have deep techs which have already got VC funding. And that's the seed which has been sown in the first version of Semicon. That seed now has to become like a full farm getting multiple plants, multiple DLI startups, deep tech startups and larger companies getting into semiconductor design.
0: ఇక సెమికాన్ ఇండియా 2.0 కి సంబంధించిన 6 కీలక స్తంభాలను పరిశీలించినట్లయితే, అందులో మొట్టమొదటిది చిప్ డిజైన్. ఈ చిప్ డిజైన్ అనేది సెమీకండక్టర్ వాల్యూ చైన్ లో అత్యంత మేధోపరమైన దశల్లో ఒకటి. చిప్ లో ఎలాంటి సర్క్యూట్లుండాలి, ఎన్ని ట్రాన్సిస్టర్లుండాలి, అది ఎంత వేగంగా పనిచేయాలి, ఎంత తక్కువ విద్యుత్ను వినియోగించాలి, ఇతర వ్యవస్థలతో ఎలా అనుసంధానమవ్వాలి వంటి అంశాలను ఇంజనీర్లు డిజైన్ చేస్తారు ఈ దశలోనే. ఈ డిజైన్ ప్రక్రియకు అత్యంత అధునాతన సాఫ్ట్వేర్ సాధనాలు, కంప్యూటింగ్ వనరులు, పరిశోధన, నైపుణ్యం అవసరం. అయితే భారతదేశానికి ఈ రంగంలో ఒక ప్రత్యేకమైన బలం ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ డిజైన్ వంటి రంగాల్లో భారతీయ ఇంజనీర్లకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ మానవ వనరుల సామర్థ్యాన్ని దేశీయ సెమీకండక్టర్ డిజైన్తో అనుసంధానించడం ద్వారా భారత్ ఒక పెద్ద అవకాశాన్ని సృష్టించుకోబోతోంది. సెమికాన్ ఇండియా 2.0లో దేశీయ సెమీకండక్టర్ ఐపీలు, చిప్లు, సిస్టమ్ ఆన్ చిప్లు, మాడ్యూళ్ల అభివృద్దికి ప్రోత్సాహం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అలాగే ఈ చిప్ డిజైన్ రంగంలో కంప్యూటింగ్, మెమొరీ, రేడియో ఫ్రీక్వెన్సీ, పవర్, నెట్వర్కింగ్, సెన్సార్లు అనే 6 ప్రధాన బిల్డింగ్ బ్లాక్స్ పై కూడా దృష్టి సారించనున్నామని తెలిపారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న సాంకేతిక విభాగాలుగా కనిపించినప్పటికీ వీటన్నింటినీ కలిపి మొబైల్ ఫోన్ చిప్ల నుంచి ఆటోమొబైల్ వ్యవస్థల వరకు, టెలికాం పరికరాల నుంచి డ్రోన్స్ వరకు, రక్షణ వ్యవస్థల నుంచి అంతరిక్ష పరికరాల వరకు అనేక పరిష్కారాలను రూపొందించవచ్చు. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ లేదా డిఎల్ఐ వంటి కార్యక్రమాలు ఈ సెమీకండక్టర్ రంగంలో స్టార్టప్లు, పరిశోధకులు, కంపెనీలు తమ చిప్ డిజైన్లను అభివృద్ది చేసి వాణిజ్య స్థాయికి తీసుకురావడానికి సహాయపడతాయని అశ్విని వైష్ణవ్ వివరించారు. అలాగే ఈ చిప్ డిజైన్ లో మరొక ముఖ్యమైన కార్యక్రమం చిప్స్ టు స్టార్టప్. విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్లకు చిప్ డిజైన్ లో క్షేత్రస్థాయి అనుభవం కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. అలాగే సీడాక్ ఆధ్వర్యంలోని చిప్ ఇన్ సెంటర్ వంటి మౌలిక సదుపాయాలు, ఈడీఏ సాధనాలు, అధిక పనితీరు కంప్యూటింగ్ వనరులు, ఐపీ లైబ్రరీలు సాంకేతిక సహాయాన్ని అందించేందుకు ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. ఇక సెమికాన్ ఇండియా 2.0లో రెండో కీలక పిల్లర్ యంత్రాలు, ముడి పదార్థాలు. చిప్ తయారీ గురించి మాట్లాడినప్పుడు మన దృష్టి సాధారణంగా ఫ్యాబ్ ఫెసిలిటీపైనే ఉంటుంది. కానీ ఒక ఫ్యాబ్ పనిచేయడానికి దాని వెనుక విస్తృతమైన పారిశ్రామిక వాల్యూ చైన్ అవసరమవుతుంది. అత్యంత ఖచ్చితమైన యంత్రాలు, ప్రత్యేక రసాయనాలు, సిలికాన్ వేఫర్లు, ఫోటోరెసిస్ట్లు, ఇతర పదార్థాలు ఇవన్నీ తయారీ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ చిప్ తయారీ యంత్రాలు అత్యంత సంక్లిష్టమైన ఇంజనీరింగ్ వ్యవస్థలు. కొన్ని యంత్రాలైతే నానోమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో కూడా పనిచేస్తాయి. కాబట్టి భారతదేశం కేవలం చిప్ తయారు చేసే సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా చిప్ తయారీకి అవసరమైన యంత్రాలు, పదార్థాల తయారీ సామర్థ్యాన్ని కూడా అభివృద్ది చేయాలి. ఈ సెమికాన్ ఇండియా 2.0లో ఈ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా దేశీయ సరఫరా గొలుసును కూడా బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది భారత ప్రభుత్వం.
1: Semiconductor equipment manufacturers. Imagine how many more MSMEs, how many more smaller manufacturers, they will get the opportunities to make parts which go into manufacturing the machines which manufacture the semiconductors. The parts which go into manufacturing the machines and the machines which are used for manufacturing the chips, that entire ecosystem gets developed in a country.
0: అలాగే మూడో కీలక పిల్లరైన ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీల గురించి మాట్లాడుతున్నాం.

0: చూసుకున్నట్లయితే సిలికాన్ వేఫర్లపై సూక్ష్మ స్థాయిలో ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను తయారు చేసేదే అత్యంత అధునాతన పారిశ్రామిక కేంద్రం ఈ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ. ఒక చిప్ తయారీ ప్రక్రియలో అనేక దశలుంటాయి. సిలికాన్ వేఫర్పై పొరల నిర్మాణం, నమూనా రూపొందించడం, పదార్థాలను తొలగించడం, కొత్త పదార్థాలను జోడించడం, డోపింగ్, శుభ్రపరచడం, తనిఖీ చేయడం ఇలాంటి అనేక ప్రక్రియలు పునరావృతమవుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ మొత్తం అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాల్సి ఉంటుంది. అయితే భారతదేశంలో తొలి ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ 2028లో ప్రారంభమయ్యే దిశగా ప్రయాణం సాగుతోందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అలాగే ఈ సెమికాన్ ఇండియా 2.0తో మరిన్ని ఫ్యాబ్లను ఆకర్షించడం, సిలికాన్ సెమీకండక్టర్ ఫ్యాబ్లతో పాటు కాంపౌండ్ సెమీకండక్టర్లు, డిస్ప్లే ఫ్యాబ్లు, డిస్క్రీట్ సెమీకండక్టర్ తయారీ వంటి విభాగాల్లో కూడా సామర్థ్యాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అయితే చిప్ తయారీ పూర్తయిన తర్వాత దానిని నేరుగా ఫోన్లో గానీ కార్లో గానీ అమర్చలం. తయారు చేసిన ఆ చిప్ ను ప్యాకేజింగ్ చేయాలి, పరీక్షించాలి, మార్కింగ్ చేయాలి, వినియోగానికి సిద్ధం చేయాలి. ఇక్కడే ఏటీఎంపీ అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ అలాగే ఓఎస్ఏటీ అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ రంగాలు కీలకంగా మారుతాయి. ఈ ఏటీఎంపీ ఓఎస్ఏటీఏ ఈ సెమికాన్ ఇండియా 2.0లో నాలుగో పిల్లర్. సెమీకండక్టర్ చిప్ కు సరైన ప్యాకేజింగ్ ఇవ్వడం, దాని పనితీరు, ఉష్ణ నియంత్రణ, విశ్వసనీయత వంటి అంశాలకు చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం సెమీకండక్టర్ పరిశ్రమలో అధునాతన ప్యాకేజింగ్ వేగంగా అభివృద్ది చెందుతున్న రంగం. ఒకే ప్యాకేజీలో అనేక చిప్లను అనుసంధానించడం, అధిక వేగంతో డేటా మార్పిడి చేయడం, తక్కువ విద్యుత్ వినియోగంతో అధిక పనితీరును సాధించడం వంటి అవసరాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. అందుకే భారత్ కేవలం చిప్ తయారీకి మాత్రమే కాకుండా అధునాతన ప్యాకేజింగ్ సాంకేతికలకు కూడా కేంద్రంగా ఎదగాల్సిన అవసరం ఉందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఇక సెమీకండక్టర్ పరిశ్రమలో ఏ సాంకేతిక అయినా సరే చాలా కాలం అలాగే ఉండదు. ప్రతీతరం మరింత వేగంగా, తక్కువ విద్యుత్ వినియోగంతో, ఎక్కువ ట్రాన్సిస్టర్లతో మరింత సమర్థవంతంగా పనిచేసే చిప్లను కోరుకుంటోంది. అందుకే పరిశోధన, అభివృద్ది, ఆర్ఎండీ లేకుండా సెమీకండక్టర్ రంగంలో దీర్ఘకాలిక నాయకత్వం సాధ్యం కాదు. కాబట్టి ఈ సెమీకాన్ ఇండియా 2.0లో ఆర్ఎండీని 5వ స్తంభంగా చేర్చింది ప్రభుత్వం. భారత్ ఇప్పటికే 28 నానోమీటర్ నుంచి 110 నానోమీటర్ వరకు వివిధ సాంకేతికలతో ప్రయాణాన్ని ప్రారంభించింది. తదుపరి దశలో మరింత అధునాతన సాంకేతికతలపై పరిశోధన, కొత్త తయారీ ప్రక్రియలు, ప్యాకేజింగ్ సాంకేతికతలు, కొత్త పదార్థాలు, దేశీయ డిజైన్ సామర్థ్యాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అయితే విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, అంతర్జాతీయ భాగస్వాములు కలిసి పనిచేస్తే ఈ రంగంలో భారత్ మరింత వేగంగా ముందుకు వెళ్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇక సెమీకండక్టర్ రంగానికి సాధారణ ఇంజనీరింగ్ నైపుణ్యాలతో పాటు ప్రత్యేకమైన శిక్షణ అవసరం. చిప్ డిజైన్ ఇంజనీర్లు, ప్రాసెస్ ఇంజనీర్లు, క్లీన్ రూమ్ సాంకేతిక నిపుణులు, ప్యాకేజింగ్ నిపుణులు, పరీక్షా నిపుణులు, పరికరాల నిర్వహణ సిబ్బంది, నాణ్యతా నియంత్రణ నిపుణులు, పరిశోధకులు ఇలా అనేక రకాల నైపుణ్యాలు అవసరం. అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గత 10 సంవత్సరాల్లో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న స్థాయిని 4 సంవత్సరాల్లోనే అధిగమిస్తూ 85,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లకు శిక్షణ అందించామని ఆయన వెల్లడించారు. ఈ సెమీకాన్ ఇండియా 2.0తో మరో 100,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
1: 20,000 మోర్ సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్స్ విల్ బి హైర్డ్ బై ది ఇండస్ట్రీ. ఐ మీన్ దే ఆర్ బీయింగ్ హైర్డ్ బై ది ఇండస్ట్రీ. ఫస్ట్ ఫేజ్ వి హడ్ సెడ్ 10 years, 85,000 engineers we will develop. We did that in 4 years itself, completed that target. Now we have taken a target of 1 lakh more engineers to be developed. And the, mind you, in the semiconductor industry, people say the gap in talent by 2032 will be about 1 million. So we can fill that gap in a very big way.
0: ఇందులో మన దేశ ఇంజనీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలు కీలక పాత్ర పోషించాలని, పాఠ్యాంశాలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మారాలన్నారు. ప్రయోగశాలలు అభివృద్ది చెందాలని, విద్యార్థులకు ప్రాజెక్టు ఆధారిత శిక్షణ లభించాలని, పరిశ్రమలతో విద్యా సంస్థలకు మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పడాలన్నారు. ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ 6 స్తంభాలను కలిపి చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. సెమీకాన్ ఇండియా 2.0 అనేది ఒక ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీని నిర్మించే పథకం మాత్రమే కాదు, ఒక పూర్తి పారిశ్రామిక ఎకో సిస్టమ్ను నిర్మించే ప్రయత్నమని. డిజైన్ నుంచి ఫ్యాబ్రికేషన్ వరకు, ఫ్యాబ్రికేషన్ నుంచి ప్యాకేజింగ్ వరకు, ప్యాకేజింగ్ నుంచి పరీక్షల వరకు, వీటికి అవసరమైన యంత్రాల నుంచి రసాయనాల వరకు, పరిశోధనల నుంచి నైపుణ్యాభివృద్ధి వరకు ఇలా ఒక సమగ్రమైన వాల్యూ చైన్ ని రూపొందించాలని భారత్ సంకల్పించింది. అయితే ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమ కొన్ని దేశాలు, కొన్ని ప్రాంతాలు, కొన్ని ప్రత్యేక సంస్థలపై అధికంగా ఆధారపడి ఉంది. చిప్ డిజైన్ ఒక దేశంలో జరగవచ్చు, తయారీ మరో దేశంలోనూ, ప్యాకేజింగ్ ఇంకో దేశంలోనూ జరగవచ్చు. అలాగే యంత్రాలు మరో దేశం నుంచి దిగుమతి చేసుకోవచ్చు, ప్రత్యేక రసాయనాలు మరో ప్రాంతం నుంచి సరఫరా కావచ్చు. ఈ విధమైన అంతర్జాతీయ విభజన సమర్థవంతమైనది అయినప్పటికీ సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే భారత్ 2 ప్రధాన లక్ష్యాలను

నిర్దేశించుకుంది. అందులో మొదటిది దేశీయ అవసరాలకు అవసరమైన కీలక చిప్ల సరఫరాలో ఎక్కువ స్థాయి భద్రత సాధించడం, రెండోది ప్రపంచ సెమీకండక్టర్ వాల్యూ చైన్ లో ఒక విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఎదగడం. అందుకే సెమీకాన్ ఇండియా 2026 వంటి వేదికలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నెల 17వ తేదీ నుంచి 19 వరకు న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమీకాన్ ఇండియా 2026 సదస్సును నిర్వహించనున్నారు. ట్రాన్స్ఫార్మ్ టుమారో సిలికాన్ టు సిస్టమ్స్ బిల్డింగ్ ది ఎకోసిస్టమ్ అనే విస్తృత దృక్పథంతో ఈ సదస్సు జరగబోతోంది. సెమీకాన్ ఇండియా 2.0 గురించి మాట్లాడుకున్నట్లయితే స్వావలంబన, విశ్వసనీయత, సాంకేతిక నాయకత్వం అనే మూడు ప్రధాన లక్ష్యాలు మనకి స్పష్టమవుతాయి. స్వావలంబన అంటే దేశానికి అవసరమైన ప్రతి చిప్ను దేశంలోనే తయారు చేయడం మాత్రమే కాదు, కీలక రంగాల్లో అవసరమైన సాంకేతిక సామర్థ్యాలు, డిజైన్ నైపుణ్యం, తయారీ సామర్థ్యం, పరిశోధన, సరఫరా గొలుసు, నియంత్రణ వంటి అంశాల్లో బలపడటం. ఇక విశ్వసనీయత అంటే ప్రపంచ సరఫరా గొలుసులో భారత్ ఒక స్థిరమైన నమ్మదగిన భాగస్వామిగా ఎదగడం. ఇతరులు అభివృద్ది చేసిన సాంకేతికతను ఉపయోగించడం మాత్రమే కాకుండా కొత్త సాంకేతికతలను స్వయంగా అభివృద్ది చేయగల సామర్థ్యాన్ని పెంచుకోవడమే సాంకేతిక నాయకత్వం. ఇలా ఈ మూడు లక్ష్యాలను కలిపే ప్రయత్నమే సెమీకాన్ ఇండియా 2.0గా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మీరు సెమీకాన్ ఇండియా 2.0 పై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

టక టక టామ్ టామ్ టక టక టామ్ టామ్ టక టక టామ్ టామ్.

ఎక్స్ప్రెస్ రాజా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం హరివీళ్ళు ప్రోగ్రామ్ లో. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి ఇంతకీ అసలు ఆ జీబీ పేరు పంపించింది ఎవరు, కరెక్ట్ పంపించారా లేదా చూసేద్దాం. కనకారావు గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు మీరు పంపించిన అంటే దానిలో లాస్ట్ పదం ఏదైతే ఉందో అది కరెక్టే, ముందర మారిపోతుంది అనమాట. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు మీరు కూడా సేమ్. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఓకే, ఇంతకీ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ కరెక్టే పంపించారు, థ్యాంక్ యూ. కానీ మీ పేరేంటి? దీప. ఓకే, అంటే ఒకవేళ అదే ఆన్సర్ అయితే మీ పేరు ఏంటి అనేది నిజంగా నాకు అర్థం కావట్లేదు. పేరు కూడా మెసేజ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజేష్ అనమాట, హిందూపూర్ నుంచి. ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి అనమాట. ఓకే, మీ ఆన్సర్ వచ్చేసరికి కరెక్టే, కరెక్టే పంపించేశారు మీరు కూడా. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు అనమాట, చెన్నై నుంచి. మీరు కూడా కరెక్టే పంపించేశారు. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా బొడ్డు తులసిదాస్ నవీపేట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి అనమాట, మీరు పంపించిన దానికి కూడా ఒక పదాన్ని యాడ్ చేయాలి. ఇంకా నంద్యాల జిల్లా కలమందలపాడు గ్రామం నుంచి కాసీ ముత్తుజవాలి అనమాట, మీరు అసలు ఆన్సరే పంపించలేదు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కనకొండ రమణారావు గారు, కవిత, వీళ్ళందరూ అనమాట బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు, ప్రభాకర్ రావు గారు, స్వరూప, వీళ్ళందరూ ఎక్కడి నుంచి, కొమరం భీం డిస్ట్రిక్ట్ అని పంపించారు, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా విజయవాడ నుంచి సీత అనమాట. ఓకే, సీత, సమత, తేజు, మీరందరూ పేర్లు అయితే చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ మార్నింగ్ అంటూ విజయవాడ నుంచి నందు అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు. అండ్ ఇంకా నేను ఇప్పుడే రేడియో ఆన్ చేశాను అంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు అనమాట. ఏం పర్లేదు, నేను క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా ఇప్పుడే రివీల్ చేసేస్తా. ఇంకా మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారనమాట రాంగ్ ఆన్సర్. సరే, మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక ఆహారం తినకుండా 5 ఏళ్ల పాటు జీవించగలిగిన చైనా పరిశోధకులు కనుగొన్న వింత జీవి పేరేంటి అంటే సూపర్ జెంట్ ఐసోపాడ్ అనమాట. దీని గురించి మనం జోరుగా హుషారాలు కూడా మాట్లాడుకున్నాం. సరే, మరి నెక్స్ట్ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తుంటారని నాకు తెలుసు. మరి ఇప్పుడు ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరి కోసం ఒక

ఈ సాంగ్ అయితే ప్లే చేసిన దాని తర్వాత ఖచ్చితంగా ఇంకో క్వశ్చన్ అయితే అడిగేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను సరైనోడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసిన వింటూ స్టేజ్ ఇంటూ 101.3 వివిధ భారతీయ ఫ్రమ్

మా ఇంటి బంగారం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం హర్విల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. ఇంతకీ మరి క్వశ్చన్ ఏంటి అంటే గనక భారత ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? మరి క్వశ్చన్ కి గనక ఆన్సర్ మీకు తెలిస్తే

మీ పేరు, దాని తర్వాత మీ ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఓజీ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

ఎనిమిది వసంతాల మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ వరట్ 1.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జి ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించేశారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అవన్నీ తెలియాలి అంటే ఆన్సర్స్ అయితే చదివాల్సిందే. ఇంతకీ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, భారత ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి చూసిద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక, హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ పెద్దకాక నుంచి పద్మశేఖర్ అనమాట. మీరు ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ నిఖిల్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎం నరేష్, మెర్సీ విజయ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మహబూబ్ నగర్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. రాజేష్ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపినిపాలెం నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మ్యామ్ అంటూ ఓకే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే చాలా రోజుల తర్వాత మీ పేరు వినిపిస్తుంది ప్రసన్న వచ్చినప్పుడు. ఇంకా కడప నుంచి ఓకే

ఓకే ఓకే, మధు మోహన్ వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి అనురాధ గారు అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మల్లికార్జున్ గారు జగిత్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సీత సమత తేజు మాధవి అంటే మీరు అందరినీ అడుగుతున్నారా? ఓకే, కానీ మీ పేరేంటి? సో వీళ్ళందరూ పేర్లా లేకపోతే మమ్మల్ని అందరినీ పలకరిస్తున్నారా ఏం అర్థం కాలేదు, బట్ ఆన్సర్ అయితే కరెక్టే. సో ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి, పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి అంటే కొమరం భీం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే, విజయవాడ నుంచి నందు గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చెరుకుపల్లి నుంచి భాస్కర్ గారు కరెక్ట్ ఆన్సర్. శివకుమారి గారు మదనపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా అనంతపురం నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంతకీ మరి ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కనుక జూలై 1, 2015 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీని గురించి మనం మీకు తెలిసేలా కూడా మాట్లాడుకున్నాం రీసెంట్ గా కదా, డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి. మరి ఇంకొక క్వశ్చన్ ఉందా అని చెప్పి మీరు అందరూ అనుకుంటూ ఉంటారు, నాకు వినిపించింది మీరు అనుకుంటుంది యాక్చువల్ గా. సో ఉంది, మరి ఆ క్వశ్చన్ ఏంటి అడిగేస్తే మేము రెడీగా ఉన్నాం కదా అని అనుకుంటున్నారని, అది కూడా నాకు యాక్చువల్లీ కనిపించలేదు, అనిపించింది అనమాట ఇంతకీ. ఓకే, మరి క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు అనేది అందరికీ ఇద్దరికీ కామన్ గా తెలిసిన విషయం. మరి క్వశ్చన్ అడిగేస్తే పోలా, సో అందుకే క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాం మీ అందరి కోసం. టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ ప్లేయర్ ఎవరు? ఖచ్చితంగా మీరందరూ తెలుసుకోవాలి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే. సో మరి మన కోసం ఆడుతున్నప్పుడు మనం తెలుసుకోకపోతే ఎలా కదా. సో క్వశ్చన్ ఇంకొకసారి ఖచ్చితంగా అడుగుతున్నాను, టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ ప్లేయర్ ఎవరు? ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం గేమ్ చేంజర్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం 2 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమైతే ఉన్నాం హరివీళ్ళు ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం అసలు కరెక్ట్ పంపించేశారా లేదా అనేది. హాయ్ ప్రసన్న గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, కానీ ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు నరేష్ మెర్సీ. మీరు ఎక్కడి నుంచి అంటే మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కోట శ్రీమన్ నారాయణమూర్తి గారు, అలాగే సుజాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భవానీపురం విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజేష్ అనమాట హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకారావు గారు పెడల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు కేబీ పాలెం నుంచి వెంకట సుధా గారు అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా థ్యాంక్ యూ. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుంచి బండోరు త్రిమూర్తులు గుప్తా గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు కోనకండ్ల రమణారావు గారు బెంగళూరు నుంచి అనమాట. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు థ్యాంక్ యూ సో మచ్ ఎం నరేష్, ఇంకా మెర్సీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అండ్ అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎస్వి రామకృష్ణ, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనంతపురం నుంచి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ ఎవరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు అనమాట. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ మీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేసిన ఆన్సర్ ఏంటి అంటే కనుక స్మృతి బంధన. సో ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అయితే ఇదే అనమాట. మరి ఇవాళ హరివిల్లు ప్రోగ్రామ్ కూడా నేను ఇంకా అలా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైంలో ఒక మెసేజ్ అయితే వచ్చేసింది. ఎవరు? సుమిత అనమాట. ఓకే, ఒక చిన్న ఏమంటారు స్పెల్లింగ్ మిస్టేక్, బట్ మీ ఆన్సర్ అయితే కరెక్టే. మోహన్ రావు గారు పంపించారు కప్పలదొడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇట్స్ ఓకే. సో ఇంతకీ ఆన్సర్ ఆల్రెడీ రివీల్ చేసేసాను. మరి ఇవాళ హరివిల్లు ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ చాలా నచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను. సో యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేది అనమాట, మళ్లీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. సో ఇప్పుడైతే మీ అందరి కోసం నేను అమరన్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో హరివిల్లు ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని అర్హులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. సాంప్రదాయ హస్తకళల వారసత్వ పరిరక్షణతో పాటు హస్తకళాకారులకు చేయూత అందించేందుకు చేపట్టిన కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రాష్టంలో హస్తకళల అభివృద్ది, కళాకారులకు చేయూత తదితర అంశాలపై ఆయన నిన్న వర్చువల్గా అధికారులకు ఆదేశాలిచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని తీర్చిదిద్దుతున్నామని, పనులు కూడా శరవేగంగా చేపట్టడంతో పాటు దసరా నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరుగుతున్న పనులను ఆయన నిన్న పరిశీలించారు. రాష్టంలో మురికివాడల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ మంత్రి పి నారాయణ అన్నారు. విశాఖపట్నం జిల్లా పాతనగరం వెలంపేట మురికివాడలో ఇళ్ల నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడంతో పాటు పర్యాటకులకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా టూరిజం అధికారి పట్టాసి చలపతిరావు సూచించారు. జిల్లాలోని ప్రముఖ ఎకో టూరిజం ప్రాంతమైన ఉడెన్ బ్రిడ్జ్ వద్ద ప్లాస్టిక్ నిర్మూలన, పరిశుభ్రతపై ప్రత్యేక క్లీనప్ డ్రైవ్ నిన్న నిర్వహించారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు రిజిస్టేషన్ గడువు ఈ నెల 12 వరకు పొడిగించినట్లు కన్వీనర్ కృష్ణ తెలిపారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8తో గడువు ముగియగా విద్యార్థుల అభ్యర్థన మేరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న పోలీసు సిబ్బందికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా సిబ్బంది విధి నిర్వహణతో పాటు వ్యక్తిగత ప్రయాణాల్లోనూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. భారత నేవీ యుద్దనౌక ఐఎన్ఎస్ ఉదయగిరి నిన్న కొలంబో తీరానికి చేరుకోగా శ్రీలంక నేవీ సిబ్బంది సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. భారత్కు చెందిన ప్రతిష్టాత్మక నౌకగా పేరొందిన ఉదయగిరి కెప్టెన్ వికాస్ సూద్ సారథ్యంలో కొలంబో సందర్శనకు వెళ్లిందని నేవీ వర్గాలు వెల్లడించాయి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

మణిశంకర వరప్రసాద్ గారు ఈ చిత్రం నుంచి భీమ్స్ మధుప్రియ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. 11 hours 8 minutes 10 seconds లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి ఈ రోజు సినిమా కబుర్లో ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం తెలుసా?

కన్యాకుమారికి ఫ్రెండ్స్ తో విహారయాత్రకి వచ్చిన గీత. బీచ్ దగ్గర ఒక బుక్ లో ఒక అబ్బాయి తన డ్రీమ్ గర్ల్ కి రాసిన కవిత. ఆ కవితను మెచ్చుకున్న గీత కట్ చేస్తే ఆ అబ్బాయికి ఆ అమ్మాయి త్వరలోనే దొరకాలని ఆశిస్తున్నా అని రాసి వెళ్లిపోతుంది గీత. సో మీ అందరికీ గుర్తొచ్చేస్తుంది ఏంటా సినిమా కదా. సో వీళ్ళిద్దరూ ఒకరికి ఇంకొకరు తెలియదు. వంతెనపై నిలబడి సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్న గీత కాలిపట్టి జారి సముద్రంలో పడిపోతుంది. వెంటనే ఠక్కున సముద్రంలోకి దూకేస్తాడు ఒక అబ్బాయి. ఈ సీన్ తన మనసు లోతుల్లో ముద్రించుకుపోయి గీతకి తరచూ అది కలలా వస్తూ ఉంటుంది అని నేను చెప్పగానే మీకు ఠక్కున గుర్తొచ్చిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఏంటా లవ్ స్టోరీ, ఏంటా సినిమా. ఈ రోజు మనం సినిమా కబుర్లో ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం గంగోత్రి చిత్రం నుంచి మనో స్మిత పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 11:14:07 లో ఉంది వీబీ క్లాక్ అండ్ సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. సో అందరూ అయితే గెస్ చేస్తున్నారు ఏంటా మూవీ అనేది. విజయలక్ష్మి గారు పెదకొండ నుంచి సూపర్ అన్నమాట. అండ్ అలాగే హరి కృష్ణ మిలిటరీ కాలనీ ఎమ్మిగనూర్ నుంచి కూడా మెసేజ్ చేశారు నాకు. సో అది మ్యాటర్. అయితే మనం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సినిమా కబుర్ల విషయానికి వస్తే ఏంటంటే, తాజ్మహల్ అందరికీ ఇష్టమే, ఒకరు ఇష్టపడుతున్నారు కదా అని మన ఇష్టాన్ని చంపుకోలేం. గీతపై తన ఇష్టం కూడా అలాంటిదేనని ప్రశ్నించడం అని ప్రేమించడం మొదలు పెట్టండి అని ఫ్రెండ్స్ కి హితబోధ చేయడం. ఎస్, ఫస్ట్ మూవీ గంగోత్రితో ఇతను హీరో ఏంట్రా అన్నవాళ్లే సెకండ్ మూవీకి హీరో అంటే బన్నీనే అనే స్థాయికి వెళ్లారు. అల్లు అర్జున్ ఫస్ట్ మూవీతోనే ఈ అంటే ఫస్ట్ మూవీ వచ్చేసేటప్పటికి గంగోత్రి అండ్ సెకండ్ మూవీతోటే ఆయన ఈ రేంజ్ స్థాయికి వెళ్ళిపోయారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ సుకుమార్ గారి విషయం గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ మూవీతోటే ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అందుకున్నారు. సో ఆ సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం, ఆర్య సినిమా కబుర్లు మాట్లాడుకుంటున్నాం. అండ్ ఈ సినిమా చూస్తున్నా అంటే స్టార్ట్ అయిన కొన్ని నిమిషాలకే ప్రతి ఒక్క ప్రేక్షకులకి ఒక ఐడియా వచ్చేస్తుంది. ఆర్య సినిమాలో అల్లు అర్జున్ లుక్స్ కానీ, యాటిట్యూడ్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టైల్ అనమాట, ఇదంతా కూడా మనకి చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సినిమా సక్సెస్కి ఇవన్నీ కూడా కారణం అని చెప్పొచ్చు. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను మీకోసం ప్లే చేస్తున్నాను. ఇద్దరు అమ్మాయిలతో చిత్రం నుంచి డేవిడ్ సైమన్ అనిత పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

11:56 లో ఉంది వివి బ్లాగ్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ఆర్య. సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం కదా ఆర్యలో, అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ కి, డైలాగ్ డెలివరీకి అప్పటి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. అప్పటి వరకు తెలుగులో లవ్ స్టోరీస్ అంటే హీరో హీరోయిన్ ని లవ్ చేయడం, ఫస్ట్ హీరోయిన్ రిజెక్ట్ చేయడం, ఆ తర్వాత లవ్ లో పడటం, ఇలా కామన్ గా ఉండేది. ఆ ఫార్మాట్ ని బ్రేక్ చేసింది ఆర్య. హీరో హీరోయిన్ ని అస్సలు ఫోర్స్ చేయడు. ఫీల్ మై లవ్ అనే కాన్సెప్ట్ యూత్ లో ఓ సెన్సేషనే క్రియేట్ చేసేసింది. కాలేజ్ స్టూడెంట్స్ అయితే విపరీతంగా కనెక్ట్ అయ్యారనమాట. అండ్ డైరెక్టర్ గా సుకుమార్ గారు ఫస్ట్ మూవీ అయినా కూడా స్క్రీన్ ప్లే చాలా కాన్ఫిడెంట్ గా హ్యాండిల్ చేశారు. క్యారెక్టర్స్ ని చాలా న్యాచురల్ గా చూపించారు, ముఖ్యంగా ఆర్య క్యారెక్టర్. అజయ్ క్యారెక్టర్ అయితే పొసెసివ్ అనమాట. అండ్ మధు ఉంది కదా హీరోయిన్, కన్ఫ్యూజన్ లో ఉంటుంది ఈ క్యారెక్టర్ అంతా కూడా. అండ్ ఈ ట్రయాంగిల్ మధ్య ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ని ప్రజెంట్ చేసిన తీరు అనమాట చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. మాట్లాడుకుందాం ఇంకా బోల్డ్ ఎన్ని కబుర్లు. బిఫోర్ దట్ ఆర్యా నుంచి ఫీల్ మై లవ్ మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టేజ్ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ చంద్రబోస్ గారు అద్భుతంగా రాసినటువంటి పాట, కేకే ఇంకా అద్భుతంగా పాడిన పాట.

ఎస్, మరి ఆర్యా సినిమా సక్సెస్ లో బిగ్గెస్ట్ రోల్ డిఎస్పీ అని చెప్పొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ గారు అప్పటికే ఎన్నో హిట్ ఆల్బమ్స్ ఇచ్చినా కూడా ఆర్యా ఆల్బమ్ అయితే సెన్సేషన్ క్రియేట్ చేసేసింది. ఫీల్ మై లవ్ అంటూ, అండ్ అలాగే ఆ అంటే అమలాపురం, అండ్ చాలా ఈ మూవీలో సాంగ్స్ అన్ని కూడా సూపర్ గా ఉంటాయన్నమాట. ఏదో ఒక రాగం గానీ, యు రాక్ గానీ, సూపర్ సూపర్ సాంగ్స్ అనమాట. ప్రతి ఒక్క పాట కూడా సూపర్ హిట్టే. అండ్ 2004 మే 7 న రిలీజ్ అయినటువంటి ఆర్యా 420 రోజులకు పైగా ప్రదర్శింపబడి బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అండ్ కామెడీ టైమింగ్ అయితే ఇప్పటికి కూడా ఫ్రెష్ గానే ఉంటుందన్నమాట. సునీల్ కామెడీ సీన్స్, కాలేజ్ ఎపిసోడ్స్, ఫ్రెండ్షిప్ విషయాలు అన్ని ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేశాయి. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ పర్ఫార్మెన్స్ అంటే ఆర్యా అని చెప్పొచ్చు. డాన్స్ లో ఎనర్జీ గానీ, ఎమోషనల్ సీన్స్ లో ఇన్నోసెన్స్ గానీ, కామెడీ టైమింగ్ అన్ని కూడా బ్యాలెన్స్డ్ గా పర్ఫామ్ చేశారు. తర్వాత అనురాధ మెహత, హీరోయిన్ లేకపోతే అసలు ఆర్యానే లేదు అని చెప్పొచ్చు అనమాట. అంత చక్కటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. అండ్ అజయ్ గా శివబాలాజీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మనం విందాం. జూలై చిత్రం నుంచి సాగర్ రెనేరారెడ్డి పాడినటువంటి శ్రీమణి గీతం వచ్చేస్తోంది. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: FM 101.3.
1: మరి ఆర్య సినిమాలో స్టార్స్ నుంచి స్టోరీ లైన్ వరకు అండ్ అలాగే లొకేషన్స్, సాంగ్స్, ఎమోషన్స్ పోర్ట్రే చేసినటువంటి విధానం ఆర్య సినిమా సక్సెస్ కి చాలా చాలా హెల్ప్ చేసింది అనమాట. అంటే ఒక్క విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, అంత సూపర్బ్ అవుట్పుట్ నైతే ఇచ్చారు. ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి కావలసిన అంశాలన్నీ కూడా ఇందులో సరిపడా ఉన్నాయన్నమాట. అంతటి భారీ బ్లాక్ బస్టర్ అయిన ఆర్య రిలీజ్ అయ్యి ఇప్పటికీ 22 సంవత్సరాలు కంప్లీట్ అయింది తెలుసా. మరి ఈ సినిమా 16 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నప్పుడే 16 ఇయర్స్ ఆఫ్ మ్యాజికల్ ఆర్య అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. అండ్ శివబాలాజీ, సుబ్బరాజు, సునీల్, వేణుమాధవ్, బబ్లు కూడా ఈ సినిమాలో నటించారు. అండ్ ఆర్య బెంగాలీలో, ఒడియాలో, సింహళలో కూడా రీమేక్ చేయబడింది. అలాగే తమిళ్లో ధనుష్, శ్రియ హీరో హీరోయిన్లుగా రీమేక్ చేశారు. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రంగా ఉండటం మాత్రమే కాదండి, ఆర్య ఇప్పటికి కూడా ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్ గానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ గానీ అండ్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ తో అలాగే గుర్తుండిపోయిందన్నమాట. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ సారీ నోడు చిత్రం నుంచి జుబైన్.

సూపర్బ్ సాంగ్ కదా, ఎంత మ్యూజికల్ ఎంత బాగుంటుందంటే ఈ సాంగ్ వింటుంటే అలా స్మూత్ గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. 11:39 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం మనం. ఆర్య సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం.

సో మరి ఆర్య 4 నంది అవార్డులు సొంతం చేసుకుంది తెలుసా, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ సుకుమార్ గారు, అండ్ స్పెషల్ జ్యూరీ అల్లు అర్జున్, బెస్ట్ ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ సాగర్, అంతేకాదు బెస్ట్ డైరెక్టర్ గా ఫిల్మ్ఫేర్ అందుకున్నారు సుకుమార్ గారు. అది కూడా ఫస్ట్ మూవీకే అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకి ప్రాణం పోసిందని చెప్పాలి. స్పెషల్లీ బనీ ఇంట్రో ఉంటుంది కదా ఆ బీజిఎం, అండ్ అలాగే ఎమోషనల్ సీన్స్ లో బీజిఎం కానీ, లవ్ సీన్స్ లో మ్యాజిక్, అంటే మ్యాజిక్ చేసేసారు ఆ మ్యూజిక్ తోటి. ఒక్కటేంటి, అన్ని యూత్ కి బాగా నచ్చాయి అనమాట. కమర్షియల్ గా కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది ఆర్య. అండ్ కన్యాకుమారిలో కవి ఎవరు, తన పట్టి కోసం దూకిన వ్యక్తి ఎవరు, అజయ్ ప్రేమ నిజమైందేనా, ఈ ప్రశ్నలన్నీ ఛేదిస్తూ కథ సుఖాంతం అవుతుంది. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ఆర్య మూవీలో నాకు చాలా ఇష్టమైన పాట, మై ఫేవరెట్ సాంగ్, సాగర్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గీతం. అద్భుతంగా రాశారు ఈ పాట. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: అలా వైకుంఠపురంలో ఈ చిత్రం చూసే శ్రీరామ్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. 11:49:45 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఆర్యా సినిమా గురించి మనం బోల్డ్ అండి, సినిమా కబుర్లు మాట్లాడుకున్నాం కదా. సో 2004 రిలీజ్ అయిన మూవీ అనమాట, 22 అయింది. బట్ ఇప్పటికీ కూడా ఆ మ్యూజిక్ గానీ ఆ కామెడీ గానీ ఆ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సెస్ గానీ అలా మైండ్ లో గుర్తుండిపోయినాయి అనమాట ప్రతి ఒక్కరికి కూడా. అందరూ చాలా మంది లవ్ స్టోరీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏది అంటే మాత్రం టాప్ లిస్ట్ లో ఈ మూవీ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ యు నో వన్ థింగ్, అప్పట్లో ఇప్పుడున్నంత సోషల్ మీడియా ప్రమోషన్స్ కూడా లేవన్నమాట, లిమిటెడ్ గా ఉండేవి. మరి ఆ టైంలోనే ఎంత పెద్ద హిట్ కొట్టింది, మలయాళంలో అనువాదం చేసి అక్కడ రిలీజ్ చేశారు. అక్కడ కూడా 35 crores వసూలు చేయడమే కాకుండా అల్లు అర్జున్ కి అక్కడ ప్రత్యేక అభిమానులు ఏర్పడేలా చేసిందన్నమాట. ఇలా ఆర్యాతో స్టార్ట్ అయిన అల్లు అర్జున్ స్టైలిష్ ఇమేజ్ పుష్ప వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. అల్లు అర్జున్ ని రియల్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా ఆర్యా అని చెప్పొచ్చు. మరి ఇవి ఆర్యా సినిమా కబుర్లు. సనమ్ సత్యమూర్తి మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. విజయ్ ప్రకాష్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: Dance like there's no

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటన ప్రారంభమైంది. పండువారిపేట ప్రజావేదిక వద్ద రైతులతో ముఖాముఖిగా మాట్లాడి అక్కడే ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శన స్టాల్స్ ను సందర్శించి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. శివారు గ్రామాలను కూడా సుందరీకరణ చేసి అభివృద్ది చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం కొనితివాడ గ్రామంలో సుమారు 1.8 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది పనులకు ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు. రాష్టంలో మురికివాడల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ మంత్రి పి నారాయణ అన్నారు. విశాఖపట్నం జిల్లా పాత నగరం వెలంపేట మురికివాడలో ఇళ్ల నిర్మాణానికి మంత్రి ఈ రోజు శంకుస్థాపన చేశారు. విశాఖపట్నంలోని గాజువాక ప్రభుత్వ ఐటీఐలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల యువకులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి నీలం గోవిందరావు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ 18వ సర్వసభ్య సమావేశం ఈ రోజు రాజమహేంద్రవరంలో జరగనుంది. సీఈఓ సంజీవ్ ఓహ్రా అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. మొత్తం 12 ఎజెండా అంశాలపై చర్చించనున్నారు. ఈఏపీసెట్ ఇంజనీరింగ్ 3వ విడత, బైపీసీ స్ట్రీమ్ 2వ విడత ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ను ఉన్నత విద్యా కమిషనరేట్ విడుదల చేసింది. ప్రాసెస్ ఫీజు చెల్లింపు రిజిస్ట్రేషన్కు ఈ నెల 9 నుంచి 11, ధృవపత్రాల అప్లోడ్ ఐచ్ఛికాల నమోదు 9 నుంచి 12, ఐచ్ఛికాల నమోదు 13, ఎంపీసీ స్ట్రీమ్ సీట్ల కేటాయింపు 16న చేయనున్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్టులో ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం భారత్ వివిధ రంగాల్లో వేగంగా అభివృద్ది చెందుతుందన్నారు. రాష్టంలోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.
3: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
5: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
4: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
5: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
3: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
5: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
4: మధుర స్వరాలు.

0: Stefanie Dujarric said the latest initiatives lead to a resumption of talks between Ukraine and the Russian Federation, paving the way for an immediate, full and unconditional ceasefire. He added that the United Nations stands ready to support all meaningful efforts to that end. Benchmark domestic equity indices were trading around 0.5% lower during the forenoon session today. The Sensex shed 493 points to 75,085, while the Nifty declined 116 points to 23,520 when reports last came in. And that is the end of this news bulletin.
1: What a wonderful song, da. Chitra Jojo's lenta adbhutanga padaro annamata. అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా అంత అద్భుతంగా రాశారండి. ఆ మ్యూజిక్ గురించి అసలు వేరే చెప్పక్కర్లేదు. అండ్ ఇలాంటి పాటలు ఇప్పుడు ఎందుకో రావట్లేదు కదా. సో ఎనీవే, అంత మూవీ నుంచి ఒక్కి టాక విన్న తర్వాత 12 hours 10 minutes 12 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం డిమెన్షియా గురించి మాట్లాడుతా అన్నాను కదా, మతిమరుపు, చదివింది గుర్తుండకపోవడం, ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళంట. ప్రతిరోజు కూడా ఒక గుడ్డును తినడం అలవాటు చేసుకోవాలంట. ఇది హెల్త్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఎవ్రీడే ప్రతిరోజు కూడా ఈ ఎగ్ తినే అలవాటు ఉన్న వాళ్లకి బ్రెయిన్ డిజార్డర్స్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని ఈ కొత్త అధ్యయనం ఒకటి నిరూపించింది కూడా. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ఈ వివరాలను ప్రచురించారు కూడా. మరి ఈ స్టడీ ఏమని ప్రూవ్ చేసిందో తెలుసా? ఈ గుడ్లు అల్జీమర్స్ డిసీజ్ నుంచి, అంటే చిత్తవైకల్యం ఉంది కదా, డిమెన్షియా నుంచి రక్షణ కల్పిస్తాయని ప్రూవ్ చేసిందనమాట. దీని గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇంకా వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. బట్ బిఫోర్ దట్ మీకోసం రాజా చిత్ర నుంచి రాజేష్ సుజాత పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

నువ్వు లేక నేను లేను. ఈ చిత్రానికి ఉషా పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, 12 hours 20 minutes 10 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి FM 101.3 అండ్ మీకు తెలుసాలో ఉన్న ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
2: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 10 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: Yes, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12:22:44 లో ఉంది వివి క్లాక్. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, డిమెన్షియా మతి మార్పుకు సంబంధించినటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుంటున్నాం. సో దీనికి సంబంధించి రోజు కోడిగుడ్డు అనేది తినాలి అని చెప్తున్నాను కదా. మరి కోడిగుడ్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని మనందరికీ తెలిసిందే. ఎస్పెషల్లీ ఎగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ మెయింటైనింగ్ బ్రెయిన్ హెల్త్ అనమాట. సో ప్రతిరోజు ఒక గుడ్డు తినే పిల్లలు, పెద్దలు అల్జీమర్స్ వ్యాధి బారిన త్వరగా పడకుండా ఉంటారు. అట్ ద సేమ్ టైం వారికి కొన్ని విషయాలు ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుందట. మరి ఈ అధ్యయనంలో భాగంగా 6.5 ఇయర్స్ పాటు 1,000 మందిని, అంటే వాళ్ల హెల్త్ కండిషన్స్ ని అంచనా వేశారనమాట. వారానికి వీళ్లలో తక్కువ గుడ్లు తినేవారితో ఎక్కువ గుడ్లు తినేవారిని పోల్చి చూస్తే వీళ్ళిద్దరి మధ్యన కంపేర్ చేసినప్పుడు అనమాట, అల్జీమర్స్ డిమెన్షియా వచ్చే ప్రమాదం 47% తక్కువగా ఉందని స్టడీస్ ప్రూవ్ చేశాయి. అంటే ఎక్కువగా తినేవాళ్లకి ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సో ఈ స్టడీ ఇలా అని చెప్తుంది, మరి ప్రతిరోజు ఎగ్ తినేవాళ్లు అన్ని రకాలుగా హెల్దీగా ఉన్నట్లు కూడా ఈ అధ్యయనం చెప్పింది. ఇంకా ఏం చెప్పింది తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను. మన్మధుడు చిత్రం నుంచి వేణు సుమంగళి పాడినటువంటి సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ నెల 17 నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నవీన్ తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబోలో ఆ దేశ అధ్యకుడు అనుర్ కుమార దిశానాయకతో సమాపేశమయ్యారు. అరుణాచల్ప్రదేశ్, అస్సోం, మేఘాలయ సహా దేశంలో పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ప్రారంభించిన ప్రధానమంత్రి దేశ డిజిటల్ విప్లవంలో యూపీఐ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఆగస్టు నెలలో దేశంలో 24 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరగడం ఈ విజయానికి నిదర్శనమన్నారు. సాంకేతిక సాధికారత ద్వారా ఆర్థిక సమానత్వం సాధించడంలో యూపీఐ ఒక అద్భుత సాధనంగా మారిందని తెలిపారు. సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలు సైతం చేరుకులేని ప్రాంతాలకు యూపీఐ సేవలు విస్తరించాయని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని, సింగపూర్తో ఇప్పటికే అమలవుతున్న పద్దతిలో ఇతర దేశాల చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధించాలని పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసించే దేశాలతో ఈ అనుసంధానం ద్వారా విదేశీ మార్కపు లావాదేవీలు ఖర్చులు తగ్గుతాయని, స్వదేశంలో ఉన్న కుటుంబాలకు డబ్బులు సులభంగా వేగంగా అందుతాయని మోదీ స్పష్టం చేశారు.
1: भारत की फिनटेक स्टोरी अद्भुत रही है और इसका एक बड़ा चैंपियन है हमारा यूपीआई. मैंने पिछले साल भी इसकी चर्चा की थी, लेकिन ये इतनी बड़ी ट्रांसफॉर्मेशन है कि जब भी फिनटेक की चर्चा होगी तो वो यूपीआई के बिना अधूरी ही होगी.
0: సమాజంతో సామరస్యంగా జీవించే కళను విజ్ఞానం నేర్పుతుందని, అది జ్ఞానాన్ని సంపదను ప్రసాదిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ విజ్ఞానం జ్ఞానాన్ని సంపదను పెంపొందిస్తుందని, వ్యక్తి గౌరవాన్ని ఇనుమడింపు చేస్తుందని తెలిపారు. ధర్మబద్దమైన పాలనకు చేసే సేవ ఎంత అమూల్యమైందో విజ్ఞానం కూడా అంతే విలువైందని, జీవితాన్ని ఉన్నత స్థాయికి చేర్చే శక్తి అని మోదీ అభివర్ణించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆహ్వానం మేరకు ఇస్మాయిలీ కమ్యూనిటీ 50వ ఇమామ్గా బాధ్యతలు స్వీకరించాక ఫ్రిన్స్ రహీం ఆగాఖాన్ ఈ రోజు నుంచి ఈ నెల 15 వరకు తొలిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తరువాత రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్లతో సమావేశమవుతారు. ఢిల్లీ పర్యటన ముగిశాక అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ నగరాలు సందర్శిస్తారు. ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈ నగరాల్లో అమలవుతున్న వివిధ అభివృద్ది, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు పరిశీలిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 17 నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టుగా బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నవీన్ తెలిపారు. 2001 అక్టోబర్ 7 మోదీ తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, ప్రజాసేవ నుంచి జాతీయ సేవ అనే మంత్రంతో ఈ ప్రయాణం కొనసాగిస్తున్నారని నితిన్ పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్దిలో దూసుకెళ్లడమే కాకుండా మన సాంస్కృతిక గుర్తింపు, వారసత్వం మరింత బలోపేతమయ్యాయని చెప్పారు. ఈ సేవా సంకల్ప్ అభియాన్ సెప్టెంబర్ 17 రక్తదాన శిబిరంతో ప్రారంభమవుతుందని, అక్టోబర్ 7 గ్రామాలను, పట్టణాలను అనుసంధానిస్తూ సేవాజ్యోతి కలస్ యాత్ర నిర్వహిస్తారని నితిన్ నవీన్ తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ప్రజల భాగస్వామ్యంతో సేవ మేర యోగ్దాన్ కార్యక్రమం కింద వివిధ సేవా కార్యక్రమం నిర్వహిస్తారని వెల్లడించారు.
2: सभी लोगों से ये उम्मीद की जा रही है कि 25 मिनट का कम से कम श्रमदान वो दे. इसमें करीब 25 अलग अलग कार्यक्रम लिए गए हैं. हर व्यक्ति जो आम जनमानस से इसमें हम अपील करेंगे कि उनके भी योगदान से इस देश के विकास में योगदान मिले, परिवर्तन आए, इस दृष्टि से ये कार्यक्रम लिए गए हैं. इसमें समाज के जुड़े हुए विभिन्न विषयों को लिया गया है. सेवा सेतु अभियान 17 सितंबर से 17 अक्टूबर के बीच में प्रत्येक ब्लॉक स्तर पर शिविर कैंप आयोजित किए जाएंगे.

కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొలంబోలో శ్రీలంక అధ్యకులు అసురు కుమార్ దినేష్ నాయకతో సమాపేశమయ్యారు. ఈ సమాపేశంలో ఇరు దేశాల అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం కలిసి పనిచేయడం కొనసాగిస్తామని తెలిపారు. భద్రత, రక్షణ, శాంతి, శ్రేయస్సు నిర్దారించేందుకు సంయుక్తంగా కృషి చేయాలని తాము పునరుద్ఘాటించినట్టుగా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. కొలంబోలో జరిగిన సమాపేశంలో శ్రీలంకలో ప్రవాస భారతీయులతో రాజ్నాథ్ సింగ్ అంతకుముందు సమాపేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ శ్రీలంకలో భారతీయులు ఇరు దేశాల మధ్య మైత్రి బంధాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని కొనియాడారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక ఆధారంగా ఏర్పడిన సంబంధాలు ద్వైపాక్షిక పురోగతికి బలమైన పునాదిగా నిలిచాయన్నారు. ఏ కష్టకాలంలో అయినా భారత్ శ్రీలంకకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ భేటీలో భారత్ సాధిస్తున్న ఆర్థిక పురోగతిని వివరిస్తూ ప్రపంచం ఆర్థిక సవాలు ఎదురవుతున్న 2026-27 మొదటి త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ది సాధించిందని తెలిపారు. ప్రపంచ వృద్దికి భారత్ 16% పైగా తోడ్పాటును అందిస్తోందని వెల్లడించారు. గత 12 ఏళ్లలో 38 దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామని, అందులో 8 ప్రధాన దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలున్నాయని తెలిపారు. ముఖ్యంగా భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత గళానికి ప్రపంచం గుర్తింపునిస్తోందని, దీంతో దేశ గ్లోబల్ విశ్వసనీయత గణనీయంగా పెరిగిందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కార్గిల్ యుద్దవీరుడు, పరమ్వీర్ చక్ర గ్రహీత కెప్టెన్ విక్రమ్ బత్ర జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు ఘన నివాళులర్పించారు. దేశాన్ని రక్షించే క్రమంలో కెప్టెన్ విక్రమ్ బత్ర కార్గిల్ మంచి శిఖరాలపై అసాధారణ ధైర్య సాహసాలు, చెక్కు చెదిరిన దేశభక్తి ప్రదర్శించి ప్రాణత్యాగం చేశారని ఓం బిర్లా సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. ఆయన వీరత్వం, సాహసం భవిష్య తరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని అమిత్ షా పేర్కొన్నారు. హిందీ సాహిత్య పితామహులు భారతేందు హరిశ్చంద్ర జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు ఆయనకు నివాళులర్పించారు. భావాలు, భాష, శైలిలో నూతనత్వం జోడించి హిందీకి ఆధునిక రూపం తీసుకొచ్చారని అమిత్ షా సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. మాతృభాషను కేవలం భావ ప్రసార సాధనంగా కాకుండా జాతీయ ఆత్మగౌరవానికి, చైతన్యానికి మూలస్తంభంగా భారతేందు భావించారన్నారు. భారతేందు సృష్టించిన సాహిత్యం సమాజం పట్ల బాధ్యతను, దేశభక్తిని పెంపొందిస్తూ నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉందని ఓం బిర్లా పేర్కొన్నారు. కాఠ్మండులో భారత ఫొరెన్సిక్ బృందం కీలక పురోగతి సాధించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 1400కు పైగా డీఎన్ఏ నమూనాలు ప్రాసెస్ చేయడంతో పాటుగా 378 డీఎన్ఏ ప్రొఫైల్ రూపొందించిందని, నేపాల్లో చిలిమేట నిల వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. భారత్ నేపాల్ సంయుక్త సాంకేతిక బృందం టన్నెల్లో పేరుకుపోయిన బురద తొలగించే పనులు ముమ్మరం చేస్తుంది. అయితే టన్నెల్ వాలు ప్రాంతం, కఠిన ప్రదేశాలు సహాయక సిబ్బందికి సవాలు విసురుతున్న సాంకేతిక బృందాలు నూతన పద్దతులు ఉపయోగిస్తూ ముందుకెళ్తున్నాయి. భారీ యంత్రాలు టన్నెల్లో తీసుకెళ్లేందుకు వీలుగా తాత్కాలిక రహదారి నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ సహాయక చర్యల ద్వారా బాధితుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం కానుంది. సౌదీ అరేబియాలో పౌరులు ఆర్థిక కేంద్రాలు లక్ష్యంగా చేసుకుని హౌతీలు జరిపిన దాడులు భారత్ ఖండిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ అన్నారు. ప్రాంతీయ భద్రతా స్థిరత్వం దెబ్బతీస్తే ఇలాంటి దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. అలాగే బాబ్ ఎల్ మండేబ్ జలసంధిలో సముద్ర నావిగేషన్ స్వేచ్ఛకి ముప్పు కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పలు ప్రాంతాలు ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర, బీహార్, గంగటేక్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నాగాలాండ్, ఒడిశా రాష్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్టలో రాగల 3 నుంచి 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ విలువిద్య పారా సిరీస్లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో స్వర్ణ, కాంస్య పథకాల కోసం పోటీ పడుతున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ల్లో భారత్ పలు పథకాలు గెలుచుకునే అవకాశం ఉంది. పారా రికవ్ మిక్స్డ్ టీం స్వర్ణ పతాక పోరులో భారత్ నుంచి భావన, హరివీందర్ సింగ్ జోడీ చైనాకు చెందిన లియాంగ్ జియాలీలతో తలపడతారు. అలాగే పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఆర్చర్ సీతిదేవి కజకిస్తాన్ చెందిన ఐజేడ సడన్తో స్వర్ణం కోసం పోటీ పడతారు. మరోవైపు సీతలదేవి తోమన్ కుమార్తో కలిసి పారా కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ కాంస్య పతాకపూర్లో ఇరాక్ జంటతో తలపడతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ నెల 17

0: నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నవీన్ తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబోలో ఆ దేశ అధ్యకుడు అనురకుమార దిశానాయకతో సమావేశమయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతకు సమాప్తం. తిరిగి ప్రాంతీయ కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: వీణ వేణువైన సరిగమ విన్నావా?
3: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
5: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
4: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
5: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
3: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
5: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
4: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3. పై
6: మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి ఎగ్ తినడం వల్ల బెనిఫిట్స్ అన్ని ఉన్నాయన్నమాట. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, బోలెడ్ అన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి. అండ్ ఎగ్స్ లో కోలిన్ అనే కీలకమైన పోషకం ఒకటి ఉంటుందన్నమాట. సో ఇది గుడ్డు పచ్చసొనలో ఉంటుంది. చాలా మంది ఎల్లోని అవాయిడ్ చేస్తూ ఉంటారు, కానీ ఈ పచ్చసొనలో ఉంటుందన్నమాట. ఇట్ ప్రివెంట్స్ అల్జీమర్స్. ముఖ్యంగా ఎగ్లో లూటిన్, జియాక్సంతిన్ అధిక మోతాదులో ఉంటాయి. ఈ రెండు కూడా బ్రెయిన్ హెల్త్ ని, ఆ మెమరీని కాపాడుతూ ఉంటాయట. పిల్లలకి చదివింది బాగా గుర్తుండాలన్నా, వాళ్ల మెమరీ పవర్ పెరగాలన్నా ప్రతిరోజు కూడా ఒక బాయిల్డ్ ఎగ్ ని తినిపించండి. బ్రెయిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇది కాపాడుతుందట. మరి ఒక ఎగ్ లో 6 grams ప్రోటీన్ ఉంటుంది. ఇది మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఈ గుడ్డు తినడం వల్ల ఏంటంటే బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి గుడ్డులో ఉండే కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్, ఎసెన్షియల్ ఫర్ హార్ట్ అనమాట. మన గుండెకు అత్యవసరమైంది. ఎగ్స్ లో ఉండేటువంటి అమైనో యాసిడ్స్ ఈ గుండెను రక్షిస్తాయి. అండ్ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ను తగ్గించి గుండెకు రక్షణ కూడా కల్పిస్తాయి అనమాట. ఇందులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మన కంటి ఆరోగ్యానికి కావలసిన బెనిఫిట్స్ ను అందిస్తాయి. అండ్ ఇంకొక విషయం తెలుసా, బ్లూ లైట్ వల్ల కలిగే డ్యామేజ్ నుంచి కూడా కాపాడతాయట. మరి కంటి సమస్యలు రాకుండా రక్షిస్తాయన్నమాట. ఎగ్స్ ఆర్ ఫస్ట్ టు రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఐ ఫ్రెకల్స్. కంటి శుక్లాల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ముందుంటాయి ఈ కోడిగుడ్లు. మాట్లాడుకుందాం, తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ ద ఛాంపియన్ మూవీ నుంచి రామ్ మిర్యాల పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

మ్యాడ్ మూవీ నుంచి కపిల్ కపిలన్ పాడినటువంటి భాస్కర్ భట్ల రవి గీతం విన్నారు. భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో 12 hours 52 minutes 10 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసాలో ఉన్నాం కదా, సో చాలా మందిలో ఉండే అపోహ ఏంటంటే గుడ్డు తినడం వల్ల బరువు పెరిగిపోతామేమో అని. నిజానికి ఒక గుడ్డు తినడం వల్లంట బరువు తగ్గే అవకాశం ఉందంట. లో ఇన్ క్యాలరీస్ హై ఇన్ ప్రోటీన్స్ కలిగి ఉంటాయి కదా ఈ ఎగ్స్, క్విక్ గా స్టమక్ ఫిల్ అయిన ఫీల్ కూడా వస్తుందన్నమాట ఎగ్ తినడం వల్ల. సో ఇంకా ఇంకొక ఉపయోగం ఏంటంటే వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ చాయిస్. అంటే చెప్పాను కదా రోజుకు ఒక ఎగ్ తింటే ఏంటంటే వెయిట్ తగ్గుతారట. అది గుడ్డుకు సంబంధించిన గుడ్ అండ్ ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట. ఇది ఈనాటి మీకు తెలుసా రైట్ నో మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ రెడీగా ఉంది. నిన్నే ఇష్టపడ్డాను ఈ చిత్రం నుంచి ఈ పాట ప్లే చేస్తాను. అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారితో కలిసి పాడినటువంటి పాట అనమాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. ఈ పాట వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని పండువారిపేటలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో అర్హులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించినట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించారు. రాష్టంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నూతనంగా నిర్మించిన యోగా కేంద్రాన్ని మంత్రి ఈ రోజు ప్రారంభించారు. రాష్టంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింతగా పెంచేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 2024-29 సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ ద్వారా విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. శివారు గ్రామాలను కూడా సుందరీకరణ చేసి అభివృద్ది చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం కొనితవాడ గ్రామంలో సుమారు 1.8 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది పనులకు ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి సమావేశం ఈ రోజు జరుగుతోంది. చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన పాలక మండలి భేటీ అయ్యింది. ఈ సందర్బంగా శ్రీవారి సాలకట్ల నవరాత్రి బ్రహ్మోత్సవాల బుక్లెట్స్ ను విడుదల చేశారు. విశాఖపట్నంలోని గాజువాక ప్రభుత్వ ఐటీఐలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల యువకులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి నీలం గోవిందరావు స్పష్టం చేశారు. పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడంతో పాటు పర్యాటకులకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా టూరిజం అధికారి పట్టాసి చలపతిరావు సూచించారు. జిల్లాలోని ప్రముఖ ఎకో టూరిజం ప్రాంతమైన ఉడెన్ బ్రిడ్జ్ వద్ద ప్లాస్టిక్ నిర్మూలన పరిశుభ్రతపై ప్రత్యేక క్లీనప్ డ్రైవ్ నిన్న నిర్వహించారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆచార్య మూవీ నుంచి అనురాగ్ కుల్కర్ని, రమ్య బెహ్రా పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం విన్నారు. మనీష్ శర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో 1 hour 8 minutes 27 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. ధీరా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా, మరి మహిళల కోసం, మహిళల ఆత్మస్థైర్యం పెంపొందించుకోవడం కోసం ఈనాటి ధీరా ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తో రెడీగా ఉంది. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇప్పుడైతే మీకోసం వేటా మూవీ నుంచి నేను ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ అనమాట. వేటూరి సుందరరామూర్తి గీతం అద్భుతంగా రాశారు. ఈ పాటను వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అందుకే అన్నారు కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. బ్యూటిఫుల్ ట్రాక్ అయితే విన్నారు. 1:13:36 లో ఉంది బీబీ క్లాక్ అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి విషయం ఏంటంటే అప్పుడే పుట్టిన పసికందుకు కూడా కొంతమంది అంటే వంకలు పెడుతూ ఉంటారు కదా, ఆ వంకలు పెట్టే మనుషులు మనం మన చుట్టూ చూస్తూనే ఉంటాం. మంచి కలర్ రాలేదనో ముక్కు బాగాలేదనో ఇలా అనమాట. ఇక అమ్మాయిల విషయానికి వస్తే కలర్ తక్కువ ఉందిరా అని, లేదంటే జుట్టు లేదని, పొట్టిగా ఉందని, లావుగా ఉందని, లేదంటే మరీ పొడుగ్గా ఉందేంటి అని ఇలా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారనమాట. మనం వింటూనే ఉంటాం. ఆ చెప్పే వాళ్ళలో కొన్నిసార్లు మనం కూడా ఉంటాం అనుకోండి. అండ్ కొన్నిసార్లు మనకి మనమే అందంగా లేమని, నలుగురిలో తిరగటానికి, ఏదైనా ఫంక్షన్స్ ఉంటే అటెండ్ అవ్వడానికి, ఇంకా నలుగురిలో మాట్లాడడానికి ఎలా అని జంకే వాళ్ళు కూడా బోల్డంతమంది ఉన్నారనమాట. ఈ భావనతో ఏంటంటే ఆత్మస్థైర్యాన్ని కోల్పోతాం. అమ్మాయిలే కాదు, కొంతమంది అబ్బాయిలకు కూడా ఈ భయాలు లోపల ఉంటాయి. ఎవ్వరూ మినహాయింపు కాదు ఇక్కడ. కాకపోతే అందానికి సరైన నిర్వచనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 పై ధీర రైట్ నౌ మీకోసం.

పోకిరి రాజా ఈ చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తోంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మాచవరంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా లబ్దిదారులకు ముఖ్యమంత్రి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రైతుల భూములకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. భూ సర్వే ద్వారా భూములపై రైతులకు హక్కులను మరింత పటిష్టం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: మీ భూమి మీ హక్కు, మీ ఆస్తికి ఇది మీ జీవితానికి భరోసా. ఒక్క నిమిషం ఆలోచించకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన రాజముద్రతో పట్టాదారు పాస పుస్తకాలు ఇస్తానని చెప్పి చేసి చూపించాను. 2.0 సర్వే ద్వారా ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకున్నాను. అభివృద్ది అంటే కేవలం నిర్మాణాలే కాదు, రైతుకు రెట్టింపు ఆదాయం రావాలి. ఇది మా ప్రభుత్వం అజెండా అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
0: అంతకుముందు మాచవరంలో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ గ్రిడ్ ఆధునీకరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రవాసాంధ్రుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్ఆర్టీ టీడీపీ సెంట్రల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్తో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు రాష్టాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సంక్షేమం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రవాసాంధ్రులు రాష్టానికి పెట్టుబడులు తీసుకురావాలని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: మనకి ఎన్ఆర్ఐలకి సపోర్ట్ ఇచ్చే విధంగా టీటీడీ బోర్డు మెంబర్స్ ఇస్తా ఉన్నారు. ఇంకా కూడా మీ గౌరవాన్ని కాపాడే విధంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా అండగా ఉండే విధంగా, మీ కుటుంబం అన్ని అక్కడ ఉన్నా కూడా మీ మూలాలు మాత్రం ఈ తెలుగు నేలలోనే ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ ప్రాంతానికి వచ్చి ఒక బిజినెస్ పెట్టుకోవాలన్నా, ఇటువంటి మీ ఆశలకు తగ్గట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు.
0: రాష్ట వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 913 ఆరోగ్య సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ఈరోజు స్పందిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు గిరిజన పట్టణ ప్రాంతాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నామని చెప్పారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతులతో పాటు సరిపడా వైద్య సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖాళీలను గుర్తించి భర్తీ చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనిత స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నూతనంగా నిర్మించిన యోగా కేంద్రాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక జీవన శైలిలో ఎదురవుతున్న అనేక ఆరోగ్య సమస్యలను యోగా వ్యాయామం ద్వారా నియంత్రించుకోవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని మంత్రి సూచిస్తూ,
3: 21ని ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం, ఇవాళ 177 దేశాలు ప్రపంచ వ్యాప్తంగా యోగాని అవలంబిస్తున్నాయి, సాధన చేస్తున్నాయి అంటే మన భారతీయ సంస్కృతుల భాగమైన యోగా ఎంత గొప్పదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత గ్రామానికి ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఇప్పటికే 10 లక్షల మంది

0: ఇలా ట్రైనర్స్ ని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. యోగాని మరింత ప్రాచుర్యం కలిగించడమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో అది ఒక భాగం చేసే దిశగా కూడా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు విద్యుత్ సౌకర్యం విషయంలో ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. పండుగ సందర్భంగా భక్తులు, నిర్వాహకులు సౌకర్యవంతంగా వేడుకలు నిర్వహించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్టంలో మౌలిక వసతులు లేని ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విశాఖపట్నం పాతనగరంలోని వేలంపేటలో ఇళ్ల నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురికివాడల్లో నివసించే పేదలకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు వారికి సొంత ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. విశాఖపట్నంలో మరో 4 మురికివాడలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, వాటి సమగ్ర అభివృద్దికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి వివరించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాష్టంలో ఏ ఒక్కరూ వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నియోజకవర్గానికి చెందిన 85 మంది లబ్దిదారులకు 38,68,041 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి నిన్న అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అర్హులైన నిరుపేదలకు ప్రతి 15 రోజులకు ఒకసారి నిరంతర ప్రక్రియగా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఇచ్చినటువంటి చెక్కులు 38,68,041 రూపాయలు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 1177 మంది లబ్దిదారులకి మనం ఈ ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఎవరైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటారో, వీటితోటి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ రకంగా 15 రోజులకు ఒకసారి చెక్కుల రూపంలో వారి వైద్య ఖర్చుల నిమిత్తమై ధనం సమకూర్చడం అనేది పేద ప్రజలకి కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి మహత్తరమైన కానుక.
0: ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోనికి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోనికి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనలో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని, ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం కొనితవాడ గ్రామంలో 1,08,00,000 రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇప్పటికే సుమారు 20 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ 18వ సర్వసభ్య సమావేశం ఈరోజు జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ సంజీవ్ బోహ్రా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో మొత్తం 12 ఎజెండా అంశాలపై చర్చిస్తున్నారు. 2026-27 సంవత్సరానికి పోలవరం ప్రాజెక్టు పనుల ప్రణాళిక, ఇప్పటివరకు పనుల పురోగతి, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రాష్ట ప్రభుత్వానికి మధ్య కుదరాల్సిన ఒప్పందాలు వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. రాష్టంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్టంలో మౌలిక వసతుల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: అటల్ పెన్షన్ యోజన, సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన

0: ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

రావోయి చందమామ. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్రపాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. 1 hour 36 minutes 48 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమున్నాం ధీరాలో. సో మరి మహిళల ఆత్మస్థైర్యం పెంపొందించుకోవడం కోసం ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను కదా. ఒక్క విషయం అయితే ఖచ్చితంగా చెప్పొచ్చండి, ఎవరికి ఏ అవసరమో అది వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఒకరు అందంతో వాళ్ళ లైఫ్ని మార్చుకోగలిగితే మరికొందరు ఇంటెలిజెన్స్ అనమాట, అంటే వాళ్ళ తెలివితేటలతో బ్యూటిఫుల్ లైఫ్ని బిల్డ్ చేసుకుంటారు. బ్యూటీ, అందం ఒక్కటే లైఫ్లో ముఖ్యం అనుకుంటే కేవలం స్టార్స్ అంటే సినీ నటులు, యాక్టర్స్ వీళ్ళు మాత్రమే పుస్తకాల్లో చరిత్రలో ఉండేవాళ్ళు కదా, సక్సెస్ వాళ్ళు మాత్రమే సాధించేవాళ్ళు, అవునా? సో యూ హ్యావ్ సంథింగ్ స్పెషల్, దానికి పదును పెడితే ఈవెన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పీపుల్ కూడా మీ వెనకే ఉంటారు, మీకు గౌరవం ఇస్తారు. ఏమంటారు అమ్మాయిలు? మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం మనసంతా నువ్వే చిత్రానికి ఎస్పీ చరణ్, సుజాత పాడినటువంటి సిరివెన్నెల గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1 hour 42 minutes 39 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరాలో ఉన్నాం కదా. యాక్చువల్ గా సముద్రానికి శాంతంగా ఉంటేనే అది అందంగా ఉంటుంది. నెమలికి నాట్యం, కోకిలకు గానం, కాకికి నలుపు, అడవికి పచ్చదనం, చంద్రునికి వెన్నెల, మరి సూర్యుడికి మండే భగభగ సెగలే కదా అందం. ఎవరి సుగుణాలు వాళ్లకుంటాయి. కోకిల నాట్యం చేయలేదు, నెమలి కోకిల్లా పాడలేదు. ఎడారిలో చెట్టు బతకగలుగుతుందా చెప్పండి? బతకలేదు. సో ప్రతి మనిషికి కూడా తనకున్న మంచి గుణాల్ని, అంటే ఆ గుడ్ క్వాలిటీస్ ఉంటాయి కదా, వాటికి పదును పెట్టాలి. కానీ వాళ్లకు లేని దాని గురించి ఆలోచిస్తూ ఆత్మస్థైర్యం కోల్పోకూడదు. ఎవరికి కావలసినటువంటి లక్షణాలు వాళ్లకు వరంగా ఉంటాయి. దేవుడు అలా ఇచ్చేస్తాడంతే, వాటిని గౌరవించి వాటి విలువ తెలుసుకుని ముందుకు కదలాలి తప్ప ఒకరితో పోల్చుకుని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని కోల్పోకూడదు. ఆత్మస్థైర్యాన్ని తగ్గించే అలవాట్లకు వీలైనంత దూరంగా ఉండాలి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటంటే, కావాలని మనల్ని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు మన చుట్టూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మన ఫ్రెండ్లానే ఉంటారు, మన సోల్మేట్లానే ఉంటారు. కానీ మనం ఇంకొంచెం ఎక్కడన్నా సరే, అంటే చేయగలిగిన పనులు ఇవి చేయగలను కదా, ఇవి చేద్దాము అంటే, నో నో నో నో, నువ్వు చేయలేవు, ఇది చేయలేవు, ఇది నీ వల్ల కాదు, వదిలేసే, నేను చెప్పాను కదా, నాకు నీ గురించి నాకంటే ఎక్కువగా తెలుసు అనే డైలాగ్ ఈ మధ్య చాలా మంది దగ్గర వింటూ ఉంటాం అనమాట. సో అలా చెప్పి ఏంటంటే, అట్లీస్ట్ వాళ్ళకుండే అవకాశాలన్నీ అన్నింటినీ తొక్కేస్తూ ఉంటారు, కనీసం ముందుకు వెళ్ళనివ్వరు అనమాట. సో ఇలాంటి వాళ్ళకి మాత్రం మీరు ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఎందుకంటే మీరు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకొంచెం ఏమన్నా డెవలప్ అయితే మీరు వాళ్ళకి ఎక్కడ దూరం అయిపోతారన్న విషయాల్లో ఏమన్నా అలా చెప్తారేమో. సో అవి కూడా ఆలోచించండి. కావాలని మనల్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఉంటే మాత్రం, మీ పక్కన ఉంటే మాత్రం, వాళ్ళని కొంచెం ఒక కంట కనిపెట్టి కాస్త వాళ్ళకి దూరంగా ఉండండి. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళ మాటల వల్ల ఏంటంటే మీ ఆత్మవిశ్వాసం అనేది సన్నగిల్లిపోతుంది. ఇలాంటి వాళ్ళని దూరం పెట్టడమే మంచిది. సో ఇంకొక విషయం ఏంటంటే, మనం సెలెక్ట్ చేసుకునే లక్ష్యం ఏదైనా సరే అది మనం సాధించగలగాలి, అంటే సాధించగలిగిందై ఉండాలి. ఆచరణం అంటే మనం చేయలేము, సాధించలేము, ఇలాంటివి కొన్ని లక్ష్యాలు ఏంటంటే ఎక్కువ అంటే ఎక్కువ హోప్స్ పెట్టేసుకుంటారు, పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టేసుకుంటూ ఉంటారు. అవి మనం సాధించగలమో లేదో తెలియదు. బట్ దానికి కూడా ఏంటంటే ఒక లిమిట్ ఉంటుంది. కొంచెం ఆలోచించండి, ఇది నా వల్ల అవుతుందా లేదా, చేయగలనా లేదా అనేది కూడా ఆలోచించండి. పర్లేదు, నేను 99% వచ్చేసాను అనుకుంటే మాత్రం డెఫినెట్ గా దూకేసేయండి. సో దీనివల్ల మరే ఇలా కాకుండా గనక మీరు ఆపోజిట్ గా పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టేసుకుని ఏదేదో చేసేయాలనుకుంటే మాత్రం ఇతర పనులు ఏమి చేయలేరనమాట. అండ్ అది మనం ఏం చేయలేము అనే స్థితికి చేరి మనలో ఉండేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినేలాగా కూడా చేస్తుంది. సో ఓడిపోతామని

అనే భయం ఉంటే మాత్రం ప్రయత్నం చేయలేం కదా. ఓటమి గురించి అస్సలు భయపడద్దు, ప్రయత్నం లేకుండా విజయం అయితే సాధించలేం. మరి ఇంతకీ నేను చెప్పేది ఏంటి అంటే, నలుగురితో కలిసి వెళ్తేనే మీరు విజయానికి చేరుకుంటారు అనే విషయాన్ని అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎక్స్పర్ట్స్ చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒంటరితనం అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తుందట. నేనేదో ఒంటరిగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అని మాత్రం మీరు అనుకోకండి. బట్ ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో ట్రావెల్ చేయాలి అనే దానిలో మాత్రం చాలా క్లారిటీ అనేది మాత్రం తెచ్చుకోండి. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, మనస్ఫూర్తిగా నవ్వుతూ ఇతరులతో మాట్లాడండి. ఓకేనా? ఇది ఈనాటి ధీర. రైట్ నౌ మీకోసం ఘర్షణ చిత్ర నుంచి హరిణి పాడినటువంటి కులశేఖర్ గీతం వస్తోంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలు ఏమంటారు
1: చూడు
0: నడుముని
1: ఇడుపు
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
1: ఆశ దోష అమ్మమంటే మీష
0: చెప్పమంటుంటే
1: చెప్పనా

0: స్టూడియోలో సమయం 2 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆ తర్వాత 2 గంటల 15 నిమిషాల నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ తో మీ ముందుంటాను. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి. ఐఎమ్ అనుజ కుమార్ విత్ మిడ్ డే న్యూస్. The headlines. Defence Minister Rajnath Singh holds meeting with Sri Lankan President Anurag Kumarasinghe in Colombo. Both leaders reaffirm to work for security, peace and prosperity of region. Final BRICS finance ministers and central bank governors meeting.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం విన్నారు కదా. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా ముఖ్యంగా పాజిటివ్ గా ఆన్సర్ చేయడానికి మీ అందరూ రెడీగా ఉన్నారు కదా. సో సందరి సుందరి ప్రోగ్రామ్ కైతే వెల్కమ్ చెప్పేద్దాం.

సో మెసేజెస్ అయితే అలా అలా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనకి పడిన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, హాయ్ అంటూ. యా హాయ్ అండి, మీరైతే రెడీగా ఉన్నారు సందేశ సందడి ఈ ప్రోగ్రాంలో ప్రశ్నలకి పాజిటివ్గా ఆన్సర్ ఇవ్వడానికి. ఓకే, కృష్ణా జిల్లా కాజనూడి తిరువేదిల వెంకట సుబ్బారావు శ్రీదేవి మెసేజ్ చేశారు, అండ్ అలాగే ఐఎమ్ పర్షా నంద్యాల అంటూ స్వాగతం చెప్తున్నారు. కామర్తి శంకర్ రాజోల్ నుండి, అలాగే జల్లా జయరాం, జల్లా సరస్వతి పాకాల మండలం నుండి మెసేజ్ చేశారు, అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అండ్ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, అలాగే కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి. అండ్ మీ దగ్గర ఉంటే మాకు కూడా కొంచెం వాన పంపించండి, ఎక్కడా ఎక్కడా వాన అంటున్నారు, వెయిట్ చేస్తూ ఉన్నామని. ఇంకా వచ్చేస్తుంది వర్షం, డెఫినెట్గా మీకు వచ్చేస్తుంది, మేము ఇక్కడ నుంచి పంపిస్తాము. అండ్ ప్రస్తుతానికి ఇక్కడ కూడా లేదు, అందుకే మన వివిధ భారతి స్టూడియోలో మాత్రమే ఉండేలాగా వినేవాళ్ళకి మాత్రమే సో ఆ పాట ప్లే చేశాను. అండ్ సరదా సరదా సందడి సందడి స్వాగతానికి అయితే స్వాగతం చెప్తున్నారు ప్రోగ్రామ్కి. విజయలక్ష్మి పెదకొండూరు నుండి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూసపేట మహబూబానగర్ డిస్టిక్ నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ భాస్కర్ పెడన్ నుండి, యాప్లో రావట్లేదు యాక్చువల్గా నేను చూశాను, అంటే ఐఓఎస్ అనుకున్నాను, మేబీ ఆండ్రాయిడ్లో కూడా రావట్లేదు అన్న విషయం తెలియదు నాకు, సో చూద్దాం డెఫినెట్గా. అండ్ అలాగే బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు, వెల్కమ్ జోజీ అంటూ, థ్యాంక్ యూ జీ. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, బహుకాల దర్శనాలు బాగున్నారా, ఎప్పుడు వచ్చాం అనేది కాదు, సూపర్ హిట్ ఇచ్చినామా లేదా, దట్ ఈస్ జ్యోతి మేడం అంటే అంటూ మెసేజ్ చేశారనమాట. రామళ్ళకోట దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజోల్ నుండి జాయన్న, అండ్ విజయవాడ నుండి విజయ లక్ష్మి మెసేజ్ చేశారు, అలాగే కరుణ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, ఊట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణ, మోహన్జీ దివ్యాబాయ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ బీవి నగర్ నెల్లూరు నుండి రాజశేఖర్ రాజు, అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. సో మెసేజెస్ అన్ని మనం చూసేసాం, మరి ఫస్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదామా. ఇంట్లో ఉన్న పూరి నచ్చదు గాని ఆ చపాతి మొహం మాత్రం కావాలి, ఎవరికి? ఎవరా కాంప్లికేటెడ్ బాయ్? గెస్ చేయండి, గెస్ చేసి 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. ఇంట్లో ఉన్న పూరి నచ్చదు కానీ ఆ చపాతి మొహం మాత్రం కావాలి, ఎవరికి? సో ఎవరా కాంప్లికేటెడ్ బాయ్? గెస్ చేసి 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నో మీకోసం మల్లీశ్వరి చిత్ర నుంచి కేకే చిత్ర పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

2:45 లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సండే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూసేద్దాం. కనకరావు గారు పెడన్ నుండి మెసేజ్ చేశారండి. ఇందాక మనం 11 o'clock కి సినిమా కబుర్లో ఆర్య కదా, సో చక్కగా గెస్ట్ చేశారు, అది కరెక్ట్ రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే ఇప్పుడు ఇచ్చిన ప్రశ్నకు కూడా ఫస్ట్ రైట్ ఆన్సర్ అయితే మనకి కనకరావు పెడన్ నుండి పంపించారు, కంగ్రాట్స్. అండ్ అలాగే మంగళగిరి నుండి జయలక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాతి మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన జోగనేంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ విజయవాడ నుండి కరుణ రైట్ ఆన్సర్. అండ్ కదరి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. మూసాపేట మహబూబానగర్ డిస్టిక్ట్ నుండి నరేష్ రైట్ రాంగ్ ఆన్సర్. ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. కొల్లిపర్ నుండి మౌలాలి రైట్ ఆన్సర్. అండ్ కొనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ తులిమిల్లి రవి సూరంపల్లి గన్నవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ నుంచి విజయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ సందరే సందరికి స్వాగతం అంటూ శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రం మచిలీపట్నం రైట్ ఆన్సర్. మీరు అనుకుంటా అన్నారు, అది అలా రైట్ అయిపోయింది.

ఏంటో మీకు అన్ని అలా తెలిసిపోతాయి. రాజోల్ నుండి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. అండ్ కృష్ణా జిల్లా మువ్వ మండలం కాజు నుండి తిరువిదుల సుబ్బారావు వెంకట సుబ్బారావు శ్రీదేవి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్. విజయ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ జయలక్ష్మి బికాపూర్ నుండి మెసేజ్ చేశారు. హాయ్, నా పేరు తులసి మౌనిక జయంత్ అండ్ నందికొట్కూర్ నుండి వీళ్ళు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హేమ పెనమలూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో అంటూ కుసుమ మెసేజ్ చేశారు అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గౌతమ్ పార్థు, ఓకే గౌతమ్ మీ పేరు, హీరో పేరు కూడా క్యారెక్టర్ పేరు కూడా పంపించారా. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ నాగరాజు ఫ్రమ్ పెడన రైట్ ఆన్సర్. రాజేష్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ముసాపేట మహబూబానగర్ డిస్టిక్ట్ నుండి నరేష్ రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుండి మెసేజ్ చేశారు. మీ ఆన్సర్ ఏది? ఓకే, మీ పేరు పంపించారు. అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఉన్నదాంతో తృప్తి పడకుండా ఉన్న వారికి సామెత పాడతారా? నేను సామెత గురించి అడగలేదు. పూరి చపాతీతో కూడా మీరు సామెతను రెడీ చేశారు మొత్తానికి. ఇది ఒక సినిమాలో డైలాగ్ కదా, ఎవరా హీరో అని చెప్పి అడిగానమాట. అండ్ నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సిద్ధాంతి గారట, సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. సాగా సాగా అన్నారు కాదు కదా. ఓకే, అండ్ ఇప్పుడే ట్యూన్ చేసే ప్రశ్న ఏంటంట, దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అయ్యో, ఇంట్లో ఉన్న పూరి నచ్చదు కానీ ఆ చపాతీ మొహం మాత్రం కావాలి. ఎవరికి? ఎవరా కాంప్లికేటెడ్ బాయ్ అని అడిగాను. సో నాకు చాలా ఆన్సర్స్ అయితే వచ్చేసినాయి, చూద్దాం ఇంకా. శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గడ్డం వంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రీను ఐరాల నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శేషసాయి రోహన్ ఫ్రమ్ నెల్లూర్, గుడ్ ఆఫ్టర్నూన్ జీ అంటూ మెసేజ్ చేశారు. ఎనీవే, ఊట్కూర్ నారాయణపేట్ జిల్లా డి అరుణ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అనమాట. ఇంతకీ ఫస్ట్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఏంటి అంటే, ఇంకో మెసేజ్ వచ్చింది పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య అండాలు, వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ వనపర్తి జిల్లా ఆత్మగూరు మండలం నుండి గోవర్ధన్ బాయ్, ఇంద్రబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మోతిబాయ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఇంకా వచ్చేస్తూనే ఉన్నాయి వరదల్లాగా మెసేజెస్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ MGPATP అంట, ఏంటది? ఓకే, సినిమా పేరైతే ఓకే, మీ పేరైతే నాకు అర్థం కాలేదు. అండ్ ఆన్సర్ మాత్రం రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాజా మెయిన్ రోడ్ ప్రసన్న కుమార్ శ్రీలక్ష్మి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ డాక్టర్ సుమన్ ఫ్రమ్ పుట్టపర్తి, ఓకే గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటున్నారు, గుడ్ మార్నింగ్ సార్. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్. అండ్ నెక్స్ట్ పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి టైలర్ రమేష్ రాంగ్ ఆన్సర్, బ్రహ్మానందం గారు కాదు కదా, హీరోయిన్ చెప్తుంది హీరో తోటి. ఓకే, ఫణి సత్యశ్రీ తెనాలి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు కే పెద్ద నరసింహ పద్మాబాయ్ శ్రీవాణి జగదీష్ శివరాణి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అమ్మా, 50 మెసేజెస్ దాటిపోయినాయి. ఎనీవే, మొత్తానికి ఆల్మోస్ట్ చాలా మంది రైట్ ఆన్సర్సే పంపించారు, ఇక్కడ ఒక్క రెండు మాత్రం రాంగ్ ఆన్సర్స్ వచ్చినాయి అనమాట. అండ్ ఇంతకీ విషయం ఏంటంటే, మహేష్ బాబు త్రిష అంటుంది కదా ఈ డైలాగ్, త్రిష మహేష్ బాబుని తో అంటుందన్నమాట. సో యాక్చువల్గా ఏంటంటే, వీడు కాంప్లాన్ బాయ్ అని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు, కానీ వీడు చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని అందరికీ తెలియదు అంటుందన్నమాట. సో ఇందులో ఈ సినిమాలో చాలా డైలాగ్స్ ఉంటాయి, మనం చాలా మాట్లాడుకున్నాం కూడా, ఇది ఇంకొకటి అందులోది. సో ఎనీవే, మనం సెకండ్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు సందడి సందడిలో గెట్ రెడీ. ఇది కూడా సినిమాకి సంబంధించిన ప్రశ్న. మన హీరో వెంకటేష్ ఉన్నారు కదా, విక్టరీ వెంకటేష్, విక్టరీ వెంకటేష్ అనుష్కతో కలిసి సినిమా చేశారు.
అండ్ ఈ సినిమాలోనే మనకి ఎన్టీఆర్ గారు కూడా కనిపిస్తారు ఒక పాటలో. సో అది మ్యాటర్ అనమాట. ఇంతకీ ఏంటి ఆ సినిమా? వెంకటేష్ అనుష్కతో కలిసి యాక్ట్ చేసిన సినిమా. ఇదే సినిమాలో ఎన్టీఆర్ కూడా మనకు ఒక పాటలో కనిపిస్తారు. ఏంటి ఆ సినిమా? గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ పేరుని, ఆన్సర్ ని మెసేజ్ చేయండి రైట్ నౌ. మీకోసం ఎస్పీ బాన్ సుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది ఫ్రమ్ ద మూవీ అతడు. వింటూ స్టే ట్యూన్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సో మరి సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్స్ ఎలా వచ్చేస్తూ ఉన్నాయి. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారు. ఇంతకీ ప్రశ్న ఏంటి అంటే, వెంకటేష్ అనుష్క కలిసి యాక్ట్ చేసిన ఒక సినిమా, అందులో ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు అని చెప్పానన్నమాట. సో మన ఎన్టీఆర్ కూడా ఒక సాంగ్ లో కనిపిస్తారు అని చెప్పాను. సో రైట్ ఆన్సర్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఇంకా తర్వాత మెసేజెస్ అంటే, పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్, వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ, మీకు శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటూ మెసేజ్ చేశారు. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్, అండ్ కేదరి వీరేష్ రాజౌలి మండలం నుండి రైట్ ఆన్సర్, కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, ముసాపేట మహబూబ్ నగర్ డిస్టిక్ట్ నుండి నరేష్, నాగవల్ ఏంటండి రాంగ్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ కరుణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, అండ్ భీమవరం విలేజ్ కరీముల్లా రాంగ్ ఆన్సర్, నమో వెంకటేశాయ కాదు అది. ఓకే, అండ్ నేను చెప్పింది ఎన్టీఆర్ గారి గురించి కూడా చెప్పాను కదా. అండ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కలిసిందాం రాలో సిమ్రన్ కదండి, రాంగ్ ఆన్సర్. అండ్ కుమార్ అనంతపురం రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, నా పేరు డెఫినెట్ గా చదువుతాను, దేవసేన గారు మీ పేరు ఎక్కడ, దేవసేన తిరుపతి అని పైన ఎక్కడో మెసేజ్ పెట్టారు, ఇక్కడేమో నా పేరు చదవమ్మా అని చెప్పి రైట్ ఆన్సర్ పంపించారు. మీ ఆన్సర్తో పాటే మీ పేరు పంపించవచ్చు కదా. ఎనీవే, కృష్ణా జిల్లా మువ్వ మండలం కాజు నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్, అండ్ తర్వాత నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, సనోజ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, రాంగ్ ఆన్సర్, కలిసిందామరా కాదు. అండ్ అందులో సిమ్రన్ ఉంటుంది కదా. నాగరాజు ఫ్రమ్ పెడన రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ నాగమణి ఫ్రమ్ అనంతపురం రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ, అనంతపురం నుండి రమేష్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి వివర్స్ కాలనీ, ఇక్కడ నుండి మాదుగుండు రాజేష్, శరణ్, సౌమ్య, అంజలి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఓ సాంగ్ కూడా పంపించేశారా, షవా షవా, సూపర్ అసలు. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ గౌరీ తిరుపతి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాస్ రెడ్డి రైట్ ఆన్సర్. పూజారి ధనుంజయ అనంతపురం సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. రామల్లకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్, ఆడవారి మాటలకు అర్థాలే వేరలే కాదు, అది రాంగ్ ఆన్సర్. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. విజయవాడ నుంచి విజయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ గౌతమ్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే కొల్లిపర నుండి మావులాలి కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఇంకా బోల్డ్ అన్ని మెసేజెస్ ఉన్నాయి అనమాట, అవన్నీ కూడా మనం చూద్దాం. బట్ బిఫోర్ దట్ న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి కదా, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేసేద్దాం. మన సందడి సందడిని వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మాచవరంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ప్రవాసాదుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ తో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. రాష్టవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 913 ఆరోగ్య సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ఈరోజు స్పందిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు గిరిజన పట్టణ ప్రాంతాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నామన్నారు. రాష్టంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నూతనంగా నిర్మించిన

యోగా కేంద్రాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. వినాయక చవితి వేడుకల సందర్బంగా రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట వ్యాప్తంగా ఏర్పాటు చేసే అన్ని గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించారు. రాష్టంలో మౌలిక వసతులు లేని ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విశాఖపట్నం పాతనగరంలోని వేలంపేటలో ఇళ్ల నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ 18వ సర్వసభ్య సమావేశం ఈరోజు జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ సంజీవ్ బోహ్రా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో మొత్తం 12 ఎజెండా అంశాలపై చర్చిస్తున్నారు. గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని, ప్రతి గ్రామంలో రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు తెలిపారు.

నవ్వులలో పండిన వెన్నెలపై నన్ను పో.

అది ఉన్న కొద్దీ మనిషికి బాధే గానీ హాయి లేదు. ఈ లోకంలో సుఖపడే వాళ్ళంతా హృదయం లేని వాళ్ళేరా? అసలు నన్ను అడిగితే ఈ లోకానికి హృదయం లేదంటారు. మనసు అది ఉన్న కొద్దీ మనిషికి బాధే గానీ హాయి లేదు. ఈ లోకంలో సుఖపడే వాళ్ళంతా హృదయం లేని వాళ్ళేరా? అసలు నన్ను అడిగితే ఈ లోకానికి హృదయం లేదంటారు.

అప్పుడప్పుడు మన సిస్టమ్ అలా అవుతూ ఉంటుంది అనమాట. అలా అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా చేస్తాం. సో అది మ్యాటర్ అయితే ఇందుకీ మనం వాయిస్ అయితే విన్నాం, ఎవరిది అసలు ఆ లెజెండరీ యాక్టర్, ఆవిడ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒక రోజంతా కూడా సరిపోదన్నమాట. సో ఇంతకీ ఆ వాయిస్ ఎవరిది అని నేను అడిగేలోపే ఆన్సర్స్ అయితే అలా అలా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. సో ట్రై చేయండి, గెస్ చేయండి ఎవరు అనేది. గెస్ చేసి నాకు పంపించండి 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసేయండి. రైట్ నో మీకోసం చింతకాయల రవి మూవీ నుంచి అయితే ఒక పాటను నేను ప్లే చేస్తున్నాను, విజయ్ ప్రకాష్ హన్సిక పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: త్రీ అవర్స్ 19 మినిట్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి మెసేజెస్ అయితే అలా అలా వచ్చేస్తూ ఉన్నాయి. ఎవరెవరు పంపించారు ఏంటి చూసేద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి యాక్చువల్ గా నేను ఒక వాయిస్ అయితే వినిపించాను. ఎవరు పెడన జోగానందరావు కాలనీ అప్పల రాజు కరెక్ట్ గా చెప్పారు. అండ్ అలాగే నెక్స్ట్ పొల్లపల్లి శ్రీనివాస్ రాజన్పేట సిరిసిల్ల నుండి ఇందాక చిందకాయల రవికి రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఒకే ఒక్కడు అతడే నా సైన్యం అంటూ మెసేజ్ చేశారు, నాకు అస్సలు అర్థం కాలేదు. మిరియాల తిరుమలయ్య అండాలు, రాంగ్ ఆన్సర్. ఎనివే కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. విజయలక్ష్మి ఫ్రం పెదకొండు రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూల్ రైట్ ఆన్సర్. విజయవాడ నుండి కరుణ రైట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. కొల్లిపర్ నుండి మావులాలి రైట్ ఆన్సర్ ని పంపించారు. దేవసేన సినిమా ప్రశ్నలే లేదా. ఎనీవే మొత్తానికి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అసలు ఆవిడ తెలియకుండా ఎలా ఉంటారండి బాబు. విజయ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ నుండి విజయలక్ష్మి రైట్ ఆన్సర్. రాజౌలి మండలం వీవర్స్ కాలనీ నుండి మాదిగుండు రాజేష్, చరణ్, సౌమ్య, అంజలి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున యశోద రైట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి యశోద రైట్ ఆన్సర్. అండ్ నాగరాజు ఫ్రం పెడన రైట్ ఆన్సర్. నాగమణి అనంతపూర్ నుండి రైట్ ఆన్సర్. తులిమిల్లి రవి సూరంపల్లి గ్రామం గన్నవరం నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ ఫనీ సత్యశ్రీ తెనాల్ నుండి రైట్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సీను ఐరాల నుండి రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఎమ్మిగనూరు నుండి గడిగే శ్రీనివాసులు రైట్ ఆన్సర్. మూసాపేట మహబూబానగర్ డిస్టిక్ నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మాధు ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం తిరుపతి జిల్లా ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. అండ్ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. అండ్ ఆ సంభాషణ అంటూ ఎస్ సత్యభార్గవి తాడిపత్తి అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సాయి శిరీష తిరుపతి నుండి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి

ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుండి దామర్ల చినమస్తాన్ రావు, దామర్ల పెదమస్తాన్ రావు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, రామల్లకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్. ఎనీవే, అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి. ఎనీవే రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు మీరు, ఇప్పుడే వచ్చారా మీరు? ఎనీవే సో మొత్తానికి రైట్ ఆన్సర్ అండి, చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, అసలు ఎక్కడ కూడా రాంగ్ ఆన్సర్ అనేది రాలేదు, ఒక్కళ్ళిద్దరు తెలియదు అన్నా కూడా. సో ఇందుకే ఏంటంటే నేను ఎవరి గురించి చెప్పాను, సహజ నట కళా శిరోమణి, హాస్య నట శిరోమణి, బహుముఖ నటన ప్రవీణ రంగస్థల శిరోమణి. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే గయ్యాళి అత్త అనగానే గుర్తొచ్చేస్తుంది అనమాట, ఆంధ్రుల అభిమాన గయ్యాళి అత్త అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు, సూర్యకాంతం గారు గుర్తొస్తారనమాట. ఆవిడ చెప్పిన డైలాగ్ నేను ప్లే చేశాను. అండ్ అసలు ఆవిడ మాట్లాడే తీరు కానీ, ఆవిడ మాట్లాడేటప్పుడు ఎలా అంటే లెఫ్ట్ హ్యాండ్తో ఇలా యాక్టింగ్ అలా ఇలా చూపిస్తూ ఉంటారు చేతిని ఇలా విసురుతూ అనమాట, అండ్ రైట్ హ్యాండ్ ఏమో నడుము మీద పెట్టుకుంటారు, కుడి చెయ్యినేమో నడుము మీద పెట్టుకుంటారు, అలా నిలబడి ఆవిడ చెప్తూ ఉంటారు అనమాట ఆ డైలాగ్స్ అన్ని కూడా. ఆ డైలాగ్స్లో ఉండేటువంటి దాన్ని ఏమనాలి, చాతుర్యం, ఆ చాతుర్యం కానీ, అంతలోనే మధ్య మధ్యలో వెటకరిస్తూ అనమాట అవతల వాళ్ళని, అండ్ అందులోనే మళ్ళీ కొంచెం యాక్టింగ్ చేస్తూ ఏడుస్తూ ఉంటారు అనమాట, ఏడుపులు అలా ఏడ్చినట్టుగా చేయడం. అసలు ఆవిడ పోషించిన పాత్రలు అన్నీ కూడా, అసలు అత్త పాత్రలు అయితే సజీవ శిల్పాలని చెప్పుకోవాలన్నమాట, అంత యాక్టింగ్ అనేది అంత బాగుంటుంది ఆవిడది. సో సూర్యకాంతం గారు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేస్తుంది అనమాట, తెలుగు సినిమాల్లో గయ్యాళి పాత్రలో తన సహజమైన నటనతో ఆవిడ ఎంత ఫేమస్ అయ్యారో అందరికీ తెలుసు కదా. సో అది మ్యాటర్ అయితే మరి మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన సందడే సందడిలో. ఈసారి సరదాగా ఒక ప్రశ్న, సరదాగా అన్నాను, సరదాగా ఆలోచించి ఆన్సర్ పంపించండి. 8662488144 ఈ నంబర్కి మీ ఆన్సర్ని మీ పేరుని పంపించండి. దీనికి దెబ్బలు పడితే కానీ పనిచేయదు, ఏంటది? దెబ్బలు పడితే కానీ పనిచేయదు ఏంటి? గెస్ చేయండి. 8662488144 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, దీనికి దెబ్బలు పడితే కానీ పనిచేయదు ఏంటది? ఓకేనా, రైట్ నా మీకోసం చదువుకున్న అమ్మాయిలు ఈ చిత్రంలో మన సూర్యకాంతం గారు ఉంటారనమాట. ఈ పాట సూపర్ ఉంటుంది, రేలంగి గారు అండ్ సూర్యకాంతం గారు. అసలు ఆ రేలంగి గారు యాక్చువల్లీ ఇద్దరు కాంబోనే కాంబో అసలు. సో మాధవ పెద్ది అండ్ స్వర్ణలత పాడారు ఒక పాట, కొసరాజు గారి గీతం ఇది. వింటూ స్టేజ్ వింటూ వివిధ్ భారతి FM 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. సూర్యకాంతం గారి గురించిన ఆన్సర్స్ మనకి ఇంకా ఉన్నాయి. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి అయితే మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, ఇప్పుడు ప్రశ్న అడిగాను కదా సరదాగా ఒక ప్రశ్న అని, దీనికి దెబ్బలు పడితే కాని పని చెయ్యదు అని. దెబ్బలు తింటే కాని పని చెయ్యింది ఏంటా అని ఆలోచిస్తున్నారు. సో మెసేజెస్ అయితే వచ్చేసినాయి, చూద్దాం ఎవరెవరు పంపించారు అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పెడని జోగానందరావు కాలనీ అప్పలరాజు, టీవీ రిమోట్ కాదు కదా, రాంగ్ ఆన్సర్. అండ్ సూర్యకాంతం గారి ప్రశ్నకి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు ఇసురాయి రొట్టె అంట, కాదు. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఓకే, ఇది కూడా రైట్ ఆన్సరే. డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత రాజోలి నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మంగళగిరి నుండి జయలక్ష్మి, కాలింగ్ బెల్ జస్ట్ మనం ప్రెస్ చేస్తాం అంతే కదా, గోడకి మేక్ కూడా అంట, సరిపోయే అది కాదు. చిన్న కొడుకు చిన్న కూతురునా, ఓ నిఖిల్ మీ ఇంట్లో అలాగా, వాళ్ళిద్దరు దెబ్బలు పడితే కానీ వినరేమో. ఓకే, ఓల్డ్ టీవీ అంటూ రాజశేఖర్ గారు బీవీ నగర్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. అసలు ఏ ఆన్సర్స్ వస్తున్నాయి అసలు. దేవసేన తిరుపతి నుండి మాత్రం మొత్తానికి రైట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ ఇట్స్ మీ రంజిత్ రెడ్డి అంటూ రంగాపురం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ కొల్లిపారి నుండి మావులాలి పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ థాయిలాండ్, ఓకే, సూర్య శ్రావ్యశ్రీ బుద్ధి అరుణ నరేష్ శ్రీనివాస్ జ్యోత్స్న, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, కావ్య కార్తీక్ మునేస అయ్యప్పనగర్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ చాణిక్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కర్నూలు డిస్టిక్ కోడుమూరు నుండి మెసేజ్ చేశారండి, ముల్లగుర్తి విలేజ్ నుండి రైట్ ఆన్సర్. గోడకు దెబ్బ లేదా మేకు అంట, కాదు రెండు కూడా కాదు. అండ్ నెల్లూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు ఇనమడుగు, మేకంటున్నారు చేబ్రోల్ రామకృష్ణ గారు కాదండి. అండ్ ఆన్సర్ తెలియట్లేదు, సాంగ్ మాత్రం సూపర్ ఉంది అంటూ విజయలక్ష్మి విజయవాడ నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలారంపురా, ఓకే, జయ మెసేజ్ చేశారు ఎక్కడి నుంచి, మీ ఊరి పేరు కూడా నాకు కొత్తగా ఉంది పలకడానికి. గోడకు కొట్టే మేకు అంటూ నాగమణి అనంతపూర్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ సాయి శిరీష రైట్ ఆన్సర్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ రాంగ్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం జోజీ ఫోర్త్ క్వశ్చన్ అంటూ గోడకు మేక అంటున్నారు, వద్దొద్దు మీరు తొందరపడి కొట్టబాకండి అది కాదు ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్ర నుండి మెసేజ్ చేశారు తిరుపతి జిల్లా రైట్ ఆన్సర్. అండ్ అలాగే మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. అండ్ రాజోలి మండలం రివర్స్ కాలనీ నుండి మాదిగుండు రాజేష్ చరణ్ సౌమ్య అంజలి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, మేకే అంటున్నారు అందరూ కూడా, తెక్కొట్టేస్తున్నట్టు ఉన్నారు మేకలు వీళ్ళు. విజయ పరమేష్ గుంతకాల నుండి రాంగ్ ఆన్సర్, బట్ లాస్ట్ లో మీరు బ్రాకెట్ లో పెట్టారు చూడండి, అది ఒక్కటి మాత్రం రైట్ ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ రామలకోట నుండి దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ మేడం అంటూ శేఖర్ పల్లవి పావని మాన్విత పన్విత భీమప్ప మా కుటుంబ సభ్యులు అందరూ అంటూ మెసేజ్ చేశారనమాట. మేకు కాదండి, రాంగ్ ఆన్సర్. నాగరాజు ఫ్రమ్ పెడనా రాంగ్ ఆన్సర్. అండ్ ఐ మీన్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారనమాట మొత్తానికి. ఎవరు, శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం అనంతపురం నుండి అనురా.

రాంగ్ ఆన్సర్. విజయలక్ష్మి పెదకొండూరు నుండి, ఒక్కటి మాత్రం రైట్ ఆన్సర్ అందులో. అండ్ నెక్స్ట్ మురళి మెసేజ్ చేశారు, ఆన్సర్ లేదు. కానూరు నుంచి తాతరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే. అండ్ నెక్స్ట్ గంట కాదండి, అయ్యో. ఎనివే మీరు చెప్తే మరి గంట కూడా అంతే నేనేమో. ఓకే, అంటే చూద్దాం ఇంకా ఎవరెవరు అనేది. ఇన్ని ఆన్సర్లు ఉన్నాయన్న విషయం నాకు మీరు చెప్తేనే తెలిసింది. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ కూడా మెసేజ్ చేశారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అన్నారు. ఆరేమిటి మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుండి మెసేజ్ చేశారు. కోడల్ట బాబోయ్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ అలాగే డోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎన్జీఓ కాలనీ నుండి జి రెడ్డన్న కడప నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల, రైట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, రైట్ ఆన్సర్. అండ్ తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి వీళ్ళందరూ కూడా టెంపుల్ గంట అంటున్నారు. దెబ్బలు పడితే గాని పని చేయదు అన్న, కొడితే అనలేదు నేను. ఓకేనా. ఎస్ఎంఎస్ సర్దార్, రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం చిరంజీవి, నాగభూషణ, వగ్గ, శివయ్య, ముంతపెద్దన, రైట్ ఆన్సర్. అండ్ రోలు అంటూ రేణుక, ఆర్కే రాజు, గుంతకల్ నుండి, రాంగ్ ఆన్సర్. బెల్ అంటున్నారు ఫణి సత్యశ్రీ తెనాల నుండి. పెడ నుంచి ప్రభాకర్ రావు, గంగాభవాని, రైట్ ఆన్సర్. గడ్డమంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి, హార్న్ అట, అయ్యో హార్న్ జస్ట్ నొక్కుతాం, ప్రెస్ చేస్తాం అంతేగా, వాచ్ కూడా కాదు, అలారం కాదు. నా పేరు పూజారి ధనుజయ, అనంతపురం జిల్లా అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సాయి కుమార్, అయోధ్య నగర్ నుండి. మా వైఫ్ కి దెబ్బలు పడితే కానీ పని చేయదుట, అయ్యా స్వామి. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్. నేను జనరల్ గా ఆన్సర్ అడిగాను కానీ మీ ఇంట్లో ఆన్సర్ అడగలేదు నేను. అండ్ నెక్స్ట్ వేదంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, కొబ్బరికాయ కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోల్ రామకృష్ణయ్య, సిద్ధాంత్ గారు, రైట్ ఆన్సర్. జల్లా జయరాం, జల్లా సరస్వతి, పుదిపూర్ క్లబైల, పాకాల మండలం. అసలు నాకు ఈ ఊరు పేర్లు కూడా కొత్తగా ఉన్నాయి. ఎనీవే సుత్తి కాదండి, రాంగ్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి, రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే రేవతి రాజశేఖర్ వేదయ్యపాలెం నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. మొత్తానికి ఇంతకీ విషయం ఏంటయ్యా అంటే, నేనేం చెప్పాను, దీనికి దెబ్బలు పడితే గానీ పని చేయదు అన్న. ఏంటి అంటే డప్పు, డప్పు ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో చాలా మంది అలా కన్ఫ్యూజ్ అయ్యారు. గడియారాలు, కొబ్బరికాయలు, మేక మాత్రం చాలా మంది ఫిక్స్ అయిపోయారండి, ఎందుకో మేక అలా కొట్టేస్తున్నారు. సో మరి సినిమాకి సంబంధించి ఇంకొక ప్రశ్న అడుగుతాను. అన్న నమస్తే, పెళ్ళం పిల్లగాళ్ళు మంచుకున్నారే, నన్ను వెన్నెల అంటారు, ఈ డైలాగ్ ఏ సినిమాలది, ఏ హీరో అని చెప్పారు? గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ పేరుని, ఆన్సర్ని పంపించేసేయండి. ఇంకొకసారి రిపీట్ చేస్తాను. అన్న నమస్తే, పెళ్ళం పిల్లగాళ్ళు మంచుకున్నారే, నన్ను వెన్నెల అంటారు అని. సో గెస్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మీకోసం మరి మైండ్ బ్లాక్, మైండ్ బ్లాక్ అంటూ సరిలేరు నీకెవ్వరు, ఈ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్.

3 hours 40 minutes 13 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ప్రశ్నకి ఆన్సర్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయో చూద్దాం. సినిమాకి సంబంధించిన ప్రశ్న, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. ఇందాకటి ప్రశ్నకి డప్పు ఇంకా అది అయిపోయింది కదా. ఓకే, అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు అంటే మీ పేరు ఎక్కడండి, చక్కగా పంపించారు మూవీ పేరు అండ్ ఆన్సర్ పేరు, బట్ మీ పేరు లేదు ఇక్కడ పైన కూడా నాకు ఎక్కడా కనిపించడం లేదు. ఎనీవే చిన్న కొడుకు చిన్న కూతురు అన్నారు ఇందాక గంట. ఓకే, పేరైతే లేదు. అండ్ అలాగే నెక్స్ట్ పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. కేదర్ వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ డాక్టర్ రామకృష్ణ సునీత ఫ్రమ్ రాజోలి. మీరందరికీ ఎంత చక్కగా చెప్తున్నాను, నేను మీ ప్రతి మెసేజ్ని మీ పేరు ఊరి పేరు అన్ని చక్కగా చదువుతున్నాను కదా, మరి మీరు మెసేజ్కి ఆన్సర్ పక్కన మీ పేరు పెట్టడానికి ప్రాబ్లం ఏముంది చెప్పండి. చక్కగా మీ ఆన్సర్ పంపించి మీ పేరు పంపించకపోతే ఉపయోగం ఏముంటుంది. విజయవాడ నుండి విజయలక్ష్మి నాయుడు, వేణుమాధవ్ ఏంటి రాంగ్ ఆన్సర్ అది. అండ్ శివప్రసాద్ కానూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సిద్ధాంతి మెసేజ్ చేశారనమాట రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ శివప్రసాద్ ఫ్రమ్ కానూరు రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి తెలియదమ్మా అంటున్నారు. అయ్యో నేను చెప్తానండి ఆన్సర్ ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ మెసేజ్ తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ చాణిక్య శంకర్ కుమారి అజయ్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుండి మాదుగుండు రాజేష్ చరణ్ సౌమ్య అంజలి రైట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి పెదకొండూర్ నుంచి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ అలంపూర్ జోగులాంబ మండలం బుకాపురం గ్రామం

అమ్మయ్యా ఇప్పుడు అర్థమైంది మీది, నాకు జయ మెసేజ్ చేశారనమాట, రాంగ్ ఆన్సర్. ఎనీవే మీ ఊరు పేరు అలంపూర్ జోగులాంబ మండలం బుఖాపురం, ఓకే గ్రామం, ఇక్కడ నుండి మెసేజ్ చేశారనమాట. అండ్ రంగస్థలంలోది అంటూ రాంగ్ ఆన్సర్ అయితే వచ్చింది మనకి, బట్ కాదు. అండ్ ఖలేజా కూడా కాదు, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి. అండ్ అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ ని పంపించారు. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు దొరవారి సత్రం నుండి మెసేజ్ చేశారు. వెన్నెల చిత్రంలో అదంట, అయ్యో అది ఆ క్యారెక్టర్ పేరు అది. సత్యభార్గవి తాడిపత్తి అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజోల్ నుండి ఫిదా అంటూ రాంగ్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి, వెనెల మూవీ కాదండి, క్యారెక్టర్ పేరు వెనెల అది. అండ్ నాగరాజు ఫ్రమ్ పెడన, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు, అండ్ రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి, రైట్ ఆన్సర్. పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుండి, రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి, రైట్ ఆన్సర్. అండ్ బుకాపురం విలేజ్ జయ మెసేజ్ చేశారు, కాదండి రాంగ్ ఆన్సర్ అది. పెడన్ నుంచి ప్రభాకర్ రావు గంగా భవానీ, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి కొలిబర్ నుండి మౌలాలి మెసేజ్ చేశారు. అండ్ అలాగే రాజోల్ నుండి బోరెల్లి సంధ్య, రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి వెన్నెల కిషోర్ కాదు, అయ్యో ఇది ఒక హీరోయిన్ చెప్తుంది. అండ్ దోర్నాల బాలరాజు వనస్థలిపురం హైదరాబాద్ మెసేజ్ చేశారు, ఈ డైలాగ్ మంచిగుంది, సినిమా అయితే చూడలేదు కానీ గట్లయితే ఒకసారి చూడాలి ఈ మూవీ అని. గట్లయితే నా ఆన్సర్ పంపిస్తున్నా చూడండి, ఏమంటారు మేడం, జరంతా సమజైనదా అంట, బాగా సమజైనది. ఇదిగో నా పేరు దోర్నాల బాలరాజు వనస్థలిపురం అంటూ మెసేజ్ చేశారు, ఉంటామల్లా అంటున్నారు అనమాట, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ జల జయరామ్ సరస్వతి పదిపుట్ల బయలు పాకాల మండలం, పెళ్లి సందడి కాదు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్. ఇంతకీ ఏంటంటే వై వెంకటరెడ్డి గారు కూడా మెసేజ్ చేశారు లక్కవరం నుండి. యాక్చువల్గా నేను అడిగింది దసరా మూవీ ఉంది కదా, అందులో కీర్తి సురేష్ చెప్తుందనమాట ఈ డైలాగ్, వాళ్ళ ఉడ్బీని జైల్లో పెట్టినప్పుడు తిడుతుంది కదా అక్కడ చెప్పే డైలాగ్ అనమాట. సో దసరా సినిమాలోది. అండ్ బిట్రా సురేష్ నిర్మల వావిల్లా అంట, ఇక్కడ నుండి కూడా మెసేజ్ చేశారు. ఎనీవే రైట్ ఆన్సర్. సో మనం ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఇచ్చేస్తాను, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఇక్కడతో మన సందడి సందడి అయితే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుందన్నమాట. సో ఈ రోజు అయితే మాత్రం సూర్యగంధం గారిని గుర్తు చేసుకునేందుకు నాకు భలే హ్యాపీగా ఉంది. అండ్ సరదా ప్రశ్నలు, సినిమా ప్రశ్నలు అయితే చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రశ్న అన్నాను కదా ఫైనల్ గా, ఇది ఒక సినిమా డైలాగ్, హీరోయిన్ చెప్పింది నాగవల్లి అంటే నీకు ఇష్టమా, హాహా. నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, హాహా. నా మీద నీ ఒపీనియన్ ఏంటి, హాహా. అనగానే మీకు ఎవరు గుర్తొచ్చారు, గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీ ఆన్సర్ని పంపించేస్తూ ఉండండి. మీకోసం అయితే నేను ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తాను, నేను లోకల్ చిత్రం నుంచి. నరేష్ అయ్యర్, మనీష్ హైరాబాద్ని పాడినటువంటి శ్రీమణి గీతం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3. పై
4: త్రీ అవర్స్ 50 మినిట్స్ 54 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి. సందడి ప్రోగ్రామ్ లో ఫైనల్ గా ఒక ప్రశ్న అయితే ఇచ్చాను నేను. సో చాలా మంది అనగానే హాసిని గెలిపారు, కాదు కదా, అది రాంగ్ ఆన్సర్ అనమాట. చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్ ని పంపించారు అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ అయితే మనకి ఇందకటి దసరాకి సంబంధించిన ప్రశ్నకి ఆన్సర్ పంపించారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి. అండ్ అలాగే నెక్స్ట్ ఇప్పటి ప్రశ్నకు ఫస్ట్ రైట్ ఆన్సర్ పెడన జగనందర గోల్ని అప్పలరాజు గారు, అది రాంగ్ ఆన్సర్ చెప్పానా, జనీలియా కాదు. కొల్లిపర్ నుండి మౌలాలి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి చంద్రముఖి అంటున్నారు, రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు కూడా రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ, కీర్తి సురేష్ ఇందాకటి క్వశ్చన్ కది. మంగళగిరి యశోద మెసేజ్ చేశారు, జనీలియా అని కాదు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించారు డాక్టర్ రామకృష్ణ, సునీత రాజోల్ నుండి. అండ్ శివప్రసాద్ ఫ్రమ్ కానూరు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ మిర్చి ప్రభాస్ అనుష్క అంటూ సీను ఐరాల నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ వీవర్స్ కాలనీ నుండి మాదుగుండ్ రాజేష్, చరణ్, సౌమ్య, అంజలి కూడా మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్, శృతి హాసన్ కాదండి, రాంగ్ ఆన్సర్. ఓకే.

నెక్స్ట్ మెసేజ్, నేను ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి చదువుతున్నాను, అందరి పేర్లు అన్ని పేర్లు వెళ్ళాలి అంటే కష్టం కదా. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్, కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు మండలం నుండి ముల్లగుర్తి విలేజ్ ఇక్కడ నుండి మెసేజ్ చేశారు తేజేశ్వరి, శ్రీనివాసులు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, చంద్రముఖి కాదు కదా, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నాకే అనుమానంగా ఉందండి అంట దేవసేన, తిరుపతి నుండి మెసేజ్ చేశారు, నాకు కూడా అదే గుర్తొస్తుంది అంటున్నారు జనీలియా అని. హాహా హాసిని కాదు, ఒక ఇది వేరేదనమాట, దీనికి దానికి అసలు సంబంధమే లేదు. సో నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు, తెలియద్దు. ఐఎమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నకగూడెం అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, మస్తాన్ ఫ్యామిలీ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, పౌర్ణమి కాదండి రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రాంగ్ ఆన్సర్. అండ్ జ్యోతి వచ్చారంటే ప్రోగ్రామ్ అదో లెవెల్, సూపర్ హిట్ సాంగ్స్ ప్రోగ్రామ్, సూపర్ హిట్ అంటూ, సూపర్ సూపర్ అంట. థ్యాంక్ యూ సో మచ్. రామల్లకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఆన్సర్ అయితే చెప్తాను, వింటూ ఉండండి. శేఖర్ వికారాబాద్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్, విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్. ఓహో బాగుంది. గడ్డం అంకయ్య బండారుపల్లి డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ మెసేజ్ చేశారండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుండి మెసేజ్ చేశారు, నాగవల్లి కాదండి, చంద్రముఖి కాదు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. అండ్ కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతాడు శ్రీనివాసరావు గంగాభవాని కూడా రైట్ ఆన్సర్. అండ్ అనుష్క అంటూ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుండి రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, నాగరాజు ఫ్రమ్ పెడన, జనీలియా కాదు కదా. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. అండ్ జయ బుక్కాపురం త్రిష కాదండి, ఫస్ట్ పంపించింది, రైట్ ఆన్సర్ ఎనీవే. అండ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, ఎప్పటిలాగే ఈ రోజు సందడి సందడి అదిరింది మేడం అంటూ, మీరు చెప్పిన సినిమా డైలాగ్స్ ఈ రోజు షోకే హైలైట్ అంటూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట మహబూబా నగర్ డిస్టిక్ట్ నుండి నరేష్ రాంగ్ ఆన్సర్. అండ్ సాయి పల్లవి అంటూ భానుమతి నిఖిల్ మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రాంగ్ ఆన్సర్. దొర్నెల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు, కర్నూలు డిస్టిక్ట్ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుండి. ఆ తర్వాతి మెసేజ్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాష్ని మెసేజ్ చేశారు. ఓకే, ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుండి జయన్న కూడా మెసేజ్ చేశారు, సూపర్ అంటూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి, రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్ మెర్సీ, వీళ్ళు కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్ అనమాట. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే సమంత అండ్ నితిన్ మూవీ అండి, అది ఆ మూవీ నుంచి అడిగాను. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఇది ఈనాటి సందడే సందడి. ఫైనల్ గా ఈ షోలో మీకోసం అయితే కొండవీటి దొంగ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఆల్పించిన వేటూరి సుందరరామూర్తి గీతాన్ని ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. రాష్టంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని రాష్ట రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. 2024-29 ఎలక్ట్రికల్ మొబిలిటీ పాలసీ ద్వారా విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రజలకు వరంగా మారింది. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటే నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చు. 1 నుండి 3 కిలోవాట్ల వరకు, 30,000 నుండి 78,000 రూపాయల వరకు సబ్సిడీ కేంద్రంగా నేరుగా లబ్దిదారుని ఖాతాలో జమ చేస్తుంది. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోనికి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది 1 ఏప్రిల్ 1 నుండి అమల్లోనికి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనలు ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాష్టంలో ఏ ఒక్కరూ వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నియోజకవర్గానికి చెందిన 85 మంది లబ్దిదారులకు 38,68,041 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్లను మంత్రి అందజేశారు. మురికివాడల్లో నివసించే పేదలకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు వారికి సొంత ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విశాఖపట్నం పాతనగరంలోని వేలంపేటలో ఇళ్ల నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు.

గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని, ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు తెలిపారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో కుష్టివ్యాధి గుర్తింపు కోసం ఈ నెల 11వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రజల సర్వేకు సహకరించి అనుమానాస్పద మచ్చలు ఉంటే ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటల ప్రసారమైన న్యూస్ లో మళ్లీ కలుద్దాం.

ప్రగతి ఎఫ్ఎం 101.3. ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. 4 hours 13 minutes 40 seconds లో ఉంది వీబీ క్లాక్. అండ్ వివిధ ప్రోగ్రామ్ లో సింగర్ స్పెషల్ గా మనం బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం కదా, రాజేష్ పాడినటువంటి అందమైన పాటలు. అండ్ తర్వాత వినబోతున్న పాట జమిని చిత్రానికి రాజేష్ పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నా మనసిస్తారా ఈ చిత్రానికి రాజేష్ సునీత పాడినటువంటి ఈఎస్ మూర్తి గీతం విన్నారు. 4 hours 28 minutes 37 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. సింగర్ స్పెషల్ గా మనమైతే ఈ రోజు రాజేష్ గారు పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం. వినబోతున్న తర్వాతి పాట నీ స్నేహం. ఈ చిత్రానికి రాజేష్ ఉషా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం.

4:38:54 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ వివిధ ప్రోగ్రామ్ లో సింగర్ స్పెషల్ గా రాజేష్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం. రైట్ నో మీకోసం నిన్నే పెళ్లాడతా ఈ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ పాట రాజేష్ ఆలపించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇది. సందీప్ చౌదా మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేడియం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. మరి స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది అండ్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనెలా ఉంటుంది. విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. పూర్తి ఆరోగ్యం బాగుండాలి అంటే చిన్న వయసు నుండే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక మరియు మానసిక వ్యాయామాలు చేయడం, వ్యసనాలకు దూరంగా ఉండటం, ఇలా మొదలైన చర్యలు తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో డయాబెటీస్, ఒబేసిటీ, హై బ్లడ్ ప్రెషర్ వంటి మొదలైన వ్యాధులు చాలా సాధారణంగా మారుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యవన దశలో కూడా ఇటువంటి వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. ఆరోగ్య సమస్యల వల్ల ఆయుష్ కూడా తగ్గిపోతుంది, మరీ ముఖ్యంగా దీర్ఘకాలికంగా బాధపడాల్సి వస్తుంది. అందుకోసమే చాలా ఎన్జిఓస్ సమాజంలో అందరికీ అవగాహన ఉండాలని తరచుగా క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా శాతం మంది హై బ్లడ్ ప్రెషర్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే తగిన చర్యలు తీసుకోకపోతే ప్రాణానికే ప్రమాదంగా మారుతుంది. కానీ హై బ్లడ్ ప్రెషర్ కు ఎటువంటి లక్షణాలు సరిగ్గా ఉండవు, దాంతో మనకు తెలిసేసరికి సమయం పడుతుంది. కాకపోతే కొంతమంది హై బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు తలనొప్పి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలగడం వంటివి కనబడతాయి. ఒకసారి హై బ్లడ్ ప్రెషర్ సమస్య వచ్చింది అంటే అది దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుంది. కాకపోతే సరైన ట్రీట్మెంట్ అండ్ మెడికేషన్ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ దీర్ఘకాలికంగా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే గుండెకు సంబంధించిన జబ్బులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే గుండె బ్లడ్ ని పంప్ చేయడానికి ప్రెషర్ ఎక్కువ పెట్టాల్సి వస్తుందో ఆ పరిస్థితినే హై బ్లడ్ ప్రెషర్ అంటారు. ఈ సమస్య ఎదురైనప్పుడు బ్లడ్ ప్రెషర్ 140 mmHg నుండి 90 mmHg పైబడి ఉంటుంది. ఒకవేళ హై బ్లడ్ ప్రెషర్ చిన్న వయసులోనే ఎదుర్కొంటే ఆరోగ్యం దెబ్బతిన్నట్టే. ఎందుకంటే యవ్వనంలోనైనా హై బ్లడ్ ప్రెషర్ రావడం వల్ల బ్రెయిన్ ఆరోగ్యం దెబ్బతింటుంది. తాజాగా ఒక పరిశోధనలో తెలిసింది ఏమిటంటే యుక్త వయసులోనే హై బ్లడ్ ప్రెషర్ ఉండడం వల్ల బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ పై చాలా ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా వయసు పడిన తర్వాత బ్రెయిన్ ఆరోగ్యం కూడా తగ్గిపోతుంది. అందుకే హై బ్లడ్ ప్రెషర్ యుక్త వయసులో వచ్చినప్పుడు వెంటనే దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాలి. అలా చేయడం వల్ల జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఉండదు. చాలా మంది 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేనికి లెక్క చేయకుండా ఉంటారు. కానీ డాక్టర్స్ చెప్పింది పాటించాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఆరోగ్యం గురించి చెప్పడం వల్ల కూడా అసలు

పట్టించుకోరు. కాకపోతే చిన్న వయసులో ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు తప్పకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పరిశోధనలో చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. అదేమిటంటే ఎవరి బ్లడ్ ప్రెషర్ అయితే ఎక్కువగా ఉందో వారికి బ్రెయిన్ ఆరోగ్య స్థితి సరిగ్గా లేదు. బ్రెయిన్ ఆరోగ్యం బాగోకపోవడం కాక టోటల్ గ్రే మ్యాటర్ వాల్యూమ్ కూడా తగ్గిపోతుంది. దాంతో పాటుగా వైట్ మ్యాటర్ కూడా వాల్యూమ్ సరిగ్గా ఉండదు. మరీ ముఖ్యంగా గ్రే మ్యాటర్ లో బ్లడ్ ఫ్లో కూడా తగ్గిపోతుంది. అందుకే రీసెర్చ్ చేసిన ఎక్స్పర్ట్స్ ఇలా చెప్తున్నారు, ఎవరికైతే చిన్న వయసులో హై బ్లడ్ ప్రెషర్ వచ్చిందో, దీర్ఘకాలికంగా అది పెరుగుతూ ఉందో వారి బ్రెయిన్ ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. అందుకే బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. ముఖ్యంగా యవ్వనంలో హై బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు తప్పకుండా కంట్రోల్లో ఉంచడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుంది. హై బ్లడ్ ప్రెషర్ వచ్చిన వాళ్ళు కేవలం డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ మాత్రమే తీసుకుంటారు. అలాంటప్పుడు హై బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది, కానీ మీ ఆరోగ్యం మెరుగ్గా ఉండదు. ఒకవేళ హై బ్లడ్ ప్రెషర్ దీర్ఘకాలికంగా ఉంటే చాలా ప్రమాదకరంగా మారుతుంది. గుండెపోటు లేక స్ట్రోక్స్ వంటివి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. టేబుల్ సాల్ట్ లో సోడియం ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా అవ్వడానికి దారితీస్తుంది. అంతేకాకుండా ప్రాసెస్డ్ ఫుడ్స్, బయట రెస్టారెంట్ లో తిన్న ఆహార పదార్థాల్లో కూడా సోడియం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల ఖచ్చితంగా హై బ్లడ్ ప్రెషర్ ఎదుర్కోవాల్సి వస్తుంది. పొటాషియం ఉండే ఆహార పదార్థాలను తక్కువగా తీసుకున్నా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. పొటాషియం మన శరీరం పనిచేయడానికి ఎంతో అవసరం. ఒకవేళ సరైన శాతం పొటాషియం తీసుకోకపోతే బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అరటిపండు, బంగాళాదుంపలు, బీన్స్ మరియు పెరుగు వంటి ఆహార పదార్థాల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి తప్పక మీ డైట్ లో భాగంగా ఈ ఆహార పదార్థాలను తీసుకోండి. ఎప్పుడైతే శారీరకంగా దృఢంగా ఉంటారో అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. మరి ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలి అంటే ఖచ్చితంగా శారీరక వ్యాయామాలు చేయడం ఎంతో అవసరం. హై బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే బ్లడ్ వెజల్స్ కూడా ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలను చేయండి. ముఖ్యంగా మీ బరువును అదుపులో పెట్టుకోండి. ఊబకాయం అంటే శరీరంలో కొవ్వు అధిక మోతాదులో ఉండడం. ఊబకాయం లేదా అధిక బరువును మీరు ఎదుర్కొన్నట్లయితే మీ గుండె ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. ఊబకాయం వల్ల రక్తంకి ఆక్సిజన్ సరఫరా చేయడానికి గుండెపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇదే కొనసాగితే బ్లడ్ వెజల్స్ కి మరీ గుండెకి చాలా ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఊబకాయం వల్ల హై బ్లడ్ ప్రెషర్ రావడమే కాకుండా గుండెకు సంబంధించిన జబ్బులు, డయాబెటీస్ మొదలైన వ్యాధులతో బాధపడాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా మీ డాక్టర్ ని తరచుగా సంప్రదిస్తూ ఉండాలి. మీ బరువుని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆల్కహాల్ ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ హెల్త్. కాబట్టి వీలైనంత వరకు ఆల్కహాల్ కి దూరంగా ఉండండి. పొగాకును తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ సమస్య వస్తుంది. అంతేకాకుండా మీ గుండె అండ్ బ్లడ్ వెజల్స్ దెబ్బతింటాయి. ముఖ్యంగా నికోటిన్ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. స్మోకింగ్ వల్ల విడుదలయ్యే కార్బన్ మొనాక్సైడ్ ని పీల్చడం వల్ల మీ రక్తంలో ఉండేటువంటి ఆక్సిజన్ తగ్గిపోతుంది. కుటుంబంలో ఎవరికైనా బ్లడ్ ప్రెషర్ ఉంటే అది పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఎప్పుడైతే మీ జీవన విధానం బాగుంటుందో అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. సరైన జీవన విధానం లేకపోవడం వల్ల హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది. యవ్వనంలో ఎలాంటి చెకప్స్ కి సాధారణంగా వెళ్లరు చాలా మంది. అయితే బ్లడ్ ప్రెషర్ ఎలాంటి లక్షణాలను చూపించదు, అందువల్ల ఆలస్యంగా తెలుసుకుంటారు. దానివల్ల మరికొంత ఎక్కువ అవుతుంది. ఎక్స్పర్ట్స్ ప్రకారము హై బ్లడ్ ప్రెషర్ మగవారికి ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి. 50% మంది మగవారికి హై బీపీ వస్తే 44% మంది మహిళలకు మాత్రమే హై బీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హై బ్లడ్ ప్రెషర్ ని లేదా హైపర్ టెన్షన్ సమస్యతో బాధపడుతుంటే కొన్ని చర్యలను తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేస్తే దీర్ఘకాలికంగా బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. ముఖ్యంగా మీ జీవన విధానమే చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే మీరు మంచి డైలీ రొటీన్ ని పాటించి చెడు అలవాట్లకు దూరంగా ఉంటారో అప్పుడే బ్లడ్ ప్రెషర్ సరైన విధంగా ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలికంగా మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం కూడా ఉండదు. ఎప్పుడైతే మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుని మంచి దారిలో వెళ్తారో అప్పుడే ఒక సమస్యను ఎదుర్కొంటున్నట్టు. తప్పకుండా యుక్త వయసులో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎలాంటి చెడు అలవాట్లకు గురవ్వకుండా చూసుకోవాలి. ఆ వయసులోనే మీకు సమయం దొరుకుతుంది. కాబట్టి అదే సరైన సమయంగా భావించి మీ జీవితంలో మార్పులు చేసుకోవాలి. అలా చేస్తేనే తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవు. జీవన విధానంలో మార్పులు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీరు తప్పకుండా తేడాన్ని గమనిస్తారు. ముఖ్యంగా బరువు ఎక్కువగా ఉన్నవారు వెయిట్ లాస్ అవ్వాలి.
బ్లడ్ ప్రెషర్ ని కరెక్ట్ గా ఎక్స్పర్ట్స్ తో

0: చూసుకోండి, ఈ మధ్య వేరే వేరేవి ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఎక్విప్మెంట్స్ వచ్చాయి చూసుకుంటారు, కానీ దాంట్లో రీడింగ్స్ కరెక్టా లేదా కూడా డౌట్ఫుల్ అండి. మంచి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉన్న వారితో మీరు స్పిగ్నోమానోమీటర్ ఎవరైతే యూజ్ చేస్తారో అది కొంచెం కరెక్ట్ గా ఉంటుంది, అది యూజ్ చేయొచ్చండి. సరైన పద్ధతిలో చేయకపోతే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తప్పుగా చూపిస్తుంది, కాబట్టి మీరు ఉపయోగించే మెషిన్ ఎలా వాడాలో తెలుసుకొని అప్పుడే చెక్ చేసుకోండి. ఒకవేళ పర్సనల్ గా చెక్ చేసుకున్నట్టయితే డాక్టర్ లేక మెడికల్ ఎక్స్పర్ట్ సహాయం తీసుకుని నేర్చుకోండి. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బ్లడ్ ప్రెషర్ అండ్ హౌ టు కంట్రోల్ ఇట్, దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ వెన్నెల.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు సమయం 5:18. ఇప్పుడు విందాం

0: వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటారు. వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
2: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
3: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా
4: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటారు. మీరు డయల్ చేయవలసిన మా నంబర్లు 224-6605, మరొక నంబర్ 224-6606, ఎస్టీడీ కోడ్ 0877. మరొకసారి మా నంబర్లు 224-6605, 224-6606, ఎస్టీడీ కోడ్ 0877. గుర్తించగలరు, ఈ అవకాశం మహిళా శ్రోతల కోసం మాత్రమే. మహిళా శ్రోతలు, మీరు మెచ్చిన ఇష్టమైన పాటలను ఫోన్ చేసి కోరుకోవచ్చు. మొదటి కాలర్తో మాట్లాడదామా? హలో,

0: హలో ఆకాశవాణి అండి,
1: హలో, నమస్తే మేడం.
0: మీ పేరు?
1: నా పేరు చిత్ర మేడం.
0: ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏ పాట కావాలి?
1: నగరం నుంచి మేడం.
0: ఓకే అండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: మాకు వచ్చేసి శేషగిరి మూవీ నుంచి మేడం.
0: చెప్పండి.
1: చిన్ని చిన్ని తండ్రి నిన్ను చూడగా సాంగ్ ప్లే చేయండి మేడం.
0: ఓకే అండి, మా కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారండి?
1: వింటుంటాం మేడం రెగ్యులర్గా, అంటే రికార్డింగ్ ప్రోగ్రామ్ వింటూ ఉంటాము. హలో ఆకాశవాణి ఉంది కదా అండి,
0: అవునండి.
1: అది రికార్డింగ్ ప్రోగ్రామ్ వింటూ ఉంటాము.
0: ఓకే అండి,
1: మళ్ళీ కరెంట్ అఫైర్స్ కూడా వింటూ ఉంటాము.
0: ఓకే అండి, పాట రెడీగా ఉంది.
1: కోరుతున్న చోదులు చెప్తాను.
0: చెప్పండి చెప్పండి.
1: శివకుమారి గారు అండ్ బంగమ్మ అండి, వాళ్ళ పాప చాతుర్య కోసం ప్రత్యేకంగా.
0: ఓకే అండి, మీకోసం, మీరు కోరుకున్న శ్రోతల కోసం తప్పకుండా అండి. పాట రెడీగా ఉంది, విందామా మరి?
1: అలాగే మేడం.
0: ఓకే
1: ఓకే మేడం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో ఆకాశవాణి. హలో
1: హలో మేడం.
0: చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: పుర్లకోట మండలం మేడం.
0: ఓకే అండి, మీ పేరు?
1: నిర్మలా మేడం.
0: ఓకే నిర్మలా గారు, ఎక్కడి నుంచి, ఏ పాట కావాలండి?
1: కుబేర సినిమాలో పచ్చాపచ్చలో ఆ పాట కావాలి.
0: కుబేర చిత్రం నుంచి
1: పచ్చాపచ్చని చీరల్లో.
0: ఓకే అండి. మా కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారా?
1: వింటాం మేడం. మీ పేరు కూడా రమ్య అనుకుంటాను.
0: అవునండి,
1: వింటా ఉంటా మేడం అందరూ.
0: ఓకే అండి. ఆ పాట లేదు, వేరే వేరే పాట ఏదైనా కోరుకుంటారండి?
1: పాట లేదా?
0: లేదండి.
1: ఇప్పుడు అమ్మ పాట వేయండి మేడం.
0: ఏంటండి?
1: ఇచ్చిగాడు సినిమాలో అమ్మ పాట వేయండి. ఏంటండి?
0: ఓకే అండి, మా కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారండి. మీకు ఇష్టమైన కార్యక్రమాలు
1: అన్నీ వింటాం మేడం. బాగుంటాయి అన్ని ప్రోగ్రామ్స్.
0: ఓకే అండి.
1: హలో.
0: చెప్పండి, పాట రెడీగా ఉందండి, విందాము.
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. మీరు డయల్ చేయవలసిన మా నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, ఎస్టీడి కోడ్ 0877. ఇప్పుడు మరొక కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో ఆకాశవాణి అండి.
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మీ పేరు?
1: మేము కలికిరి నుంచినండి.
0: ఓకే అండి. మీ పేరు? ఏ పాట కావాలి?
1: నాకు నువ్వే కావాలి చిత్రం నుంచి తరుంది.
0: ఓకే అండి.
1: ఎక్కడ ఉన్నా పాట అండి. మేము కలికిరి నుంచి చేస్తున్నాము, ట్రై చేశాను.
0: ఓకే అండి.
1: చాలా రోజుల నుంచి చూస్తున్నా, అవుతుందా అవ్వదా అని చెప్పి ట్రై చేశాను.
0: ఓకే అండి. ఏ పాట కావాలండి?
1: ఎక్కడ ఉన్నా పక్కన.
0: ఓకే అండి. ఈరోజు మీరు చాలా లక్కీ అయితే.
1: లక్కీ నేనండి, చూస్తున్నాను. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, చూద్దామని చెప్పి ఒకసారి ట్రై చేశాను.
0: మా కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారండి?
1: అన్నీ వింటాను, వింటూ పని చేసుకుంటా.
0: ఓకే అండి. పాట ఓకే అండి, పాట రెడీగా ఉంది, విందామా?
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి.
1: శ్రోతలందరికీ
0: ధన్యవాదాలండి. తప్పకుండా.
1: థ్యాంక్ యూ.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మరొక కాలర్తో మాట్లాడదాం. హలో ఆకాశవాణి.
2: హలో నమస్తే మేడం.
1: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హలో,
2: నా పేరు మంజుల మేడం.
1: మంజుల గారు చెప్పండి.
2: 35 వెల్లంపల్లి ఐరల్ మండలం మేడం.
1: ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
2: శ్రీమంతుడు మేడం, నాగేశ్వరరావుదే.
1: శ్రీమంతుడు. మా కార్యక్రమాలన్నీ వింటుంటారండి?
2: వింటా ఉంటాం మేడం.

0: ఉన్నప్పుడు ఉంటాము, లేనప్పుడు వింటా ఉంటాం మేడం. లేదు ఒక్కసారి పని చేసుకుంటూ కూడా వింటా ఉంటాం మేడం. హలో
1: చెప్పండి, ఏ పాట కావాలండి?
0: బిలిబిలి బుగ్గల ఎవరిని దాని ఆ పాట కావాలి మేడం.
1: ఓకే అండి, పాట రెడీగా ఉంది, విందామా మరి.
0: ఓకే మేడం.
1: ఓకే అండి, ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు. ఇలాగే మీరు కాల్ చేస్తూ ఉండాలి.
0: ఓకే ఓకే మేడం, బాయ్ మేడం.
1: బాయ్ అండి.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. చివరి కాలర్తో మాట్లాడదాం. హలో హలో ఆకాశవాణి
1: మేడం,
0: చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, మీ పేరు, ఏ పాట కావాలి? ఓకే అండి, చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: నాకు బాలమిత్రుల కథలో
0: చెప్పండి. బాలమిత్రులు. మా కార్యక్రమాలన్నీ వింటుంటారండి?
1: అన్నీ వింటా ఉంటాం మేడం. బాగుంటాయి మేడం.
0: ఓకే అండి, వేరే సినిమా ఏమన్నా చెప్తారా అండి?
1: ఆ పాట బాగుంటుందండి.
0: వేరే చిత్రం చెప్తారా అండి?
1: పవిత్ర బంధంలో ఉంది.
0: ఓకే అండి, పవిత్ర బంధంలో.
1: అదే అపురూపమైన.
0: సరే అండి, తప్పకుండా వేస్తామండి.
1: సరే మేడం.

నేటింతవరకు వనితో లోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోనింగ్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఈనాటి వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం

యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. ఇప్పుడు ఉద్యోగ సమాచారం.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆధ్వర్యంలోని ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుండి సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ సైంటిస్ట్ సి పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పోస్టులు ఖాళీల వివరాల విషయానికొస్తే ఎలక్ట్రానిక్స్ పోస్ట్ కోడ్ BE001, సైంటిస్ట్ లేదా ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ పోస్టుకు 99 ఖాళీలున్నాయి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో బీఈ లేదా బీటెక్ లేదా సమానమైన డిగ్రీ చేసి ఉండాలి. మొత్తం అర్హతలో కనీసం 65% మార్కులు లేదా 10కి గాను 6.84 CGPA ఉండాలి. మరో పోస్టు వివరాలు మెకానికల్ పోస్ట్ కోడ్ BE002, సైంటిస్ట్ లేదా ఇంజనీర్ మెకానికల్ పోస్టుకు 52 ఖాళీలు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ లో బీఈ లేదా బీటెక్ లేదా సమానమైన డిగ్రీతో కనీసం 65% మార్కులు లేదా 10కి గాను 6.84 CGPA ఉండుండాలి. మరో పోస్టు వివరాలు కంప్యూటర్ సైన్స్ పోస్ట్ కోడ్ BE003, సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ పోస్టుకు 22 ఖాళీలున్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో బీఈ లేదా బీటెక్ లేదా సమానమైన డిగ్రీతో కనీసం 65% మార్కులు సాధించి ఉండాలి లేదా 10కి గాను 6.84 CGPA తప్పనిసరిగా ఉండాలి. ఇవి కాకుండా PRL లో ఒక్కొక్కటి చెప్పున పోస్ట్ కోడ్ BE001A పోస్ట్ కోడ్ తో ఎలక్ట్రానిక్స్ విభాగంలో, BE002A పోస్ట్ కోడ్ తో మెకానికల్ విభాగంలో, BE003A పోస్ట్ కోడ్ తో కంప్యూటర్ సైన్స్ విభాగంలో పోస్టులున్నాయి. ఈ మూడు పోస్టులకు కూడా సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 65% మార్కులు లేదా 10కి గాను 6.84 CGPA అవసరం. ఈ విధంగా నోటిఫికేషన్లో మొత్తం 175 ఖాళీలు ప్రకటించారు. ఖాళీల సంఖ్య తాత్కాలికమైనదని, అవసరాన్ని బట్టి పెంచడం లేదా తగ్గించడం జరగవచ్చని ఇస్రో స్పష్టం చేస్తుంది. విద్యార్హత విషయానికొస్తే అభ్యర్థులు తమ బీఈ లేదా బీటెక్ కోర్సును విశ్వవిద్యాలయం నిర్దేశించిన వ్యవధిలోనే పూర్తి చేసి ఉండాలి. సంబంధిత ప్రధాన విభాగాల కింద ఆమోదయోగ్యమైన అలైడ్ డిసిప్లిన్స్ వివరాలు ఇస్రో విడుదల చేసిన FAQలో ఉంటాయి. వయోపరిమితి విషయానికొస్తే 16 సెప్టెంబర్ 2026 నాటికి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలను మించకూడదు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సివిలియన్ ఉద్యోగులు, మాజీ సైనికులు, బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ కలిగిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. PWBD రిజర్వేషన్ పొందేందుకు సంబంధిత దివ్యాంగత కనీసం 40% ఉండాలి. నిర్దేశిత ఫార్మాట్లో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కనీసం 3 సభ్యుల మెడికల్ బోర్డు జారీ చేసిన డిజేబిలిటీ సర్టిఫికెట్ను ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాల్సింటుంది. చేతితో జారీ చేసిన పాత డిజేబిలిటీ సర్టిఫికెట్ ఉంటే ధృవీకరణకు ముందు UDID పోర్టల్లో డిజిటలైజ్ చేసుకొనుండాలి. గుర్తించిన PWBD కేటగిరీల్లో తగిన అభ్యర్థి అందుబాటులో లేకపోతే 5 PWBD కేటగిరీల మధ్య ఖాళీలను పరస్పరం మార్చి భర్తీ చేసే అవకాశముంది. అందువల్ల అన్ని PWBD కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 27 ఆగస్టు 2026 ప్రారంభమై 16 సెప్టెంబర్ రాత్రి 11:55 వరకు కొనసాగుతుంది. దరఖాస్తులు ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తారు. అర్హత కలిగిన నేషనల్ కెరియర్ సర్వీస్ పోర్టల్లో నమోదైన అభ్యర్థులు నిర్దేశిత విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు పూర్తయిన తర్వాత లభించే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నంబర్ను భద్రంగా ఉంచుకోవాలి. దరఖాస్తులో సరైన ఇమెయిల్ ఐడి ఇవ్వడం తప్పనిసరి. రిటర్న్ టెస్ట్ లేదా CBT, ఇంకా ఇంటర్వ్యూకు సంబంధించిన హాల్ టికెట్ లేదా కాల్ లెటర్ ఇమెయిల్ ద్వారానే పంపిస్తారు. దరఖాస్తు ఫీజు వివరాలకొస్తే ప్రతి పోస్టుకు 250 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అయితే ప్రారంభంలో అందరూ అభ్యర్థులు 750 రూపాయల ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాలి. మహిళలు, SC, ST, PWBD, ఎక్స్ సర్వీస్మెన్

0: అభ్యర్థులకు వర్తించే నిబంధనల ప్రకారం ప్రాసెసింగ్ ఫీ పూర్తిగా రిఫండ్ అవుతుంది. ఇతర అభ్యర్థులకు 250 రూపాయల అప్లికేషన్ ఫీజు మినహాయించి 500 రూపాయలు తిరిగి చెల్లిస్తారు. అయితే ఇందుకోసం అభ్యర్థి రిటర్న్ టెస్ట్ లేదా సిబిటీకు తప్పకుండా హాజరు కావాలి. పరీక్షకు హాజరు కాకపోతే రిఫండ్ ఉండదు. ఫీజును భారత్ కోష్ ఈ పేమెంట్ గేట్వే ద్వారా మాత్రమే ఆన్లైన్లో చెల్లించాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ లేదా డొమెస్టిక్ డెబిట్ కార్డు ద్వారా కూడా చెల్లించవచ్చు. అయితే ఆన్లైన్ దరఖాస్తు సమయంలో స్పష్టమైన స్కాన్ కాపీలు, చిత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇటీవలి కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను జేపీజీ లేదా జేపీఈజీలో నిర్దేశిత ప్రమాణంలో అప్లోడ్ చేయాలి. ఎస్సీఎస్టీ, పీడబ్ల్యూబీడి, ఎక్స్ సర్వీస్ మెన్ వంటి వర్గాలకు వర్తించే ధృవపత్రాలను కూడా అవసరమైన సందర్భంలో అప్లోడ్ చేయాలి. అర్హత, వయసు, కేటగిరీ, ఎన్ఓసి తదితర అసలు పత్రాలను అవసరమైనప్పుడు సమర్పించడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ విషయానికొస్తే రిటర్న్ టెస్ట్ సిబిటీ విధానంలో కండక్ట్ చేస్తారు. ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సి నియామకానికి ముఖ్యమైన తేదీల విషయానికొస్తే ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 27 ఆగస్టు 2026, ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ 16 సెప్టెంబర్ 2026. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఇంకా మరిన్ని వివరాల కోసం www.isro.gov.in వెబ్సైట్ ను సంప్రదించండి.
1: మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్, వారితో పాటు ఇతర విద్యార్థుల కోసం ఉద్దేశించిన ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాలను లబ్ధిదారులకు అందించడం, ఆయా పథకాల పర్యవేక్షణ, జవాబుదారీతనానికి సంబంధించిన విధి విధానాలను కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేసింది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులకు సాయమందించే కేంద్ర ప్రాయోజిత పథకాలివి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన యంత్రాంగాల ద్వారా ఈ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ స్కాలర్షిప్లు విద్యార్థుల అర్హత ఆధారంగా అవసరాలను బట్టి వారికి లబ్ధి చేకూర్చే నిరంతర ప్రక్రియలు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని 2021-22 సంవత్సరం నుంచి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని 2022-23 సంవత్సరం నుంచి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ DBT పద్ధతిలో అమలు చేస్తున్నారు. ఈ విధానంలో భాగంగా అర్హులైన దరఖాస్తుదారుల ఆధార్ అనుసంధాన బ్యాంకు ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా నిధులను నేరుగా జమ చేస్తున్నారు. కేంద్ర వాటా నిధుల విడుదల అంశం బదిలీ ప్రక్రియతో ముడిపడి ఉంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ వాటా చెల్లింపులకు సంబంధించిన డేటాను నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో అప్లోడ్ చేసిన అనంతరం కేంద్ర నిధులు విడుదలవుతాయి. ఈ డిజిటల్ ప్రక్రియ ద్వారా స్కాలర్షిప్ దరఖాస్తులు, నిధుల పంపిణీ తీరును కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో పర్యవేక్షించడానికి వీలవుతుంది. ఇది సకాలంలో లబ్ధిదారులకు నిధులు అందేలా చూడటంతో పాటు నిధులు దారి మళ్లకుండా లేదా దుర్వినియోగం కాకుండా నిరోధిస్తుంది. అమలుకు సంబంధించిన ఫిర్యాదులు లేదా వినతులను ఈ పథకాలను అమలు చేసే ఏజెన్సీలుగా ఉన్న సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కేంద్రపాలిత ప్రాంత పరిపాలనా యంత్రాంగానికి తక్షణమే పంపిస్తారు. వారు తగిన విధానాల ప్రకారం పరిష్కార చర్యలను చేపడతారు. అవసరమైన సందర్భాల్లో సంబంధిత ప్రాధికార సంస్థలు తగిన పరిపాలనా చర్యలను కూడా తీసుకుంటాయి. పునర్వ్యవస్థీకరించిన ఈ విధి విధానాలు

సమగ్రమైన జవాబుదారీతనం, నిరంతర పర్యవేక్షణ, పారదర్శకతలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాయి. జాతీయ, ప్రాంతీయ, రాష్ట్రస్థాయి సమావేశాలతో పాటు క్షేత్రస్థాయి పరిశీలనల ద్వారా కూడా ఈ పథకాల అమలు తీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తారు. పథకం పనితీరును అంచనా వేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, సీనియర్ అధికారులు, ఇతర ప్రతినిధుల భాగస్వామ్యంతో జాతీయ స్థాయి సదస్సులు, చింతన శిబిరాలను కూడా నిర్వహిస్తారు. డీబీటీ, ఆధార్ అనుసంధానం, పోర్టల్ ద్వారా సమాచార వినిమయం, క్రమబద్ధమైన సమీక్షలు, ఇవన్నీ కలిసి నిధుల మంజూరు నుంచి లబ్ధిదారునికి అందే వరకు ప్రతి దశను పారదర్శకంగా, స్పష్టంగా పర్యవేక్షించగలిగేలా వ్యవస్థాగత ఏర్పాటును అందిస్తున్నాయి. అనవసర జాప్యాలకు తావు లేకుండా స్కాలర్షిప్ సాయం నేరుగా అర్హులైన విద్యార్థులకు చేరేలా, అంతరాయం లేకుండా వారు చదువులను కొనసాగించేలా చూడడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశం. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన, పారదర్శకమైన జవాబుదారీతనంతో కూడిన స్కాలర్షిప్ పంపిణీ వ్యవస్థల ద్వారా వెనుకబడ్డ వర్గాల విద్యార్థులకు విద్యావకాశాలను మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. మీరింతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఇంతటితో యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు సమయం 6:07. ఇప్పుడు ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈరోజు మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు చేసిన ప్రసంగం వింటారు. అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తిగీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పల్లెసీములు వ్యవసాయదారుల కార్యక్రమంలో సాగునీటి వినియోగం ప్రాముఖ్యత, ఆధునిక సాంకేతిక పద్ధతుల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ సిహెచ్ మురళీకృష్ణ గారి ప్రసంగం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 - 8:40 చిత్రకుసుమాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:00 రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:45 ఆపాత మధురాలు సుమధుర గీతాల కార్యక్రమం. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాలు. ఇక రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. 6:00 ప్రబోధ గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత డాక్టర్ కెకె రంగనాథాచార్యులు గారు. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం గురించి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సైకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విశ్వనాథర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 పుస్తకవాణి కార్యక్రమంలో ఆర్సి కృష్ణస్వామి రాజుగారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం. ఈ వారం కథ ఛత్రపతి, చదివిన వారు శ్రీమతి జే నిర్మల. 9:00 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. 10:00 ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ప్రత్యేక అంశంపై మాటలు పాటలతో కూర్చిన కార్యక్రమం సమర్పణ శ్రీమతి జే నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 6:00 ప్రసార విశేషాలు.

0: 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 భక్తి కుసుమాలు భక్తి గీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 7:45 2026 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే మొదటి సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్ల భాషల్లో ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:40 2026 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే మొదటి సెమీఫైనల్ పై ప్రత్యక్ష వ్యాఖ్యానం 9:00 కొనసాగుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాలు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్. The Union Cabinet, chaired by Prime Minister Narendra Modi, has approved 8 multi-tracking projects of the Railways Ministry at a total estimated cost of more than 20,700 crore rupees. Information and Broadcasting Minister Ashwini Vaishnav gave details of the decisions taken by the Union Cabinet during a media briefing in New Delhi today. Mr. Vaishnav said the Cabinet has approved 5 multi-tracking projects covering 17 districts across Tamil Nadu, Andhra Pradesh, Karnataka and Telangana. Mr. Vaishnav said the government has also approved 3 multi-tracking railway projects at a total estimated cost of more than 10,700 crore rupees. These projects will cover 14 districts across West Bengal, Jharkhand, Odisha, Madhya Pradesh and Chhattisgarh and will add about 656 kilometers to the existing railway network. The minister further informed that the government has decided to undertake four-laning and quadrupling of all 7 high-density railway corridors.
2: Railway ke 7 high density corridors.
3: The 7 high density railway corridors, along with several other corridors that are expected to carry significant traffic in the future, are being upgraded to 4 line. This also includes the Golden Quadrilateral, Delhi to Mumbai, Mumbai to Chennai, Chennai to Kolkata, and Kolkata to Mumbai routes. In addition, its 2 diagonals, the Delhi to Chennai and Mumbai to Chennai routes, are also being quadrupled, along with the Delhi to Guwahati corridor.
1: In reply to a question on Mumbai-Ahmedabad bullet train project, Information and Broadcasting Minister informed that the bullet train service will commence next year. He said the construction work on this corridor is progressing rapidly and initially the 100-kilometer section from Surat to Vapi in Gujarat will be open. Defence Minister Rajnath Singh called on President of Sri Lanka Anura Kumara Dissanayake in Colombo today and discussed the entire spectrum of the multifaceted partnership between the two countries. During the meeting, the two sides reaffirmed their commitment to work together for development of both nations while working jointly to ensure the safety, security, peace and prosperity of the region. The two sides also exchanged Memorandum of Understanding, MOU, on upgradation of L-70 guns for the Sri Lankan Air Force and cooperation between National Cadet Corps and National Defence Colleges of both countries. During the meeting, President Dissanayake reiterated that Sri Lanka would never allow its territory to be used for any activities inimical to India's security interests. Ahead of the BRICS Leaders Summit to be held in New Delhi later this week, the final BRICS Finance Ministers and Central Bank Governors meeting is taking place in Mumbai. Previously, the Finance Ministers and Governors had met in Jaipur last month. The Union Ministry of Women and Child Development launched the 9th National Nutrition Month at Varanasi in Uttar Pradesh today. Chief Minister Yogi Adityanath, along with Union Minister for Women and Child Development Annapurna Devi, inaugurated the program. Speaking on the occasion, the Union Minister said, through the 9th National Nutrition Month, the government reiterates its commitment to a well-nourished and empowered India.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రీసర్వే 2.0తో రాష్టంలోని భూ వివాదాలన్నింటినీ వచ్చే మార్చి నాటికి పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు రాష్ట ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నం వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఐఏటీఓ జాతీయ సదస్సుతో నవ్యాంధ్ర పర్యాటానికి అంతర్జాతీయ స్థాయి ప్రాచుర్యం లభించనుందని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో సమీప జిల్లాల రహదారుల పునరుద్దరణ కోసం 300 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. రీసర్వే 2.0తో రాష్టంలోని భూ వివాదాలన్నింటినీ వచ్చే మార్చి నాటికి పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాచవరంలో ఈ రోజు జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని రైతులకు పట్టాదారు పాసపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం బహిరంగ సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ రాష్టంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి భూములకు భద్రతను ఇవ్వటమే కాకుండా పటిష్టంగా రీసర్వే చేసి అత్యుత్తమ ప్రమాణాలతో పాస్ పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 36 లక్షల మందికి పాస్ పుస్తకాలు ఇచ్చామని వచ్చే మార్చిలోపు 56 లక్షల మందికి అందజేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తూ,
1: ఒక సామాజిక బాధ్యత కింద రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, మళ్లీ మీకు న్యాయం చేస్తామని చెప్పి అభివృద్ది సంక్షేమం సుపరిపాలనకు నాంది పలికాం. నా ఆలోచన ఒకటి, పెద్ద పెద్ద కోటీశ్వరుల్ని తయారు చేయడం కాదు, అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, అదే సమయంలో అందరి జీవన ప్రమాణాలు పెంచి అందరూ గౌరవప్రదంగా బతికే వరకు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.
0: అదేవిధంగా మహిళలకు ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల డబ్బులను 4 నెలలకొకసారి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తామని ప్రకటించారు. ఇక రాష్టంలో ప్రస్తుతం ఉన్న పాత ఆర్టీసీ బస్సుల స్థానంలో పూర్తిగా ఏసీ బస్సులను ప్రవేశపెట్టనున్నామని, మహిళలకు ఆ ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తామన్నారు. రాష్టంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింతగా పెంచేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు. 2024-29 సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ ద్వారా విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. విద్యుత్ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సులు, ట్రాక్టర్ల కొనుగోలుపై షోరూం ధరలో 5% వరకు రాయితీ కల్పించామని తెలిపారు. ఈ ప్రోత్సాహకం 2027 మార్చి వరకు వర్తిస్తుందని చెప్పారు. రాష్టంలో రిజిస్టరు చేసుకునే విద్యుత్ వాహనాలకు 5 ఏళ్లపాటు రోడ్డు ట్యాక్స్ మినహాయింపు కల్పించడం ద్వారా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. అలాగే రాష్ట వ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక వసతులను విస్తరించేందుకు తొలి 5,000 ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు

0: వరకు, ఖర్చులో 25% వరకు, గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు ప్రోత్సాహకం అందిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరించారు. విశాఖపట్నం వేదికగా 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనుందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయులకు వెల్లడించారు. ఇక 13వ తేదీన ఐఏటీఓ సభ్యుల కోసం రాష్టంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో 6 ప్రత్యేక పోస్ట్ కన్వెన్షన్ టూర్లు ఏర్పాటు చేశామని నగరంలోని స్థానిక హోటల్లో ఈరోజు జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ, భారతదేశంలో ఇన్ బౌండ్ టూరిజం అభివృద్దిని వేగవంతం చేయటమే లక్ష్యంగా ఐఏటీఓ ఈ ప్రతిష్టాత్మక సదస్సును విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తోందని చెప్పారు. ఇండియా ది వరల్డ్స్ నెక్స్ట్ టూరిజం ఆపర్చునిటీ అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు, ప్రముఖ టూర్ ఆపరేటర్లు, విధాన నిర్ణేతలు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారని మంత్రి పేర్కొన్నారు. రేపు సాయంత్రం జరిగే ఐఏటీఓ జాతీయ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ 1000 కిలోమీటర్లకు పైబడిన సుదీర్ఘ సముద్ర తీరం, ఆధ్యాత్మిక ప్రాశస్యం, అరకులోయ, గిరిజన సంస్కృతి, బౌద్ధ క్షేత్రాలు, సహజ సౌందర్యాన్ని అంతర్జాతీయ పర్యాటక పటంలో నిలపడానికి వేదిక సుగమమైందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొంటూ,
1: విశాఖపట్నం యాజ్ యూజువల్ ది బ్యూటిఫుల్ సిటీ విచ్ హాస్ గాట్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ బ్యూటిఫుల్ ప్రిస్టైన్ బీచెస్ అండ్ కోస్ట్ లైన్ అరకు వ్యాలీ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ ఆంధ్రప్రదేశ్ హాస్ గాట్ దట్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఆల్సో ఇఫ్ యూ టేక్ స్పిరిచువల్ టూరిజం వీ హ్యావ్ గాట్ లార్డ్ వెంకటేశ్వర తిరుమల శ్రీశైలం సింహాద్రి లైక్ దట్ సెవరల్ అదర్ ప్లేసెస్ అహోబిలం ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ వీ హ్యావ్ గాట్ 974 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఆఫ్ కోస్ట్ లైన్ అండ్ వీ హ్యావ్ గాట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ లైక్ అరకు వ్యాలీ లంబసింగ్ అండ్ అదర్ ప్లేసెస్ అండ్ అఖండ గోదావరి ఈజ్ దేర్.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరు నుంచి రాష్ట వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్టు చెప్పారు. 2019-2024 మధ్య ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా మార్చివేశామని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా వాటిని అభివృద్ది చేశామని గుర్తు చేశారు. రాష్టంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు 2027 తరలివచ్చే కోట్లాది మంది భక్తులకు సురక్షితమైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. ఆర్ఎండ్బి రహదారుల మరమ్మతులు, పునరుద్దరణ పనుల కోసం 300 కోట్ల రూపాయల నిధులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. గోదావరి పరిసర ప్రాంతాల్లోని 6 జిల్లాల్లో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లను పునరుద్దరించడానికి, భక్తుల ప్రయాణాన్ని సుగమం చేయడానికి యుద్ద ప్రాతిపదికన ఈ నిధులను కేటాయించినట్టు మంత్రి పేర్కొన్నారు. రాష్ట పరిధిలోని రహదారుల పనులకు సంబంధించి 275 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 41 రోడ్ల కోసం 185.75 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ట బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు జరగనున్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 15న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టువస్తాలు సమర్పించనున్నారని చైర్మన్ వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈరోజు జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం చైర్మన్ బీఆర్ నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ, తిరుమలలో సహజంగా మరణించే భక్తుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని మండలి నిర్ణయించిందని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకు 5 లక్షల మందికి అన్నప్రసాదం, 3,300 మందిని పారిశుద్ధ్య పనులకు ఏర్పాటు చేశామన్నారు. చెన్నై పద్మావతి అమ్మవారి ఆలయానికి 17 కోట్ల రూపాయలతో, నారాయణవనం పీఠానికి బంగారు తాపడం చేయనున్నామని టీటీడీ చైర్మన్ తెలియజేస్తూ,

0: ఈ నెల 14వ తేదీ నుండి సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ నిర్వహించడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 15వ తేదీ రాష్ట ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించబోతున్నారు. అదే రోజు రాత్రి 9 గంటలకు శ్రీవారి పెద్ద శేష వాహనంలో ముఖ్యమంత్రి వర్యులు పాల్గొంటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రీసర్వే 2.0తో రాష్టంలోని భూ వివాదాలన్నింటినీ వచ్చే మార్చి నాటికి పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు రాష్ట ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నం వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఐఏటీఓ జాతీయ సదస్సుతో నవ్యాంధ్ర పర్యాటకానికి అంతర్జాతీయ స్థాయి ప్రాచుర్యం లభించనుందని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. आदौ मुख्य वार्ताः. केन्द्रीय मन्त्रिमण्डलेन 20,000 करोड़ व्ययेन 8 रेल बहुपथ प्रकल्पाः अनुमोदिताः. स्वर्णिम चतुर्भुज मार्गस्य चतुष्पथीकरणाय च स्वीकृतिः प्रदत्ता. श्रीलंका वायुसेनायाः L-70 प्रक्षेपकाणाम् आधुनिकीकरणाय भारत श्रीलंका सैन्य सन्धिः हस्ताक्षरितं गतः. स्वभूमिः भारत विरोधि कृत्येभ्यः न प्रयुज्यते इति कोलंबो प्रशासनेन आश्वासितम्. आगामिनः ब्रिक्स शिखर सम्मेलनस्य पूर्वांग रूपेण मुंबईयां ब्रिक्स वित्तमंत्रिणां केन्द्रीय बैंक नियामकानां च अंतिमा महत्वपूर्णा संगोष्ठी सांप्रतं प्रचलति. चीनदेशस्य शंघाई नगरे आयोज्यमानायां विश्व कौशल स्पर्धायां भारतं प्रथमवारं एकादशसु नवीनासु कौशलश्रेणीषु भागं ग्रहीष्यति. अपि च अहमदाबादे प्रचलन्त्याः विश्व दिव्यांग धनुर्क्रीडायाः अन्तिमे दिवसे भारतेन उत्कृष्ट प्रदर्शनेन 2 स्वर्ण पदके 4 च कांस्य पदकानि स्वायत्तीकृतानि. अथ वार्ताः विशदीकृत्य. केन्द्रीय मन्त्रिमण्डलं रेल सञ्जालस्य अभूतपूर्व विस्ताराय क्षमता संवर्धनाय च 20,000 करोड़ व्ययेन निर्मीयमानेभ्यः 8 बहुपथ रेल प्रकल्पेभ्यः स्वाकृतिं प्रादात्. नवदिल्ल्यां संवाददातृन् संबोधयन् सूचना प्रसारण रेल मन्त्री अश्विनी वैष्णवः प्रावोचत् यत् एतेषु प्रथमचरणे पश्चिम बंगाल झारखण्ड ओडिशा मध्यप्रदेश छत्तीसगढ़ राज्येषु व्याप्त 14 मण्डलेषु नूतन मार्गस्य निर्माणं विधास्यते. अस्मिन् खड़गपुर झारसुगुड़ा चतुर्थपथः, कटनी पेंड्रा रोड चतुर्थपथः तथा बिलासपुर पेंड्रा रोड तृतीयपथः समाविष्टाः सन्ति. अनेन सहैव मन्त्रिमण्डलेन तमिलनाडु आन्ध्रप्रदेश कर्नाटक तेलंगाना राज्येषु 45-500 किलोमीटर परिमित विस्ताराय 21,000 करोड़ अन्य 5 परियोजनाः अपि अनुमोदिताः. मन्त्रिणा सविशेषं प्रख्यापितं यत् सर्वकारेण देशस्य 7 सान्द्रता रेल वीथीनां चतुष्पथीकरणं विधातुं निर्णयः गृहीतः. एतेषु देहली हावड़ा मुंबई हावड़ा दिल्ली मुंबई दिल्ली गुवाहाटी दिल्ली चेन्नई हावड़ा चेन्नई तथा मुंबई चेन्नई इति 7 प्रमुखाः मार्गाः सन्ति येन रेलयान विलंबस्य समस्या मूलतः विनक्ष्यति.
3: रेलवे के मॉडर्नाइजेशन का जो काम पिछले 12 वर्षों में चल रहा है उसमें माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कंप्लीट ओवरहॉलिंग जो रेलवे की हो रही है कंप्लीट मॉडर्नाइजेशन हो रहा है उसके प्रोजेक्ट्स. रेलवे के 7 हाई डेंसिटी कॉरिडोर्स प्लस मेनी अदर कॉरिडोर्स जो कि बहुत ज्यादा भविष्य में ट्रैफिक लेने वाले हैं उन सब कॉरिडोर्स को 4 लाइनिंग क्वाड्रुपलिंग कर रहे हैं. दिल्ली से मुंबई, मुंबई से चेन्नई, चेन्नई से कोलकाता, कोलकाता से वापस मुंबई.

0: याः सहैव लोकसभासांसद प्रियंका जारकीहोली इत्यस्याः आवासः अन्तर्भवति। राष्ट्रिय राजधानी क्षेत्राय तन्निकटवर्ति क्षेत्रेभ्यश्च वायुगुणवत्ता प्रबन्धन आयोगेन उद्घोषितं यत् आयोगस्य संवैधानिक निर्देशानां प्रभावी कार्यान्वयनं एनसीआर क्षेत्रे वायुप्रदूषणस्य निवारणाय शमनाय च अत्यन्तं निर्णायकम् अस्ति। अहमदाबादे प्रचलन्त्याः विश्व दिव्यांगधनुर्क्रीडायाः अन्तिमे दिवसे भारतेन उत्कृष्ट प्रदर्शनेन द्वे स्वर्णपदके चत्वारि च कांस्य पदकानि स्वायत्ती कृतानि इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈరోజు మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు చేసిన ప్రసంగం వింటారు. అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తిగీతాల కార్యక్రమం.
2: భక్తులు ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీఠం వేస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరణించిన వారి కుటుంబాలకు ఇప్పుడు ఇస్తున్నటువంటి 3 లక్షలు ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో దాన్ని 10 లక్షలకు పెంచేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమలలో సహజ మరణం సంభవించిన సందర్భంలో గ్రూప్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి ద్వారా చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు ఇన్సూరెన్స్ ద్వారా చెల్లించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మన అధికారులు ఎల్ఐసి వారితో పలు దఫాలుగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పదవీ విరమణ పొందిన సిపిఎస్ ఎన్పిఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ పెన్షనల్ తరహాలో ఈహెచ్ఎఫ్ సౌకర్యం కల్పిస్తున్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఐఓసీఎల్ సంస్థ తిరుమలలోని అన్నప్రసాద కేంద్రం, క్యాంటీన్లు, హోటళ్ల నుండి వచ్చే ఆహార వ్యర్థాలను విభాగాల వారీగా విభజించి వాటర్ హైడ్రాలసిస్ ప్రక్రియ ద్వారా బయోగ్యాస్ తయారు చేసి టీటీడీ అన్నప్రసాద క్యాంటీన్లు ఏవైతున్న దానికి సరఫరా చేయడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. వాళ్ళకి అప్పగించేందుకు ఈ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. శ్రీవారి పోటులో లడ్డూల తయారీని మరింత వేగంగా చేసేందుకు, ఎందుకంటే ఈ మధ్య సుమారు రోజుకి 4 నుంచి 4.5 లక్షల లడ్డూలు మీరు అందరు చూసే ఉంటారు మీడియాలో, లడ్డూలకు కూడా బాగా చాలా మంది వచ్చి తీసుకోవటం జరుగుతూ ఉంది. దానికి అదనంగా ఇప్పుడు 400 మందిని పోటు కార్మికులను తీసుకొని రెగ్యులర్గా వాళ్ళని ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో బోర్డు ఆమోదం చేసింది. ఈ ప్రతిపాదనలను గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. గవర్నమెంట్ పంపించిన తర్వాత ఆమోదం రాగానే ఆ ప్రక్రియ మన అధికారులు మొదలు పెడతారని తెలియజేస్తున్నాను. టీటీడీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి 48 ఉద్యోగస్తులకి వేతనాలు పెంచేందుకు కూడా మనం నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ఏదైతే జరుగుతున్నాయో దానికి కొన్ని 25 స్టేట్స్ నుంచి 27 గ్రూపులు వస్తున్నాయి, కల్చరల్ గ్రూప్స్. మిగిలిన 2 గ్రూపులు, ఒకటి జర్మనీ నుంచి, 2వది సింగపూర్ నుంచి కూడా వాళ్ళు కూడా కళాకారులు వస్తున్నారు. గతంలో పోల్చుకుంటే ఈసారి ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి అంగరంగ వైభవంగా ఉండబోతున్నాయి. మేము ట్రయల్ రన్ చూసాము, అవన్నీ కూడా చాలా బాగా నడుస్తున్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికి కూడా సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో 3000 మంది పోలీసులు, మిగిలిన 2500 మంది ఇతర సిబ్బందులు, టీటీడీ యొక్క విజిలెన్స్ వల్ల అయితే కానీ, అట్లాగే వాలంటీర్స్తో కానీ 5500-6000 మందితో భద్రత కల్పించడం జరుగుతుంది. తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణ వాళ్లకు మెరుగుపరిచేందుకు అదనపు సిబ్బందిని తీసుకురావడానికి రవాణా ఛార్జీలు కూడా ఇచ్చేటందుకు మనం 1.60 crores ని మంజూరు చేయడం జరిగింది. తిరుమలలో ఎఫ్ఎంఎస్ మరియు ఆరోగ్య విభాగాల్లో నిధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు గత ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా లడ్డు వడ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. నారాయణవనం పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి పద్మపీఠానికి బంగారు

0: ఆపటం ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఈ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. చెన్నైలోని పద్మావతి అమ్మవారి ఆలయం ధ్వజస్తంభానికి బలిపీఠానికి బంగారు తాపటం కోసం 17.05 కోట్లు మంజూరు చేయడం జరిగింది. తిరుపతిలో తెలుగు సంస్కృత అకాడమీకి కేటాయించిన టిటిడి భవనం లైసెన్స్ ను గరువు మరో 3 ఏళ్లు పొడిగించాలని చెప్పేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇకపోతే తిరుమలలో శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు 15 నుండి 23 తేదీ వరకు, తర్వాత 12 నుండి 20 తేదీ వరకు జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు మన అధికారులు. ఈ నెల 14వ తేదీ నుండి సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ నిర్వహించడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 15వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించబోతున్నారు. ముఖ్యమంత్రి గారి పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయబడుతున్నారు. అదే రోజు రాత్రి 9 గంటలకు శ్రీవారి పెద్ద శేష వాహనంలో ముఖ్యమంత్రి వర్యులు పాల్గొంటారు. 16వ తేదీన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్వీ మ్యూజియం, రిలయన్స్ సంస్థ టీటీడీకి విరాళంగా ఇచ్చినటువంటి 25 ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా 2027వ సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్లు, డైరీలను ముఖ్యమంత్రి గారు వారు ఆ సందర్భంగా విడుదల చేయడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సంయుక్తంగా పటిష్ట ఏర్పాట్లు చేపడుతోంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున దర్శనం, వసతి, అన్నప్రసాదం, రవాణా, భద్రత, వైద్యం, పారిశుద్ధ్యం, విద్యుత్, పుష్పాలంకరణ తదితర విభాగాలు శరవేగంగా పనులు చేపడుతున్నారు మన టీటీడీ అధికారులు.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈరోజు మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చేసిన ప్రసంగం విన్నారు. ఇప్పుడు వింటారు అన్నమయ్య పదమంజరి భక్తిగీతాల కార్యక్రమం.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: అమ్మవారు కరుణిస్తేనే అయ్యవారి దర్శనం.
1: అలమేలు మంగను ఉరమంజుడు కొన్న దేవుడు సందడి సొమ్ములతో సాకారమై నిలిచాడు.
0: అన్నమయ్య
1: తన కులదైవాన్ని, తన దక్కి తీర్చే కాలమేఘాన్ని, తన ప్రాణబంధువులు ఆనందాశ్రువులతో అభిషేకించాడు.

వెంకటేశ్వరుని కటివరద హస్తాలను ధనుర్బాణాలు నిలిచాయి. కోదండరాముడు లోకాభిరాముడు, అతడు తత్వవేత్తల హృదయాలలో విహరించే తారక బ్రహ్మం, వేదాలలో సారం, శాస్త్రాలలో పరమార్థము.

0: శ్రీరామచంద్రుని దర్శనమైనది. ఇక రామబంటు ఆంజనేయుల వారు
1: హనుమంతుడు ఉదయాస్తగిరులపై పాదాలు మోపి సూర్యుని వద్ద సకల శాస్త్రాలు చదివినవాడు. రావణుడు రామబాణంతో నేలకూలిన ఆ దశకంఠుని తేజస్సును ఈ రామభక్తుడు ముందే హరించాడు.
0: పవనపుత్రుడు శ్రీ వెంకటపతి పాద సరోరుగ పాలకుడు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: అన్నమయ్య హరిపద సేవ.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం, మీరింతవరకు అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, మా స్టూడియో క్లాక్లో సమయం 7:05 కావస్తుంది. తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. మరి కాసేపట్లో

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల విస్తరణ చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. భారత్, శ్రీలంకల మధ్య రక్షణ రంగానికి సంబంధించి పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్షియన్ గల్ఫ్లో అమెరికా దాడికి ప్రతీకారంగా 2 యుఎస్ నౌకలతో పాటు 8 చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఇరాన్ తెలిపింది. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3 ముగింపు రోజున భారత్ 2 స్వర్ణాలు, 4 కాంస్య పతకాలు సాధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల విస్తరణకు చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అలాగే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాల్లో 656 కిలోమీటర్ల మేర లైన్లను విస్తరించేందుకు 10,700 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో 3 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో ఖరగ్పూర్ ఝార్సుగూడ 4వ లైన్, కట్నీ పెండ్రా రోడ్ 4వ లైన్, బిలాస్పూర్ పెండ్రా రోడ్ 3వ లైన్ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 10,021 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 540 కిలోమీటర్ల మేర విస్తరణ చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇవి 2029-30 నాటికి పూర్తవుతాయని, వీటి వల్ల 2100 గ్రామాలు, దాదాపు 52 లక్షల మంది ప్రజలకు రైలు కనెక్టివిటీ మెరుగుపడుతుందని వెల్లడైంది. దేశంలోని ఢిల్లీ హౌరా, ముంబై హౌరా, ఢిల్లీ ముంబై, ఢిల్లీ గౌహటి, ఢిల్లీ చెన్నై, హౌరా చెన్నై, ముంబై చెన్నై వంటి 7 హైడెన్సిటీ కారిడార్ల మార్గాల్లో మొత్తం 4 రైల్వే లైన్లు చేపడుతున్నట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 11,000 కిలోమీటర్ల ఈ నెట్వర్క్లో ఇప్పటికే 2,000 కిలోమీటర్ల పనులు పూర్తయినట్టు మంత్రి తెలియజేశారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రయాణికుల రాకపోకలు వేగవంతం కావడంతో పాటుగా రైల్వే కనెక్టివిటీ, సరుకు రవాణా సామర్థ్యం మరింత పెరుగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 10,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన 5 రైల్వే ప్రాజెక్టులు దక్షిణ భారతదేశంలో మెరుగైన రైలు అనుసంధానాన్ని పెంపొందిస్తాయని, తద్వారా లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొలంబోలో శ్రీలంక అధ్యకులు అనుర కుమార దిశనాయకతో సమావేశమై ఇరు దేశాల మధ్య భాగస్వామ్యానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీలంక వైమానిక దళానికి చెందిన L-70 గన్స్ ఆధునీకరణతో పాటు 2 దేశాల NCC, నేషనల్ డిఫెన్స్ కళాశాలల మధ్య సహకారం కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే భారత రక్షణ దళాలు నిర్మించిన 3 బెయిలీ బ్రిడ్జులను ఇరు నేతలు వర్చువల్ గా ప్రారంభించారు. శ్రీలంక భూభాగాన్ని భారతదేశ భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలకు వినియోగించబోనివ్వమో అని అధ్యకులు దిశనాయకే స్పష్టం చేశారు. దిత్వా తుఫాను సమయంలో ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా భారత్ అందించిన సహాయానికి పునర్నిర్మాణ ప్యాకేజీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకకు సహాయం అందించడం భారత్ బాధ్యతగా భావిస్తుందని, భవిష్యత్తులో కూడా

ఇది కొనసాగుతుందని రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ మహారాష్ట ప్రభుత్వంతో కలిసి ఈ నెల 11-12 తేదీల్లో ముంబైలో భవన ఇతర నిర్మాణ కార్మికుల జాతీయ సదస్సు నిర్వహిస్తుంది. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుంది. భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుల పనితీరును మరింత మెరుగుపరచడానికి గత సంవత్సరం న్యూఢిల్లీలో జరిగిన జాతీయ కార్మిక సదస్సులో ప్రారంభించిన డిజిటల్ లేబర్ చౌక్, లేబర్ చౌక్ కమ్ ఫెసిలిటేషన్ సెంటర్లు, ఆన్లైన్ బీఓసీడబ్ల్యూ సెసా వసూలు పోర్టల్ మూడు ప్రధాన కార్యక్రమాల పురోగతిని సమీక్షించడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 9వ జాతీయ పోషణ మాసోత్సవాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 9వ జాతీయ పోషణ మాసం ద్వారా సుపోషిత సశక్త భారత్ను నిర్మించాలనే తమ ప్రభుత్వ సంకల్పాన్ని మంత్రి అన్నపూర్ణాదేవి పునరుద్ఘాటించారు. పర్షియన్ గల్ఫ్లో అమెరికా దాడికి ప్రతీకారంగా 2 అమెరికా నౌకలతో పాటు 8 చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ ప్రకటించింది. నిన్న పర్షియన్ గల్ఫ్లోని 5 ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం దాడి చేయడంతో దానికి నిరసనగా తమ నావికాదళం ఈ చర్య చేపట్టిందని ఐఆర్జీసీ తెలిపింది. అలాగే అమెరికా మద్దతుతో హార్మోజ్ జలసంధిలోని నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 10 నౌకలను కూడా లక్ష్యంగా చేసుకున్నామని, హార్మోజ్ జలసంధిపై తమ నావికాదళానికి పూర్తి నియంత్రణ ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా దాడులకు నిరసనగా జోర్దాన్లోని అమెరికా వైమానిక స్థావరంపై కూడా తమ వైమానిక దళాలు దాడి చేసినట్టు ఐఆర్జీసీ వెల్లడించింది. గత 15 రోజులుగా దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లలో సుమారు 740 కిలోల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ క్రమంలో ఎన్డీపీఎస్ చట్టం కింద 13 మందిని అరెస్టు చేశారు. వాహనాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన అరలు, రహస్య భాగాలు ప్రయాణికుల లగేజీల్లో దాచి రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో జరుపుతున్న మత్తు పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో తమ నిరంతర నిఘా కొనసాగుతుందని డీఆర్ఐ పేర్కొంది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1365 చేరింది. ప్రభావిత ప్రాంతాల నుండి మృతదేహాలను వెలికితీయడంతో ఈ సంఖ్య పెరిగింది. కాగా కనీసం 589 మంది విదేశీయులతో సహా దాదాపు 5326 మంది గల్లంతయ్యారని, వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని నేపాల్ ప్రభుత్వం తెలిపింది. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు 102 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుర్తించబడని 1147 మృతదేహాలకు డీఎన్ఏ శాంపుళ్లు సేకరించి భవిష్యత్తులో వారిని గుర్తించేందుకు వీలుగా భద్రతా సిబ్బంది శాస్త్రీయ పద్దతిలో భద్రపరిచారు. ఈ విపత్తు వల్ల చైనా వైపు కూడా కనీసం 43 మంది మరణించగా, టిబెట్లో 500 మందికి పైగా గల్లంతయ్యారు. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3 ముగింపు రోజున భారత్ 2 స్వర్ణాలు, 4 కాంస్య పతకాలు సాధించింది. డబుల్ పారాలింపియన్ హర్వీందర్ సింగ్, భావన జంట పారా రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకం గెలుపొందగా, శీతల్ దేవి పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించింది. అలాగే భావన, సరిత, శీతల్ దేవి, తోమన్ కుమార్ జంట కాంస్య పతకాలను గెలుచుకున్నారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్లో అమెరికా ఆటగాళ్లు బెన్ షెల్టన్, ఫ్రాన్సిస్ టియాఫో సెమీఫైనల్లో తలపడనున్నారు. క్వార్టర్ ఫైనల్లో షెల్టన్ డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్పై 6-7, 6-1, 6-3, 1-6, 7-6 స్కోరుతో గెలుపొందగా, టియాఫో అలెక్స్ మిచెల్సన్ను ఓడించి సెమీస్కు చేరారు.

0: ఇతర క్వార్టర్ ఫైనల్స్ లో బెల్జియంకు చెందిన అలెగ్జాండర్ బాక్స్, రష్యాకు చెందిన కరెన్ ఖచ్నౌతోను, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్, నెదర్లాండ్స్ కు చెందిన బోటిక్తో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల విస్తరణకు చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. భారత్, శ్రీలంకల మధ్య రక్షణ రంగానికి సంబంధించి పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్షియన్ గల్ఫ్లో అమెరికా దాడికి ప్రతీకారంగా 2 యుఎస్ నౌకలతో పాటు 8 చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఇరాన్ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ఇప్పుడు సమయం 7:15:33. ఇప్పుడు విందాం
2: అటల్ పెన్షన్ యోజన. సమాజంలో అందరికీ సామాజిక భద్రత, అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో సాగునీటి వినియోగం ప్రాముఖ్యత, ఆధునిక సాంకేతిక పద్ధతుల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ సిహెచ్ మురళీకృష్ణ గారి ప్రసంగం వింటారు.
1: రైతు సోదరులకి నమస్కారం. ఈరోజు మనము నీటిపారుదల రంగంలో సాగునీటి వినియోగం, వాటి ప్రాముఖ్యత, ఆధునిక సాంకేతిక పద్ధతుల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మన రాష్ట్రంలో సాగయ్యే వర్షపాతంలో సుమారు 60% వర్షాధారంగా సాగవుతుంది. నైరుతి ఋతుపవనాల వల్ల ప్రభావం నుండి జూన్ నుండి సెప్టెంబర్ వరకు మరియు ఈశాన్య ఋతుపవనాలు ప్రభావం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం మీద సంవత్సరానికి సగటున 900 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుంది. పంటలు బాగా పండడానికి వర్షపు నీటిని సద్వినియోగపరచుకోవాలి. వాతావరణంలో మన మార్పుల వలన సకాలంలో తగినంత వర్షాలు పడక దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడం జరుగుతుంది. నమ్మకంగా పంటలు పండించడానికి సాగునీటి వసతి తప్పనిసరిగా ఉండాలి. అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కాలువల ద్వారా 16.29 లక్షల హెక్టార్లు, చెరువుల ద్వారా 8.44 లక్షల హెక్టార్లు, భూగర్భ జలాల ద్వారా 19.22 లక్షల హెక్టార్లు భూమికి నీటి వసతి ఉంది. మొత్తం సాగయ్యే భూమిలో 108.34 లక్షల హెక్టార్లు, అంటే 40.6% మాత్రమే అయినప్పటికీ నీటి వనరులను సద్వినియోగపరచుకోలేకపోవడం జరుగుతుంది. ప్రాజెక్టుల కింద డెల్టా భూముల్లో అవసరానికి మించి నీరు వాడుకోవడం ఆనవాయితీగా అలవాటుగా మారింది. ఫలితంగా కాలువ చివరి భూములు నీరు అందకుండా పోతుంది. నీటి వాడకాన్ని గురించి సరైన అవగాహన లేకపోవడము మరియు ఎక్కువ నీరు వాడుకోవాలనే ఆత్రుతకు ముఖ్యమైన కారణము. నీటి వసతి కల్పించడము చాలా ఖర్చులతో కూడుకున్నది. ప్రాజెక్టులు కాలువల నిర్మాణానికి ప్రభుత్వము కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంది. ఇప్పుడు కల్పించి ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మరో 10 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చని సాగునీటి పారుదల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నీరు అవసరానికి మించి వాడినందువలన లాభం ఏమీ లేకపోవడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. అత్యంత విలువైన నీటిని వృధా చేయడము మొదటి నష్టం. కాగా మురుగు సమస్య, అంటే డ్రైనేజీ సమస్య ఎక్కువై అనేక పరిణామాలు సంభవిస్తాయి. మంచి భూములు చెడు భూములుగా మారుతాయి. విలువైన పోషకాలు నేల లోపలి పొరల్లో కొట్టుకొని పోతాయి. వేసిన ఎరువులను పైరు సమర్థవంతంగా తీసుకోలేదు. క్రమంగా భూమికి దిగుబడినిచ్చే శక్తి తగ్గిపోతుంది. మన దేశంలో 1966లో తలసరి నీటి అందుబాటు 2133 ఘనఫుట్ మీటర్లో ఉంది. ప్రస్తుతము 1400 ఘనఫుట్ మీటర్లకు తగ్గింది. అందువల్ల మనం ఇప్పటికీ నీటి కొరత ఎదుర్కొంటున్నాం. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం తలసరి నీటి వారుదల 1700 ఘనఫుట్ మీటర్లు నానాటికి పెరుగుతుంది. కారణంగా 2025 నాటికి మన తలసరి నీటి లభ్యత 100 ఘనఫుట్ మీటర్ల కంటే తగ్గిపోయి తీవ్రమైన నీటి కొరత స్థాయికి చేరుతుందని ఒక అంచనా. పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక, విద్యుచ్ఛక్తి, వ్యవసాయ రంగంలో నీటిపారుదలు మరియు వర్షాల పరిస్థితులు నీటి ఆవశ్యకతను పెంచుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నీటి అవసరానికి మించి విచక్షణారహితంగా వాడడం వల్ల విలువైన సారవంతమైన భూములన్నో చౌడు భూములుగా మారి నిస్సారమై పంటల దిగుబడి తగ్గి పనికి రాకుండా పోతుంది. ప్రస్తుతం మన పంట పొలాల్లో నీటి వినియోగ సామర్థ్యము కాలువల ద్వారా 30-40% మాత్రమే ఉంది. భూగర్భ జలాల్లో 65-70% వరకు ఉంది. బిందు సేద్యం అనగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా 95% వరకు నీటి వినియోగ సామర్థ్యం పొందవచ్చు. కరువును శాశ్వత ప్రాతిపదికంగా ఎదుర్కోవడానికి 70% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే మన భారతదేశంలో వర్షపు నీటిని ఒడిసిపట్టి వృధాగా సముద్రంలో కలిసే నీటిని తగ్గించాలి. సగటు వర్షపాతము 280 మిల్లీమీటర్లు నమోదయ్యే ఇజ్రాయెల్ వంటి దేశంలో కురిసిన ప్రతి వర్షపు చినుకును సమర్థవంతంగా సమీకరించి అధునాతన డ్రిప్పు, స్ప్రింక్లరు పద్ధతిని సద్వినియోగం చేసుకోవడం వల్ల వారికి కరువు అనేది దరిదాపునకు రాలేదు, రాబోయే ఆస్కారం కూడా లేదు. అంతర్జాతీయ ఆహార పాలసీ పరిశోధన సంస్థ వారి అధ్యయనంలో భారీ మధ్య తరహా ప్రాజెక్టులు వినియోగంలో బడ్జెట్ కన్నా చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ పై పెట్టే ఖర్చుతో ఎక్కువ పొలాన్ని తడపవచ్చునని, కరువు నీటి కొరతను తగ్గించి భూగర్భ జలాలను శాశ్వతంగా పునరుద్ధరించుకుంటూ బాగా ఉపయోగపడతాయని తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో నీరు చెట్టు అనే పథకము, ఇదే విధంగా చెరువుల్లో పూడికెత్తీత, చెరువుల కట్టల బలోపేతం చేయడం లాంటి పథకాలతో వర్షపు నీటిని సమీకరించుటకు, భూగర్భ జలాల పెంపుకు ఎంతో ఉపకరిస్తాయి. ఈ మధ్యకాలంలో అమలు పరుస్తున్నటువంటి ఇంటి ప్రాంగణంలో ఇంకుడు గుంతలు నీటి కుంటలుగా పనిచేసి నీటి వృధాను తగ్గిస్తాయి. అదేవిధంగా మెట్ట పొలాల్లో నీటి కుంటలు అంటే ఫామ్ పాండ్స్ నీటి సమీకరణకు క్లిష్ట కీలక సమయంలో పంటకు నీరందించుటకు బాగా వినియోగపడతాయి. పై పథకాల్లో భూగర్భ జలాల అభివృద్ధి జరిగి నీటి లభ్యత పెరుగుతుంది, నీటి వృధా తగ్గుతుంది, వర్షపు నీటిని తగ్గించి ఒడిసి పట్టి నీటి యొక్క వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. నీటిని అధునాతన నీటిపారుదల పద్ధతుల్లో లెక్క ప్రకారం వాడకం జరపాలి, అప్పుడే ప్రభుత్వాలు తలపెట్టినటువంటి పథకాలకు విలువ ఉంటుంది. అందుకని బిందు తుంపర సేద్యానికి అంటే డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యతనిచ్చి నీటి ఆదాతో పాటు ఎక్కువ దిగుబడితో నాణ్యతతో కూడిన పంటను పొందుపరచుటకు ప్రభుత్వం తగిన ప్రణాళికలు రూపొందిస్తుంది. నీటిని పొదుపుగా వాడుకోవడంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెడుతూ డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తుంది. వ్యవసాయ రంగంలో సాంప్రదాయ పద్ధతిలో నీటిని తడిలి ఇవ్వడం వల్ల భూసారం క్షీణించడము, పంట ఉత్పాదకతలో పెరుగుదల వంటి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. నీటి వినియోగ సామర్థ్యం చాలా తక్కువ అంటే 30-40% మాత్రమే ఉంది. అధునాతన నీటిపారుదల విధానాలు ఏంటంటే బిందు తుంపర సేద్యాల విధానాలు పాటించడం ఎంతైనా అవసరం. నీటి వినియోగ సామర్థ్యం బిందు సేద్యంలో 90-95% వరకు ఉంటుంది. తుంపర సేద్యంలో అయితే 65-70% వరకు ఉంటుంది. ఈ సూక్ష్మ నీటిపారుదల పద్ధతుల్లో ఏర్పాటు చాలా ఖర్చుతో కూడుకుంది మరియు నీటి నిర్వహణ మొదలగు విషయాలపై సాంకేతిక పరిజ్ఞానము మరియు పట్టు అవసరం. వ్యవసాయ రంగము ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. వాతావరణ మార్పులలో నానాటికి వర్షాభావ పరిస్థితులు ఏర్పడము, భూగర్భ జలాలు రోజురోజుకు తగ్గుతున్నాయి, విద్యుచ్ఛక్తి సరఫరా తక్కువపోతుంది, వివిధ రంగాల్లో నీటి అవసరం నానాటికి పెరుగుతుంది. తద్వారా రాబోయే కాలంలో వ్యవసాయ రంగానికి నీటి లభ్యత కొరబడుతుంది. నీరు ఎక్కువగా లభ్యమయ్యే చోట ఆ నీటిని యథేచ్ఛగా మరియు అవసరానికి మించి రైతన్నలు వాడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సాగునీరు అధిక లవణాలు అంటే సాల్ట్ ఎఫెక్టెడ్ కలిగి ఉండడం

వల్ల భూములు చౌడు భూములుగా మారుతున్నాయి. ఏ కారణం చేతైనా పంటల దిగుబడులు క్రమేణా తగ్గడం జరుగుతుంది. కావున ప్రస్తుత వ్యవసాయ రంగము పురోభివృద్ధి చెందాలంటే సహజంగా లభించే జలవనరులను సక్రమంగా మరియు సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉంది. తద్వారా ఆశించినంత దిగుబడులు సాధించడమే కాకుండా విలువైన నీటిని ఆదా చేసినట్లవుతుంది. పంట పొలాలకి నీరు పెట్టే విధానాలను నీటిపారుదల పద్ధతులు అంటారు. ఇందులో భూమిపై పారించే సాంప్రదాయ పద్ధతిలో సాధారణంగా రైతులు పైరుకు నేల ఉపరితలంపై నీరు పెడుతుంటారు. పైరు స్వభావము, నేల స్వభావము వాలును పట్టి అందుబాటులోనున్న నీటి సరఫరాను బట్టి అవి రకరకాలుగా విభజించారు. చెక్ బేసిన్ పద్ధతి, బార్డర్ స్ట్రిప్ పద్ధతి, బోదల పద్ధతి, కాల్వల పద్ధతి, పాదుల పద్ధతి వంటి పద్ధతులు సాంప్రదాయ పద్ధతుల్లో ఉన్నాయి. కానీ వీటన్నిటికీ మెరుగైంది ఆధునిక నీటి వినియోగము మరియు పారుదల పద్ధతులు చూసుకున్నట్లయితే ఈ డ్రిప్ ఇరిగేషన్ మరియు స్ప్రింక్లర్ ఇరిగేషన్ వల్ల 90 నుంచి 95% వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు. కానీ సాంప్రదాయ నీటి పద్ధతుల్లో మొత్తము పెట్టిన నీటిలో కేవలం 35 నుంచి 40% నీటిని మాత్రమే పైరు ఉపయోగించుకోబడుతుంది. ఈ పద్ధతిలో నీటిని మొదటి 3 రోజుల్లో నేల లోపలి పొరలు నీటితో నిండిపోయి పొరల్లో ఉన్న గాలి బయటికి వెళ్ళిపోతుంది. దీనివల్ల నేలలో ఫీల్డ్ కెపాసిటీ కంటే ఎక్కువ నీరు ఉంటుంది. కావున మొక్కలకు కావలసిన పోషకాలు భూమిలో ఉన్నా అవి మొక్కలకు లభ్యం కావు. ఎందుకంటే ఎక్కువ నీళ్లు ఉండడం వల్ల మొక్క వేర్లకు గాలి అందకుండా చేస్తాయి. దీనివలన మొక్క పెరుగుదల ఆగిపోతుంది. ఆ తర్వాత 3 రోజులకు నీరు నేలలోకి ఇంకిపోవడం వల్ల భూమిలో ఎక్కువగా ఉన్న తేమ తగ్గి భూమి నీటిని నిలువ ఉంచుకొని శక్తి వరకు నింపుకుంటుంది. దానివల్ల గాలి, తేమ మరియు పోషకాల చెట్టు వేళ్లకు అంది. ఈ 3 రోజుల్లో చెట్టు ఎదుగుదల ప్రారంభమవుతుంది. మరియు చివరి 2 రోజులలో భూమిలో ఉన్న తేమ చెట్టు వేళ్ల కింది భాగం వరకు వెళుతుంది. గాలి మరియు పోషకాలు లభ్యమవుతున్నప్పటికీ తేమ లభ్యం కాకపోవడం వల్ల చెట్లు వాటిని తీసుకోలేక వడలిపోతాయి. దీనిని బట్టి గ్రహించవలసిన విషయం ఏంటంటే నీళ్లు పెట్టిన 8 రోజుల పరిధిలో 3 రోజులు మాత్రమే చెట్టు యొక్క ఎదుగుదలకు మరియు కనీస నీటి స్థాయి లభ్యమవుతాయి. మిగతా 3 రోజుల్లో చెట్టు బెట్టకూరి కావడము లేదా చెట్టు పెరుగుదల లేకపోవడము జరుగుతుంది. నీటిని పొదుపు చేయాలన్నా, మొక్కలు పెరుగుదల ఆరోగ్యంగా ఉండాలన్నా భూమికి కాకుండా మొక్కలకు మాత్రమే నీటిని సరఫరా చేయడానికి సమగ్ర సాగునీటి పారుదల పద్ధతులు అవలంబించాలి. అధునాత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల సాగునీటి పారుదల పద్ధతులైనటువంటి బిందు సేద్యము అనగా డ్రిప్ ఇరిగేషన్ మరియు తుంపర సేద్యం అనగా స్ప్రింక్లర్ ఇరిగేషన్ చాలా ముఖ్యమైన నీటి పద్ధతులు. మొక్కలు భూమి నుండి పోషక పదార్థాలు కలిగి నీటి వేర్ల ద్వారా పీల్చుకొని బాష్పోత్రేకం అంటే ఎవాపరేషన్ అనే ప్రక్రియ ద్వారా నీటిని ఆవిరి రూపంలో వాతావరణంలోకి విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియ ద్వారా మొక్క నుండి ఎంత నీరైతే బయటికి పోతుందో అంతే పరిణామం గల నీటిని మొక్క వేర్ల వద్ద అందజేయగలిగితే మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. భూమిలో కావలసినంత తేమ కంటే ఎక్కువగా ఉంటే అదనంగా ఉన్న నీరు భూమి లోపలి పొరల్లోకి ఇంకిపోతుంది. అలా అదనంగా ఇచ్చే నీరు వృధా పోవడమే కాకుండా ఆ నీటితో పాటు మొక్కకు అందించిన పోషక పదార్థాలు కూడా వృధా అవుతాయి. మొక్కలు పెరగడానికి మట్టిలో ఉన్న సూక్ష్మజీవులు అనుకూలమైన వాతావరణాన్ని కలగజేస్తాయి. భూమిలో తేమ ఎక్కువగా ఉంటే అధికంగా నీరు ఇవ్వడం వల్ల ఈ సూక్ష్మజీవులకు గాలి ఆడక అవి వాటి పని అవి సరిగ్గా నిర్వర్తించలేవు. కావున పైరు అనేది సరిగ్గా పెరగదు. కానీ ఈ బిందు సేద్య పద్ధతిలో నీటిని ప్లాస్టిక్ పైపులు, ఇతర పరికరముల బిందువుల పరిమాణంలో అన్ని చెట్లకు సమానంగా చెట్టు వేరు భాగానికి కావలసినంత నీటిని అందించడం జరుగుతుంది. ఈ పద్ధతిలో భూమిలో ఎల్లప్పుడూ తేమ ఉండేటట్లు చేయడం జరుగుతుంది. బిందు సేద్యము యొక్క లాభాలు గనక మనము గమనించినట్లయితే దాని గురించి అవగాహన మరియు బిందు సేద్య పద్ధతి లాభాల గురించి తెలుసుకోవడం చాలా అత్యవసరం. నీటిని ప్లాస్టిక్ గొట్టాలు మరియు ఇతర అమరికల ద్వారా చెట్టు చెట్టుకు బొట్టు బొట్టు రూపంలో అన్ని చెట్లకు సమానంగా ఒకేసారి వేర్ల భాగానికి కావలసినంత నీటిని క్రమబద్ధంగా అందించే పద్ధతినే బిందు సేద్యము లేదా మైక్రో ఇరిగేషన్ సిస్టమ్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అంటాం. ఈ బిందు సేద్యం పద్ధతి వలన లాభాలు గమనించినట్లయితే పంటకు వివిధ పెరుగుదల దశల్లో కావలసిన అవసరమైన నీటినే అందించవచ్చు.
తద్వారా వివిధ కాల పరిమితి సుమారు 30% నుంచి 70% వరకు నీటిని ఆదా చేస్తూ ఒక ఎకరాకు సరిపడా నీటి

రెండున్నర ఎకరాలు అధిక భూమి సాగు చేయడానికి వీలవుతుంది. పొలంలో అన్ని మొక్కలకు కూడా సమానంగా నీటిని అందించవచ్చు. వ్యవసాయ కూలీల ఆదా, పొలంలో గట్లు ఏర్పరచడము, చాళ్లు వేయడము అవసరం లేదు. కలుపు మొక్కల బెడద కూడా తక్కువగా ఉండటం వల్ల సుమారు 60

0: ఈ పద్ధతి ఎత్తుపల్లములు మరియు చదును లేని ప్రాంతం కూడా చాలా అనుకూలమైనది. తర్వాత సాధారణ వ్యవసాయానికి అనుకూలం లేని ఉప్పు నీటితో కూడిన నేలను కూడా అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ విధానం వల్ల భూమిలోని తేమ ఆక్సిజన్ల నిష్పత్తిని సమపాళ్లలో ఉంచుతుంది. దీనివల్ల వేసిన రసాయన ఎరువుల్లో భూమి లోపలి పొరలలోనికి పోయే ప్రమాదం లేకపోవడం వల్ల ఎరువుల వినియోగంలో 25 నుంచి 30% వరకు ఆదా అవుతుంది. తక్కువ సమయంలో ఏకకాలంలో ప్రతి మొక్కకు వివిధ పెరుగుదల దశల్లో అవసరమైనటువంటి నీటిని అందించవచ్చు. సరైన తేమ సమపాళ్లలో పోషక పదార్థాలు సక్రమంగా అందించడం వల్ల మొక్కలలో పెరుగుదల వేగంగా జరిగి 20 నుంచి 50% దిగుబడులలో పాటు నాణ్యమైన దిగుబడిని పొందవచ్చు. నీటిలో కరిగే రసాయనిక ఎరువులు ద్వారా ఈ పద్ధతిని ఉపయోగించి నీటితో కలిపి నేరుగా మొక్క మొదళ్లలో వేయవచ్చును. తద్వారా ఎరువులను వేయడానికి కూలీల ఖర్చు తగ్గించుకోవచ్చు మరియు రసాయనిక ఎరువుల గరిష్ట వినియోగంతో పాటు 30 నుంచి 50% వరకు ఎరువుల ఖర్చు మనము ఆదా చేసుకోగలుగుతాం. ఈ పద్ధతిలో రైతన్నలు గట్లు వేయమని అవసరం లేదు. కలుపు మొక్కల బెడద తక్కువగా ఉండడం వల్ల 50 నుంచి 60% వరకు కూలీల ఖర్చు ఆదా అవుతుంది. చీడపీడల ఉధృతి తక్కువ అవుతుంది. విద్యుత్తు ఆదా అవుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది, అనగా కూలీల ఖర్చు గణనీయంగా తగ్గించుకోవచ్చు. రాత్రి వేళల్లో కూడా రైతన్నలకు ఎటువంటి శ్రమ లేకుండా నీటిని పంటలకు అందించవచ్చు. తర్వాత ఈ బిందు సేద్యంలో వివిధ పద్ధతులు గనక చూసినట్లయితే అవి మనం నీటి అందించే పద్ధతిని బట్టి ఆన్లైన్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టము మరియు ఇన్లైన్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పద్ధతులు అని రెండు రకాలుగా ఉన్నాయి. ఈ పద్ధతిలో డ్రిప్పర్లు, ఆన్లైన్ డ్రిప్ సిస్టమ్ పద్ధతిలో డ్రిప్పర్లు లేదా ఎమిటర్లు ల్యాటరల్ లైన్ పైన మొక్కలకు వేర్లకు నీరు అవసరమైన చోట మాత్రమే అమరుస్తారు. ఈ పద్ధతిలో నీరు బొట్టు బొట్టు రూపంలో చెట్టు వేర్లకు చేరుతుంది. ఈ పద్ధతిని ఎక్కువగా మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉన్నటువంటి హార్టికల్చరల్ పండ్ల తోటలకు, అనగా మామిడి, బత్తాయి, నిమ్మ, ద్రాక్ష, కొబ్బరి, అరటి మొదలగు పంటల్లో విరివిగా వినియోగించడం జరుగుతుంది. తర్వాత ఈ ఇన్లైన్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, ఈ పద్ధతిలో డ్రిప్పర్లు, ఎమిటర్లు, ల్యాటరల్ పైపులు మిషన్ మీదనే సమాన దూరంలో అమర్చుతారు, అనగా 40%, 50%, 60% నుంచి 100 సెంటీమీటర్ల వరకు అమర్చిన ల్యాటరల్ పైపులు లభ్యమవుతున్నాయి. ఈ పద్ధతిలో ముఖ్యంగా దగ్గరగా పెట్టే పంటలకు, అనగా కూరగాయలు, చెరుకు, పత్తి, కూరగాయలు, అల్లము, పసుపు, పూల తోటలు వంటి పంటల్లో విరివిగా వినియోగించడం జరుగుతుంది. మైక్రోజెట్ ఇరిగేషన్ పద్ధతి, ఈ పద్ధతిలో నీటిని స్ప్రే రూపంలో భూమి నుండి 50 సెంటీమీటర్ల ఎత్తుకు మించకుండా అర్ధవృత్తాకారంలో ల్యాటరల్ లైన్ పైన అమర్చిన జెట్స్ మరియు చెట్టుకు అందించడం జరుగుతుంది. ఈ పద్ధతిలో జెట్ ద్వారా అందించే నీటి పరిమాణము డ్రిప్పర్లు, ఎమిటర్స్ ద్వారా అందించు పరిమాణం కంటే ఎక్కువ. ఈ పద్ధతిని ఎక్కువగా ఇసుక నేలల్లో మరియు ఎక్కువ నీరు ఇంకిపోయే భూముల్లో ఎత్తు పంటలైనటువంటి కొబ్బరి, మామిడి, నిమ్మ, పామాయిల్ తోటలు, ఆకుకూరలు, అల్లము, గ్రీన్ హౌస్ మరియు షేడ్ నట్లలో వేసే నర్సరీలు, పూల మొక్కలు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో వాడే జెట్టుకు ఎటువంటి తిరిగే పరికరాలు ఉండవు. మినీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్, ఈ పద్ధతి కూడా మైక్రోజెట్ ఇరిగేషన్ సిస్టమ్ మాదిరిదే, కానీ ఈ పద్ధతిలో ల్యాటరల్స్ పైన అమర్చిన మైక్రో స్ప్రింక్లర్లకి తిరిగి పరికరం అమర్చబడి ఉంటుంది. ఈ పద్ధతిలో స్ప్రింక్లర్ ద్వారా అందించే నీటి పరిమాణం జెట్ ద్వారా మరియు ఎమిటర్ ద్వారా అందించే పరిమాణం కన్నా ఎక్కువ. ఈ పద్ధతిన నర్సరీలకు మొక్కజొన్న, పశువుల దాణ, అల్లము, గడ్డి మరియు నీరు బాగా ఇంకిపోయే నేలల్లో ఎక్కువ ఉపయోగిస్తారు. కాబట్టి రైతన్నలు ఇటువంటి రకరకాలటువంటి పద్ధతులను, ఆధునిక సాంకేతిక పద్ధతులు, డ్రిప్పు, స్ప్రింక్లరు, మైక్రోజెట్టు, లేజర్ ఇరిగేషను, ఈ పద్ధతులను ఉపయోగించి నీటిని ఆదా చేసుకుని అధిక దిగుబడులు పొందగలుగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.
1: మీరు ఇంతవరకు పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో సాగునీటి వినియోగం ప్రాముఖ్యత, ఆధునిక సాంకేతిక పద్ధతుల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ సిహెచ్ మురళీకృష్ణ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు వింటారు.
2: జానపద గేయాలు లయ ప్రధానమై జీవితానికి ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాయి. ఇవి అన్ని దేశాలలో ఉంటాయి, కానీ భారతదేశ గీతాలలో కమనీయ

భావ చిత్రణ ఉంది. దక్షిణ భారతంలోని ఆంధ్రదేశపు జానపద గేయాలు మధురంగా శ్రావ్యంగా ఉంటాయి. అలాంటి పల్లె పదాలను ఒక మాలగా కూర్చి మీ ముందు ఉంచుతున్నాము. గడచిన కాలంలో కన్నె పిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. నాగమ్మకు ముసలి భర్త అంటే ఏవగింపు. అందుకే ఎన్నో వన్నె చిన్నలు పోతుంది. అది చూసిన కుంటెవాడు ఏమంటున్నాడంటే,

హాస్యం ప్రతి మనిషికి హాయినొసగే అమృత గుళిక. నిత్య జీవితంలో కష్టాన్ని మరిపించగలగడం హాస్యం చేయగల గొప్ప పని. అదుగో ఆ పిల్ల పైన పాడే పాట వినండి. పిల్లంటే ఆడపిల్ల కాదు సుమండి, కోడిపిల్ల.

బొద్దు మీదకి తీసుకుపోయి తుంటలి గింటలు నరుకుతాంటే, తుంటలి గింటలు నరుకుతాంటే, తుంటలి గింటలు నరుకుతాంటే, తుంటలి గింటలు నరుకుతాంటే, ఎమ్మ కోడి పంది మాటగాడు ఆరజీవిరనన్నదే, ఎమ్మ కోడి పంది మాటగాడు ఆరజీవిరనన్నదే, ఆ మాటలంటదే అలాగనంటదే ఆమెన అంటదే.

మీరింతవరకు పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో సాగునీటి వినియోగం, వాటి ప్రాముఖ్యత, ఆధునిక సాంకేతిక పద్ధతుల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ సిహెచ్ మురళీకృష్ణ గారి ప్రసంగంతో పాటు జానపద గేయాలు విన్నారు. ఈనాటి పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆదిలాబాద్ జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీకే లెనిన్.
1: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలని అమలు చేస్తుంది. ముఖ్యంగా పేద ప్రజల ఆరోగ్య సంరక్షణతో పాటు ఆరోగ్య అవగాహన కల్పించడం కోసం కూడా అనేక కార్యక్రమాలని చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమంలో భాగంగా ఏ రకమైన సేవలు ఏ వర్గాల ప్రజలకు అందుతున్నాయి, ఆ వివరాలు పంచుకునేందుకు ఇప్పుడు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి అలాగే రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ శ్రీనివాస్ గారు.
2: నమస్తే అండి.
1: ముందుగా ఈ రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం యొక్క ఉద్దేశము, ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఆ వివరాలు చెప్తారు.
2: ముందుగా శ్రోతలకి నమస్కారాలు. ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం అనేది మనకు నేషనల్ హెల్త్ మిషన్ కింద 2016 ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0 to 18 years పిల్లలకి స్క్రీనింగ్ చేయడం, ఒకవేళ అక్కడే అవసరమైతే అక్కడే ట్రీట్మెంట్ చేయడం, లేదా ట్రీట్మెంట్ కానటువంటి రెఫరల్ చేసి రెఫరల్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం, ట్రీట్మెంట్ అయిన వాటికి ఫాలోఅప్ చేయడం, తర్వాత ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హెల్త్ గురించి అవగాహన ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
1: అయితే ఇప్పుడు ఇందులో భాగంగా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల లోపు బాలబాలికలు లేదా యువతి యువకులకు ఆరోగ్య పరీక్షలు చేస్తామంటున్నారు కదా, ఏ ఏ అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు?
2: మనకు ఇక్కడ దాదాపు 0 to 5 years వరకు అంగన్వాడీ సెంటర్స్ లో మనం చూస్తాము. 5 years దాటిన వాళ్ళకి మనకు స్కూళ్లలో హాస్టల్స్ లో ఉంటారు కాబట్టి స్కూల్స్ హాస్టల్స్ కూడా స్క్రీనింగ్ చేస్తాము. తర్వాత జూనియర్ కాలేజెస్ లో కూడా మనకు 18 years వరకు మనం స్క్రీనింగ్ చేస్తాం. దీంట్లో భాగంగా మనము 4 Ds ని ఐడెంటిఫికేషన్ చేస్తాం. 4 Ds అంటే 1 బర్త్ డిఫెక్ట్స్, పుట్టినప్పుడు ఉండే లోపాల గురించి. 2 డిసీజెస్, 2D వచ్చి డిసీజెస్, వాళ్ళకి వచ్చే చిన్నపాటి రోగాలు లేదా దీర్ఘకాలిక రోగాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా స్క్రీనింగ్ చేస్తాము. 3 డెఫిషియన్సీస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమన్నా పోషకాహారాల లోపాల వీటిని మనం స్క్రీనింగ్ చేస్తాం. 4 వచ్చి డిలేస్, డెవలప్మెంటల్ డిలేస్, అంటే పిల్లలలో ఎదుగుదలకు సంబంధించిన లోపాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా మనం గుర్తిస్తాం అన్నమాట. సో ఇలా గుర్తించిన వాటిని మనం అక్కడే, కొన్నిటికి డిసీజెస్ ఉన్నాయి, చిన్న చిన్న రోగాలు ఉన్నాయి, వాటిని మాత్రం మనం అక్కడే ట్రీట్మెంట్ చేస్తాం. లేదు ట్రీట్మెంట్ కానట్టువి, దీర్ఘకాలిక రోగాలు ఉన్నట్టువి మనం రెఫర్ చేసుకుంటాం. ఆ రెఫరల్కి మనకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని రిమ్స్లో ఉంది మనకు, అక్కడ రెఫర్ చేసి. సో అక్కడ మనకు స్పెషాలిటీస్ ఉన్నాయి, కొన్ని స్పెషాలిటీస్, ఆ స్పెషాలిటీస్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత ఫాలోఅప్ చేస్తాం అన్నమాట. అలాగే డెఫిషియన్సీస్ కూడా, డిలేస్ కూడా అలాగే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం.
1: అయితే ఇప్పుడు ఇన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు, ఈ క్రమంలో పనిచేయడానికి వనరులు, సిబ్బంది ఏ రకంగా ఉన్నారు?
2: మనకు దాదాపు ఆదిలాబాద్ లో 8 teams ఉన్నాయి దీనికి సంబంధించి. ఒక్కొక్క టీమ్ లో మనకు 2 ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, ఒక స్టాఫ్ నర్స్ గానీ ANM గానీ ఉంటారు, ఒక ఫార్మసిస్ట్ ఉంటారు. వాళ్ళకి ఒక వెహికల్ ఉంటుంది, బొలెరో వెహికల్, దాంట్లో వాళ్ళు మెడిసిన్ అవన్నీ పెట్టుకుని ముందుగానే చేసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం అంగన్వాడీ సెంటర్ గానీ లేకపోతే స్కూల్ గానీ వెళ్ళి స్క్రీనింగ్ చేసి, పోర్టల్ ఉంటుంది దీంట్లో, నేషనల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఆర్బీఎస్కే పోర్టల్ ఉంది, దాంట్లో ఎంట్రీ చేసి ఈ వివరాలన్నీ దాంట్లో నమోదు చేస్తారు.
1: అయితే ఇప్పుడు ఈ పరీక్షలే కాకుండా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను కూడా చేపడతామంటున్నారు కదా ఈ కార్యక్రమంలో భాగంగా, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఈ అవగాహన కార్యక్రమాలని నిర్వహించింది?
2: ముందుగా చెప్పినట్టుగా మనం అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్, అంగన్వాడీ మనకు దాదాపు 1270 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, 1316 స్కూల్స్ ఉన్నాయి, 24 కాలేజెస్ ఉన్నాయి. మనకు ఈ టార్గెట్ గ్రూప్ దాదాపు 193,656 మంది మనకు ఉన్నారు. సో ఫస్ట్ మనం అంగన్వాడీ సెంటర్స్ లో చూసుకుంటే, అక్కడ 0 to 5 years చిల్డ్రన్స్ కి సంవత్సరానికి 2 స్క్రీనింగ్ చేసుకుంటాం. సో మిగతా స్కూల్స్ కాలేజెస్ లో సంవత్సరానికి 1 స్క్రీనింగ్ చేసుకుంటాం. సో ముందుగానే నెలకి, నెక్స్ట్ మంత్ యాక్షన్ ప్లాన్ ఈ మంత్ చేసుకుని, సో నెక్స్ట్ మంత్ ఎక్కడెక్కడ వెళ్ళాలి, అంగన్వాడీ వెళ్ళాలా, స్కూల్ వెళ్ళాలా అనేది నమోదు చేసుకుని, సో అక్కడికి వెళ్ళి స్క్రీనింగ్ అనేది మనం క్యారీ చేసుకుంటాం. సో దాంట్లో ఐడెంటిఫై అయినట్టు మిగతా ఇంత ముందుగానే చెప్పినట్టుగా మనం రెఫరల్ సిస్టమ్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకుంటాం.
1: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు ఇప్పుడు 4 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పిండ్రు మనం మొదట్లో.

0: లో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా దేనికి సంబంధించిన లోపాలు లేదా దేనికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా మీ దృష్టికి వచ్చినాయి, వాటికి ఏ రకమైన చికిత్సలు అందజేసారు?
1: మనకు బర్త్ డిఫెక్ట్స్ అంటే అంగన్వాడీలో 0-5 ఇయర్స్ స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు బర్త్ డిఫెక్ట్స్ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంట్లో కూడా మనకు కంజెనిటల్ హార్ట్ డిసీజెస్, హార్ట్ కి సంబంధించిన వ్యాధులు అంటే హార్ట్ లో హోల్ కావచ్చు లేకపోతే సెప్టల్ డిఫెక్ట్స్ కావచ్చు, ఇవి మనకు ఎక్కువగా మనకు తారసపడుతున్నాయి. దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుని ఇప్పుడు డయస్ లో మనం 2 సార్లు కానీ 3 సార్లు కానీ అంటే కేసెస్ లోడ్ను బట్టి మనకు ప్యానల్స్ ఉంటాయి, హాస్పిటల్ ప్యానల్స్ ఉంటాయి, అక్కడి నుంచి వాళ్ళని పిలిపించి చిల్డ్రన్ కార్డియాలజిస్ట్ని పిలిపించి మనం స్క్రీనింగ్ చేయించి ఎవరెవరికైతే సర్జరీ అవసరం ఉంటుందో వాళ్ళకి ఆ హాస్పిటల్లో ఉచితంగా సర్జరీలు చేపిస్తున్నాం. అలాగే మెడిసిన్ ద్వారా తగ్గేటివి కూడా కొన్ని ఉంటాయి, సో దాన్ని మెడిసిన్ ద్వారా కూడా మనకు ట్రీట్మెంట్ ఇచ్చి ఫాలోఅప్ చేసుకుని వాటిని తగ్గిస్తున్నాం. నెక్స్ట్ దీంట్లో దాదాపు మనకు క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే గ్రహణం మొర్రి అంటారు, సో అవి కూడా మనకు ఐడెంటిఫై అవుతున్నాయి. వాటిని మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా ప్యానల్ డాక్టర్స్ తోటి పిలిపించుకొని ఇక్కడ క్యాంప్స్ పెట్టుకుని ఐడెంటిఫై చేసి సర్జరీ ప్లాన్ చేసుకుని సర్జరీ ద్వారా కరెక్షన్ చేస్తున్నాం. ఆ లిప్స్ అతికించి లోపల ప్యాలెట్ కూడా అతికించి ఇవి అలాగే వదిలేస్తే మనకు ఏమవుతాయి అంటే పిల్లలు మాట్లాడలేరు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి, మంచిగా మాట్లా డెవలప్ కావు, ఇవన్నీ డిఫెక్ట్స్ ఉంటాయి. ఇవి మనం ఎర్లీగా క్లోజ్ చేసుకుంటే ఇవన్నిటిని మనం నివారించుకోవచ్చు. తర్వాత మనకు క్లబ్ ఫుట్ అంటే పిల్లల్లో కాలు వంకర పుట్టగానే వంకరలు ఉంటాయి, సో అది క్లబ్ ఫుట్ అంటాం. సో అవి కూడా మనకు కేసెస్ వస్తున్నాయి, వాటిని కూడా మనం ఆర్థోపెడిషన్ ద్వారా ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. అలాగే డెఫ్నెస్ కావచ్చు, క్యాట్రాక్ట్ కావచ్చు, పుట్టు మూగ గుడ్డి వీళ్ళు కూడా మనం ఐడెంటిఫై చేసి చేస్తున్నాం. అలాగే డౌన్ సిండ్రోమ్ ఉండొచ్చు పిల్లల్లో, కొంతమందికి హైపోస్పీడియాసిస్ అంటే మూత్రనాళం పైన కానీ కింద కానీ ఉండొచ్చు, వాటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే కొంతమంది పిల్లల్లో ఇంపర్ఫరేట్ యానస్ అంటే యానస్ డెవలప్ కాదు, సో దాన్ని కూడా ఐడెంటిఫై చేసి సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇవి బర్త్ డిఫెక్ట్స్. నెక్స్ట్ డిసీజెస్ కింద వచ్చేటప్పటికి మనకు రుమటాయిడ్ హార్ట్ డిసీజ్ కావచ్చు, ఎపిలెప్సీ కావచ్చు, ఆస్తమా పుట్టినప్పటి నుంచి వచ్చే ఆస్తమా కావచ్చు, తలసేమియా, హీమోఫీలియా, సికిల్ సెల్ డిసీజెస్, టైప్ 1 డయాబెటీస్ పుట్టగానే మనకు షుగర్తో పుడతారు వాళ్ళు, షుగర్ వ్యాధితో పుడతారు, సో ఆ టైప్ 1 డయాబెటీస్. తర్వాత కిడ్నీ డిసీజెస్ కూడా మనకు ఏమన్నా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగే పిల్లల్లో వచ్చేటటువంటి టీబీ కానీ పుట్టిన తర్వాత హెచ్ఐవి ఇవన్నీ కూడా మనం డిసీజెస్ కింద ఐడెంటిఫై చేసి వాటికి కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి మనకు డెఫిషియన్సీస్ అంటే పోషకాహార లోపాలు అన్నమాట. దీంట్లో మనకు సెవియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ అని ఉంటుంది, మోడరేట్ అక్యూట్ మాల్న్యూట్రిషన్, వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని న్యూట్రిషనల్ రీహాబిలిటేషన్ సెంటర్ అని మనకు రిమ్స్లో ఉంది, సో అక్కడ సివియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ వాళ్ళని తీసుకొచ్చి ఎన్ఆర్సీలో అడ్మిట్ చేయించి వాళ్ళకి 14 రోజులు స్పెషల్ ఫుడ్ ఇస్తాం మనం. 14 రోజులు ఉంచుకొని స్పెషల్ ఫుడ్ ఇస్తాం. అక్కడ ఉన్నదానికి ఒకరికి రోజుకి 100 రూపాయలు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 14 రోజుల తర్వాత కొంచెం వాళ్ళు వెయిట్ గెయిన్ అయిన తర్వాత మనం డిశ్చార్జ్ చేసి నెక్స్ట్ ఫాలోఅప్ ఏమి ఫుడ్ ఇవ్వాలి ఎలా చేయాలనేది కూడా మనం చెప్పి పంపించడం జరుగుతుంది. అలాగే అనీమియా రక్తహీనత కూడా ఐడెంటిఫై చేసుకుని, సో వాళ్ళకి ఎక్కువ రక్తహీనత ఉంటే ఇమీడియట్ గా రిమ్స్ కి తీసుకొచ్చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయిస్తాం, లేదా మోడరేట్ గా ఏమైనా ఉంటే టాబ్లెట్స్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇచ్చుకుంటూ మనం ట్రీట్ చేసుకుంటాం. అలాగే విటమిన్ ఏ డెఫిషియన్సీ, అలాగే విటమిన్ డి డెఫిషియన్సీస్, అయోడిన్ డెఫిషియన్సీ ఇవన్నీ కూడా మనం పోషకాహార లోపాలలో చూస్తాం. ఇక 4వది వచ్చి డెవలప్మెంటల్ డిలేస్, డిసెబిలిటీస్
0: అంటే
1: ఎదుగుదల లోపాలు అన్నమాట. కొంతమంది ఇంకా సరిగా కూర్చోలేరు, నడవలేరు, అట్లా వాళ్ళని ఐడెంటిఫై చేసి మోటార్ డిసీజెస్ ఏమైనా ఉంటే మోటార్ డిలేస్ ఉంటుంది, కొంతమందికి స్పీచ్ సరిగా రాకపోవచ్చు, కొంతమందికి సరిగా కాగ్నిషన్ డెఫిషియన్సీ అంటాం అంటే మనం దాన్ని జడ్జ్ చేయలేం ఈ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అనేది జడ్జ్ చేయలేం, అది కూడా డెవలప్మెంటల్ డిలేస్ కిందకే వస్తుంది. కొంతమంది పుట్టుకతోనేమోగా చెవి గుడ్డితో పుడతారు, దాన్ని ఆటిజం అంటాం, మాటలు రాకపోవడం, వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇవ్వడం చేయొచ్చు. అలాగే ADHD, కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు పిల్లలు, ఒక చోట కూర్చోలేరే అక్కడ ఇక్కడ ఎగురుతా తిరుగుతూ ఉంటారు, అది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే కిందకే వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ సెరిబ్రల్ పాలసీ అనేది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ ఉండదు, ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి

0: వీళ్ళకి తగిన విధంగా గైడెన్స్ ఇచ్చి తీసుకొచ్చి రెఫరల్ చేసి ఎవరి దగ్గర అయితే బాగుంటుందో వారి ద్వారా మనం ట్రీట్మెంట్ ఇప్పించి సరి చేయడం జరుగుతుంది. తర్వాత వీళ్ళని ఫాలోఅప్ కూడా మనం చేయడం జరుగుతుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఇది 2016లో ఈ కార్యక్రమం మొదలైంది, అప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నది కదా, మరి దీనికి ఏమైనా నిర్దిష్టమైన కాల పరిమితి, నిర్దిష్టమైన లక్ష్యాలు అట్లా ఏమైనా ఉన్నాయా? ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందా?
0: ఇది నిరంతరంగా కొనసాగుతుంది ఇప్పటివరకు అయితే, ప్రస్తుతానికి అప్పటి నుంచి మనకు కొనసాగుతూనే ఉంది. మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం, పిల్లల్ని ఐడెంటిఫై చేస్తున్నాం, ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటున్నాం, భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాం, ఎందుకంటే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఇది.
1: అయితే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఇన్ని రకాల వ్యాధులకు సంబంధించి ప్రస్తావిస్తూ వివరాలు చెప్పినాయి కదా, కొంచెం మన ఆదిలాబాద్ మిగతా ప్రాంతాలు మిగతా జిల్లాలతో పోలిస్తే కొంత గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా. ఇక్కడ గిరిజన ప్రాంతంలో ప్రధానంగా సికిల్ సెల్ గానీ ఎనీమియా, రక్తహీనత లాంటి సమస్యలను ఎక్కువగా గుర్తించారు కదా, అక్కడ ఆ ప్రాంతాల్లో ఏమైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమం ద్వారా అక్కడి ప్రజల్లో అవగాహన ఇవ్వడం గానీ ఆరోగ్య సేవలు అందించడం గానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి?
0: కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. హెల్త్ గురించి ఎక్కువ అవగాహన లేకపోవడం, ఇప్పటికీ కూడా కొంతమంది గ్రహణం మర్రి వచ్చిన వాళ్ళని మేము తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తానంటే చాలా మంది వెనకాడే పరిస్థితి ఉంది. అది దేవుడిచ్చిన ఇది, దాన్ని మనం కరెక్ట్ చేస్తే మంచిది కాదు, మా ఇంటికి మంచిది కాదు అనేటటువంటి కూడా ఉన్నాయి చాలా మంది. అయినా కానీ వాళ్ళని ప్రత్యేకించి వాళ్ళకి మనం ఐసీ యాక్టివిటీ ద్వారా వాళ్ళలో అవగాహన కల్పించి మరీ చేపిస్తున్నాం. అలాగే కొంతమంది హార్ట్ డిసీజెస్ కూడా ఐడెంటిఫై అయిన తర్వాత కూడా వాళ్ళు ఎటు పోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి అవగాహన కల్పించి చేయిస్తున్నాం. అలాగే మేము హైదరాబాద్ పోలేము, చేయించుకోలేము, మా దగ్గర అంత సొమ్ము లేదు అన్న వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత ఆర్థిక సాయం ఇచ్చి కూడా చేయించగలుగుతున్నాం. ఉంది, మీరు అన్నట్టు అవగాహన లేమి అనేది ఉంది, దాన్ని కూడా మనం మన టీమ్స్ వాళ్ళకి చక్కగా అవగాహన కల్పించడానికి అన్ని వసతులు ఉన్నాయి, చేస్తున్నారు.
1: చాలా సంతోషం శ్రీనివాస్ గారు. ముఖ్యంగా ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా ఒక పక్క ఆరోగ్య సేవలను అందిస్తూ మరోపక్క ఆరోగ్య అవగాహనను పెంపొందిస్తూ ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకం ప్రారంభించబడిందో ఆ ఉద్దేశాలను లక్ష్యాలను నెరవేర్చే దిశగా మీ బృందం ముందుకు సాగుతోంది. ఏ ఉద్దేశంతోనైతే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందో ఆ ఉద్దేశాలు సాకారం కావాలని ఆశిస్తూ ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమానికి సంబంధించి మన జిల్లాలో అమలవుతున్న తీరుతెన్నులను గురించి, సాధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.
4: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 224-6605 లేదా 224-6606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటారు. వినే ముందుగా ప్రకటనలు.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా జోరు చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ ఆలపించిన ఈ గీతానికి భీమ్ సిసిరోలియో సాహిత్యం అందించగా ఇప్పుడు పాట వినండి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
2: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
1: ప్రతి గురువారం ఉదయం 8:35
2: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
1: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
2: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
1: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాట కడలి చిత్రం కోసం శక్తిశ్రీ గోపాలన్, ఏఆర్ రెహమాన్ ఆలపించిన ఈ గీతానికి వనమాలి సాహిత్యం అందించగా సంగీతం ఏఆర్ రెహమాన్ అందించారు. పాట విందామా?

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తరువాతి పాట వీడొక్కడే చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన ఈ గీతానికి భువనచంద్ర సాహిత్యం అందించగా హ్యారిస్ జయరాజ్ సంగీతం అందించారు. పాట విందామా?

శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు

0: నంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2-107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాట, జల్సా చిత్రం నుంచి బాబా సేగల్ గానం చేసిన ఈ గీతానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా, సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాట రాధేశ్యామ్ చిత్రం కోసం యువన్ శంకర్ రాజా, హరిణి ఆలపించిన పాట వింటారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.

మీరింతవరకు చిత్రకుసుమాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మా స్టూడియో క్లాక్ల సమయం 8:30 కావస్తుంది. తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రివర్గం పలు నూతన రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. శ్రీలంకకు భారత్ సహాయం అందించడం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని

0: 17 జిల్లాల మీదుగా వెళ్లే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 10,021 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులను 2029-30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ రోజు సమావేశమయ్యింది. ఆ కేబినెట్ వివరాలను అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ ఈ 4 దక్షిణాది రాష్ట్రాల పరిధిలో చేపట్టనున్న 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులలో అరక్కోణం రేణిగుంట సెక్షన్ 77 కిలోమీటర్ల పొడవుతో 3-4 వరుసల నిర్మాణం చేపట్టనున్నామని, వీటిని 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అలాగే ఘట్ కేసర్ ఖాజీపేట మధ్య 4 వరుస నిర్మాణానికి కూడా ఆమోదం లభించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అదేవిధంగా 10,700 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 3 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాల మీదుగా వెళ్తాయని తెలిపారు. వీటి ద్వారా భారతీయ రైల్వే ప్రస్తుత నెట్వర్క్కు సుమారు 656 కిలోమీటర్ల మేర అదనపు వరుసలు చేరుతాయని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
1: రైల్వే కి మోడర్నైజేషన్ కా జో కామ్ పిచ్లే 12 వర్షం మే చల్ రహా హై ఉస్మే మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే కంప్లీట్ ఓవర్ హాలింగ్ జో రైల్వే కి హో రహీ, కంప్లీట్ మోడర్నైజేషన్ హో రహా ఉస్కే ప్రాజెక్ట్స్. ఢిల్లీ సే ముంబై, ముంబై సే చెన్నై, చెన్నై సే కోల్కతా, కోల్కతా సే వాపస్ ముంబై, యే హో గయా గోల్డెన్ క్వాడ్రిలేటరల్. 7 హై డెన్సిటీ కారిడోర్స్ హై, ఉన్ కారిడోర్స్ కి 4 లైనింగ్ కా కామ్ చల్ రహా హై. తో కరీబ్ కరీబ్ 2000 కిలోమీటర్స్ ఐసే హై జో ఆల్రెడీ 4 లైనింగ్ హో చుకే హై.
0: శ్రీలంకలో పర్యటిస్తున్న భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొలంబోలో ఈరోజు ఆ దేశ అధ్యకులు అనుర కుమార దిశనాయకేతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. శ్రీలంక వైమానిక దళానికి చెందిన L-70 గన్స్ ఆధునీకరణతో పాటు రెండు దేశాల NCC, నేషనల్ డిఫెన్స్ కాలేజీల మధ్య సహకారం కోసం ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నారు. అలాగే భారత రక్షణ దళాలు నిర్మించిన 3 బెయిలీ బ్రిడ్జిలను ఇరువురు వర్చువల్గా ప్రారంభించారు. శ్రీలంక భూభాగాన్ని భారతదేశ భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలకు వినియోగించబోమని శ్రీలంక అధ్యక్షులు దిశనాయకే స్పష్టం చేశారు. దిత్వా తుఫాను సమయంలో ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా భారత్ అందించిన సహాయానికి, పునర్నిర్మాణ ప్యాకేజీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకకు సహాయం అందించడం భారత్ బాధ్యతగా భావిస్తుందని, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన జన్మదినమైన ఈ నెల 17వ తేదీ నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్టు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్ మాట్లాడుతూ, 2001 అక్టోబర్ 7 నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ఆయన ప్రజాసేవా ప్రయాణం ప్రారంభమైందని వివరించారు. అప్పటి నుంచి ప్రజాసేవ నుంచి జాతీయ సేవ అనే మంత్రంతో ప్రధానమంత్రి తన సేవా ప్రయాణాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారని చెప్పారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ పురోగతి కేవలం అభివృద్దికే పరిమితం కాలేదని, దేశ సాంస్కృతిక గుర్తింపు, వారసత్వం కూడా మరింత బలోపేతమయ్యాయని నితిన్ నబీన్ పేర్కొన్నారు. 9వ జాతీయ పోషణ మాసోత్సవాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈరోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, 9వ జాతీయ పోషణ మాసం ద్వారా సుపోషిత సశక్త భారత్ను నిర్మించాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. ఈ ప్రచార కార్యక్రమం తల్లి బిడ్డల పోషకాహారం ప్రతి కుటుంబం సౌభాగ్యంతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. సమతుల్యమైన పోషకాహారం ఆరోగ్యకరమైన సుసంపన్నమైన దేశానికి బలమైన పునాది అని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి స్పష్టం చేస్తూ,
2: सुपोषित बचपन, स्वस्थ मातृत्व और समृद्ध परिवार ही विकसित भारत 2047 के संकल्प की सबसे मजबूत नींव है. इस वर्ष पोषण माह का हमारा संकल्प है, हमारी आंगनवाड़ी हमारी

0: जिम्मेदारी, जिसमें हमारा विशेष ध्यान विविधतापूर्ण और प्रोटीन युक्त आहार, आंगनवाड़ी केंद्रों पर ताजा गर्म पौष्टिक भोजन ECCE और गर्भवती व धात्री माताओं की समग्र देखभाल पर केंद्रित रहेगा।
1: ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి పేదలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందించడంపై ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. బ్రిక్స్ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశానికి ముందు తుది బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశం ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. ఈ ఏడాది బ్రిక్స్ ఫైనాన్స్ ట్రాక్కు స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తం మార్గదర్శకంగా ఉంది. జైపూర్లో ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్లు గత నెలలో సమావేశమయ్యారు. ముంబైలో జరగనున్న తుది సమావేశానికి ముందు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బ్రిక్స్ ఫైనాన్స్ ట్రాక్లో సాధించిన కీలక ఫలితాలను సమీక్షించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది April 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, సర్క్యులర్ ఎకానమీ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ Stage 3 పోటీలను భారత్ 2 స్వర్ణాలు, 4 కాంస్య పతకాలతో ఘనంగా ముగించింది. చివరి రోజైన ఈరోజు పారాలింపిక్స్ ఛాంపియన్ హర్విందర్ సింగ్, ప్రపంచ నంబర్ 1 శీతల్ దేవి భారత జట్టుకు స్వర్ణ పతకాలు అందించారు. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి మహిళల పారా కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో కజకిస్తాన్కు చెందిన ఐజాదా సీదాన్తో జరిగిన ఉత్కంఠభరితమైన షూటాఫ్లో విజయం సాధించి స్వర్ణ పతకం గెలుచుకున్నారు. మరోవైపు 2 పారాలింపిక్స్ పతక విజేత హర్విందర్ సింగ్ భావనతో కలిసి పారా రికర్వ్ మిక్స్డ్ టీం విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. నేపాల్లో సంభవించిన భారీ వరదలు, కొండచర్యలు విరిగిపడడంతో గల్లంతైన వారి గుర్తింపు ప్రక్రియలో భారత ఫోరెన్సిక్ బృందం గణనీయమైన పురోగతి సాధించింది. కాఠ్మండులోని భారత ఫోరెన్సిక్ బృందం ఇప్పటి వరకు 1400కు పైగా డిఎన్ఏ నమూనాలను పరిశీలించగా 378 డిఎన్ఏ ప్రొఫైళ్లను రూపొందించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్కు చెందిన సంయుక్త సాంకేతిక బృందం ఈరోజు చిలిమేలోని సొరంగంలో నీటిని తొలగించడం, బురదను బయటకు తీసే పనులను కొనసాగించింది. సొరంగం వాలు, పరిమిత ప్రవేశ మార్గం కారణంగా పనుల్లో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ బృందం వినూత్న పద్దతులను ఉపయోగిస్తూ సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రివర్గం పలు నూతన రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. శ్రీలంకకు భారత్ సహాయం అందించడం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశం ముంబైలో ప్రారంభమైంది. ప్రపంచ నంబర్ 1 శీతల్ దేవి వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ Stage 3 పోటీలో స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి FM. ఇప్పుడు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో నీకు నేను నాకు నువ్వు చిత్రం నుంచి రాజేష్ కృష్ణన్, KS చిత్ర గానం చేసిన గీతానికి పెద్దాడమూర్తి సాహిత్యం అందించగా సంగీతం అందించిన వారు RP పట్నాయక్. మరి పాటను విందామా?

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాట కలేజా చిత్రం కోసం శ్వేతామోహన్ హేమచంద్ర ఆలపించిన గీతానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా సంగీతం అందించిన వారు మణిశర్మ. పాటను విందామా?

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాట ఓరిదేవుడ చిత్రం నుంచి అనిరుద్ధ్ రవిచందర్ ఆలపించిన గీతానికి సంగీతం లియాన్ జేమ్స్, సాహిత్యం కాసర్ల శ్యామ్.

చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో చివరి పాట మజ్ను చిత్రం నుంచి నరేష్ అయ్యర్ ఆలపించిన గీతం. సాహిత్యం అందించిన వారు రాంబాబు గోశాల, సంగీతం అందించిన వారు గోపీ సుందర్.

0: మీరింతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మా స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: Good evening. This is Akashvani. I am Valsa Williams with the news at 9. The headlines. Union Cabinet approves 8 railway multi-tracking projects worth over 20,800 crore rupees across 9 states to boost connectivity. New Delhi and Colombo sign MOUs on upgradation of L-70 guns and defense cooperation. Sri Lanka assures it will never allow its territory to be used against India. India condemns attacks by Yemen's Houthi rebels on Saudi Arabia, says strikes threaten freedom of navigation in

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి అనాథ నాటిక వింటారు. రచన శ్రీ పాశం గోపాలకృష్ణమూర్తి. నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు. సహకారం కుమారి లక్కోజు భానుమతి. ఇందులో పెద్దమ్మ శ్రీమతి మట్టా విజయలక్ష్మి, సుధాకర్ శ్రీ పి శ్రీనివాసరావు, సుమిత్ర శ్రీమతి అమ్మన్న విజయలక్ష్మి, కిరణ్ శ్రీ ఎమ్మిల శ్రీనివాసరావు, సీతమ్మ శ్రీమతి చివుకుల ఉమాదేవి, మున్సిపల్ ఉద్యోగి శ్రీ ఆళ్ల యోగానంద్.

0: చందీశ్వరరెడ్డి. వినండి అనాథ నాటిక.
1: ఒరి దేవుడో, నన్ను అన్యాయం చేసిపోయావా దేవుడా?

0: ఏమండి అయ్యయ్యో, నా దేవుడు నన్ను విడిచిపెట్టి ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడో చూడమ్మా సుమిత్ర.
1: పెదనాన్నగారు ఎలా పోయారు పెద్దమ్మ?
0: నిదట్లోనే పోయారు నాయన. ఎప్పుడూ ప్రొద్దున్నే లేసే మనిషి బారెడు ప్రొద్దెక్కినా లేవకపోతే కాఫీ పెట్టిన తర్వాత లేపాను నాయన. ఇంకెక్కడ కాఫీ నాయన, అది తాగటానికి ఆయన లేస్తేగా. వెంటనే నీకు ఫోన్ చేయించాను నాయన.
2: అయ్యయ్యో అత్తయ్య గారు, మావయ్య గారు తలవైపు దీపం మలిగేట్లుగా ఉంది, నేను సరిచేస్తాను అన్నట్టు ముక్కుల్లో దూది పెట్టలేదేమిటండి, కుళ్ళటం మొదలైందనుకుంటా. బా, వాసన వస్తోంది.
0: నా తల్లే నా తల్లే, అదుగో ఆ గూట్లో దూదుంది తీసుకొచ్చి పెట్టమ్మా.
2: అలాగే అత్తయ్య.
0: ఎంతైనా నా కోడలికి ఎంత బాధ్యత. మీ మావయ్య గారు అప్పుడప్పుడు అంటుండేవారు, నా అన్న కోడలైనా నా సొంత కోడలతో సమానం అని. కాదు కాదు, నా సొంత కూతుళ్ళంటిది అనేవారు. అంతేకాదు, సుమిత్ర కజ్జికాయలు ఎంత బాగా చేస్తుందో ఒకసారి పిలిపించమే అనేవారు. నీ చేత్తో వండిన కజ్జికాయలు తినకుండానే పోయారమ్మా మీ మావయ్య.
2: ఊరుకోండి అత్తయ్య గారు, ఊరుకోండి. ఎంత ఏడిస్తే మాత్రం పోయిన వారు తిరిగి వస్తారా? గుండె దిటము చేసుకోండి అత్తయ్య గారు.
0: నాకున్న ఒక్కండా పోయిన తర్వాత నేనెవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలమ్మా? ఆ దేవుడు నన్ను కూడా తీసుకెళ్తే బాగుండును కదా.
1: పెద్దమ్మా, అవే మాటలు. నీకు అండలేకపోవడం ఏమిటి? నీ కొడుకు నేను లేనా, నీ కోడలు లేదా?
2: అత్తయ్య గారు, ఇంకోసారి మీరు ఇలా మాట్లాడితే నేను ఊరుకోను.
0: నేనేమన్నానమ్మా?
2: అదే, నాకెవ్వరూ లేరు, నేను అండలేని దాన్ని అనే మాటలు ఇంకొకసారి అన్నారంటే నాకు కోపం వస్తుంది తెలుసా?
0: నా తల్లి నా తల్లి, నిజమేనమ్మా, నాకెవ్వరూ లేకపోవటమేమిటి? మీరు లేరు, ఇంకెప్పుడు అలానం లేమ్మా.
1: అవును పెద్దమ్మా, ఇక్కడెవరూ లేరేంటి? చుట్టుపక్కల వాళ్ళు ఎవరు నిన్ను పలకరించడానికి రాలేదా?
0: అయ్యో, రాకపోవటం ఏమిటి నాయన, అందరూ వచ్చారు. కానీ వచ్చిన వాళ్ళు ఊరికే ఉండకుండా ఊరికే హడావడి చేస్తున్నారు, శవాన్ని తీసేయండి శవాన్ని తీసేయండి అంటూ. అప్పుడు నేనేమన్నానో తెలుసా? కాస్త ఆలస్యమైనా నా కొడుకు వస్తాడు, అతనే నా భర్తకు దహన సంస్కారాలు చేస్తాడు అన్నాను. ఆ మాటకి వాళ్ళకి కోపం వచ్చింది నాయన.
2: కోపం ఎందుకు వచ్చింది అత్తయ్య గారు?
0: అదేనమ్మా, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చచ్చారో బతికారో చూసిపోవటానికి ఒక్కసారైనా రాని వాళ్ళు ఇప్పుడు వస్తారా అన్నారు. ఆ మాటకి నాకు కోపం వచ్చి చడామడా తిట్టాను. దాంతో కోపం వచ్చి అంతా వెళ్ళిపోయాను నాయన.
1: పెదనాన్నగారి శవాన్ని మొయ్యటానికి నలుగురు మనుషులు కావాలిగా పెద్దమ్మా.
0: కూలి డబ్బులు పారేస్తే నలుగురేమి నాయన, 40 మంది వస్తారు. నాయనా సుధాకర్, నువ్వు ఆ పంచు నాయన, ఇవిగో 10,000 రూపాయలు.
1: డబ్బులేం అవసరం లేదు పెద్దమ్మా, డబ్బు నా దగ్గర ఉంది.
2: అయ్యయ్యయ్యో, అదేమిటండి డబ్బులు వద్దంటారు? అత్తయ్య గారు తన భర్త దహన సంస్కారాలు చేయడానికి తన డబ్బే ఖర్చు పెట్టాలనుకుంటూ ఉంటే.
0: మరే నాయన, ఉన్నంతలో ఆయన బతుకుండగా నాకే లోటు చేయలేదు. ఆయన డబ్బుతోనే ఆయన గారి అంతిమయాత్ర జరిపించు నాయన.
1: సరే పెద్దమ్మా, నువ్వు బాధపడతావని తీసుకుంటున్నాను.
2: అబ్బో, తీసుకోవచ్చులే ఉండండి, మీకంతా తొందరే.
0: అదేమిటమ్మా సుమిత్ర, తొందరేమి లేదంటావు? శవాన్ని ఎంతసేపు ఇంట్లో పెట్టుకుంటావు? ఇంకా రావాల్సిన వారు కూడా ఎవ్వరూ లేరు. అబ్బాయి, నువ్వు వెళ్ళు.
2: అత్తయ్య గారు, మొన్న ఈ మధ్యన మా ఇంటి దగ్గర మావయ్య గారిలాగే ఒక ముసలాయన చనిపోయాడు. ఆయనకు కూడా పిల్లలు లేరు. అప్పుడు చనిపోయిన ఆయన తమ్ముడు కొడుకు వచ్చి తలకొరివి పెట్టాడు. అప్పుడు ఆయన భార్య తన ఆస్తి మొత్తం తలకొరివి పెట్టిన అతని పేరును వ్రాసి ఆవిడ వెళ్ళి అతని ఇంట్లోనే ఉండిపోయింది అత్తయ్య గారు.
0: అంటే ఇప్పుడు నేను కూడా నాకున్న 2 ఎకరాల పొలం, ఈ ఇల్లు మీ పేరుతో రాసి నేను వచ్చి మీ ఇంట్లో ఉండాలంటావు, అంతేనా?
2: మీకు మాత్రం ఎవరున్నారు అత్తయ్య గారు? మేము తప్ప. మీరు ఇక్కడ ఒంటరిగా ఉండే బదులు చక్కగా మా ఇంటికి వచ్చి మనవడు మనవరాలితో ఆడుకుంటూ హాయిగా ఉండక.
0: నేను కూడా ఇక్కడే నా దేవుడు పోయిన ఈ ఇంట్లోనే తను చాలిస్తాను, గాని ఎక్కడికి రాను. నాయనా సుధాకర్, నువ్వు వెళ్ళు నాయనా. అదేమిటి నాయనా, డబ్బు తీసుకుని అంతిమయాత్రకు సన్నాహం చేయమంటే సుమిత్ర ముఖం వైపు చూస్తూ అలా నుంచుంటావే.

0: అలాగే వెళ్తాను కాని పెద్దమ్మా, వారసుడినైన నేను పెదనాన్నకు కర్మకాండ నిర్వహిస్తే ఆయన ఆస్తి మొత్తం సుమిత్ర చెప్పినట్లు నాదవుతుందా?
1: అబ్బా, శవాన్ని ముందు పెట్టుకుని ఆస్తులు గోలేమిట్రా సుధాకర్, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు వెళ్ళు నాయనా.
2: అంతా అయిపోయిన తర్వాత మాట్లాడుకోవడానికి ఏముంటుంది అత్తయ్య గారు, అదేదో ఇప్పుడే అనుకుంటే బాగుంటుంది.
1: సుమిత్ర, ఏమిటమ్మా నువ్వు కూడా, వేళాకోళ్ళానికి ఇదా సమయం, ముందు వాణ్ణి వెళ్ళనివ్వు.
2: అయ్యో అత్తయ్య గారు, పెద్దవారు పూజ్యులు, మీతో నేను వేళాకోళం ఆడతానా?
1: అంటే నువ్వు నిజంగానే మాట్లాడుతున్నావా?
2: సీరియస్ గా నిజంగానే మాట్లాడుతున్నాను అత్తయ్య గారు.
1: సరే, ఇంతకీ నువ్వు చెప్పేదేమిటో కాస్త అర్థమయ్యేలాగా వివరంగా చెప్పు.
2: ఇంకా వివరంగా చెప్పేదేముంది అత్తయ్య గారు, మామయ్య గారు తన తదనంతరం ఉన్న ఆస్తి మీకు చెందేటట్లుగా వ్రాస్తారు కదా, అలాగే ఇప్పుడు మీరు ఆస్తి మొత్తం మా పేరుతో వ్రాయండి అత్తయ్య గారు.
1: నేను బ్రతుకుండగా ఎలా రాస్తానమ్మా?
2: చనిపోయిన తర్వాత వ్రాయలేరు కాబట్టి.
0: నిజమే పెద్దమ్మా, ఒకవేళ నువ్వు ఆస్తి నీ తదనంతరం అని వ్రాసినా మన దాయాదులు మాకు వాటా ఉందంటూ వస్తారు, అప్పుడు అందరం సెగపొట్లు పట్టాలి.
1: అందుకని ఉన్నదంతా మీ పేరుతో రాసి నేను అడుక్కు తినాలా?
2: అయ్యయ్యో, అంత కర్మ మీకెందుకు పడుతుంది అత్తయ్య గారు? మిమ్మల్ని కాలు కింద పెట్టకుండా చూసుకోవడానికి మేము లేమటండి.
1: అయ్యో, ఇంతవరకు మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
0: పిచ్చి పెద్దమ్మా, ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది చెప్పు. సింపుల్ విషయం అర్థం కాలేదా? ఇప్పుడు పెదనాన్నకు తలకొరువు పెట్టిన నాకు నీ యావదాస్తి చెందుతుందని అర్థం. అర్థమైందా?
1: ఇదిగో సుధాకర్, ఆస్తులు గీస్తులు ఏమీ మీ పేరుతో రాయను. అంతగా కావాలంటే తలకొరువు పెట్టినందుకు నీకో 50,000 రూపాయలు ముట్ట చెప్తాను, ఏమంటావు?
2: ముష్టి వేస్తున్నారా అత్తయ్య గారు?
1: అమ్మా సుమిత్ర, నీకు ముష్టి వేసే స్తోమతు నాకెక్కడదమ్మా? నువ్వు లక్షాధికారి బిడ్డవు, అయినా ముష్టి ఎవరైనా 1,000,000 రూపాయలు వేస్తారా ఏమిటి? అలా ఎవరికైనా నువ్వు వేస్తావేమో కాని నేను వేయలేనమ్మా. 50,000 రూపాయలు ముష్టి అంటే మాటలా?
0: అబ్బా పెద్దమ్మా, పెద్దదానివి వయసు అయిపోయిన దానివి, ప్రస్తుత పరిస్థితులు అర్థం చేసుకోకుండా మాట్లాడతావే.
1: అంటే ఏమిట్రా నువ్వనేది? నువ్వు ముసల్దానివి అయిపోయావు, నీకు డబ్బు ఆస్తి ఎందుకు అనేగా?
0: నిజం అదేగా పెద్దమ్మా.
1: వయసు అయిపోయినా వయసులో ఉన్నా ఈ రోజుల్లో ఎవ్వరూ ఎవరిని చూడటం లేదు నాయనా. చివరికి కడుపును పుట్టిన బిడ్డలు కూడా అదే డబ్బుంటే అందరూ ఎక్కడ లేని ప్రేమ వలకపోస్తారు, అత్తయ్య చెక్కయ్య అంటూ.
2: అంటే అంటే మీ ఉద్దేశం నాది నిజమైన ప్రేమ కాదేనా అత్తయ్య గారు?
0: అబ్బా పెద్దమ్మా, నువ్వన్నట్లుగానే ఈ రోజుల్లో ఎవరికీ ఎవరి మీద ప్రేమలు ఆప్యాయతలు లేవు. డబ్బు డబ్బు మీద ప్రేమతోనే మానవ సంబంధాలు కొనసాగుతున్నాయి. అర్థమైంది కదా? ఇక వాదన చేయటం ఆపి అసలు విషయం తెలుసు, నాంచకుండా.
1: ఇందులో నాంచటానికేముంది నాయన? నాకెవరి కష్టము దోచుకోవటం, ఎవరి సహాయం తీసుకోవటం ఇష్టం ఉండదు. ఏదో సాంప్రదాయ ప్రకారం ఇంటి పేరు కలవాడివి, వారసుడితో తలకొరువు పెట్టిస్తే ఆయన ఆత్మ స్వర్గానికి వెళుతుందన్న నమ్మకంతో 50,000 రూపాయలు ఇస్తానన్నాను కదరా.
2: అవ్వో ముష్టి, 50,000 మాకేం అవసరం లేదు అత్తయ్య గారు.
1: ఒరే సుధాకర్, నీవేమీ మాట్లాడవేరా? అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడి చూస్తావేమిట్రా?
2: నేను మాట్లాడుతున్నానుగా, ఇంకా ఆయనేం మాట్లాడతారు?
1: చూడమ్మా సుమిత్ర, తలకొరువు పెట్టేది వాడా నువ్వా?
2: నా అనుమతి లేకుండా ఆయన తలకొరువు పెడతాడని మీరేలా అనుకుంటున్నారు అత్తయ్య గారు?
1: ఎరా సుధాకర్, నీ మాట కూడా అదేనా, చెప్పరా?
2: అంటే అంటే మీ ఉద్దేశం ఏమిటండి అత్తయ్య గారు? భార్యాభర్తల్లో భార్యదో మాట భర్తదో మాట ఉంటుందా? మావయ్య గారు మీరలా ఉండేవారేమో కాని మేం మాత్రం అలా కాదు, మా ఇద్దరిది ఒకటే మాట. ఏమండి, అంతేనా?
0: అంతే అంతే అంతే పెద్దమ్మా.
1: ఇంతకీ నువ్వు అనేదేమిటి సుమిత్ర? నా కొడుకు అదే నీ భర్త, చనిపోయిన నా భర్తకి తలకూరు పెట్టాలంటే డబ్బు కావాలి అంతేగా? సరే, అవసరం నాది కాబట్టి తలకొరివి రేటెంతో మళ్ళీ మళ్ళీ బేరమాడే పని లేకుండా ఒకే రేటు ఖచ్చితంగా చెప్పు.
2: చీచిచిచిచి, బేరమేమిటండి అత్తయ్య గారు బేరం? ఇదేమన్నా వ్యాపారమా? మేమేమన్నా సరుకులు అమ్ముతున్నావా? అలా మాట్లాడతారు ఏమిటండి మరీ విచిత్రంగా?
0: పెద్దమ్మా, నువ్వు అలా బాధపడి నిష్ఠూరంగా మాట్లాడితే నాకేం నీ డబ్బు అవసరం లేదు తెలుసా?
1: నాకెవరి కష్టం ఉంచుకోవటం ఇష్టం లేదన్నానుగా నాయన. ఊరికే ఎందుకులే గాని, నేనిస్తానన్నా 50,000 మీకు నచ్చలేదన్నావు కాబట్టి.

0: ఇంకెంత కావాలో అడుగు నాయనా. కాదు కాదు, అడగండి నాయనా.
1: మళ్ళీ మళ్ళీ అడిగేదేముంది అత్తయ్య గారు? చూడండి, మీరే పెద్ద మనసు చేసుకుని ఇవ్వండి.
0: పెద్ద మనసు గలదాన్ని కనకే, మీరు అడగకుండానే 50,000 ఇస్తానన్నాను. నీవేమో అసలికే ఎసరు పెడతానంటున్నావు, కాబట్టి నీకెంత కావాలో నువ్వే అడగవమ్మా కోడలా.
1: మీకు తెలియదేముంది అత్తయ్య గారు, మీరు మీ ఆవదాస్తి మీ కుమారుడైన నా భర్త పేరుతో వ్రాశారనుకోండి, రాయాదుల కోర్టులో కేసు వేస్తే కోర్టుల చుట్టూ తిరగలేక మేము చావాలి. అదే నా పేరుతో వ్రాశారనుకోండి, వాళ్లకు కోర్టుకు వెళ్లే ఛాన్సే లేదు. ఏమంటారు?
2: కరెక్ట్ కరెక్ట్ పెద్దమ్మా, నిజంగా ఈ ఐడియా నాకు రాలేదు. చూసావా, సుమిత్ర చెప్పింది చాలా కరెక్ట్. అలా చెయ్యి పెద్దమ్మా, ఏ గొడవ ఉండదు.
0: నేను ఆస్తి మీ పేరుతో రాయనుగాక రాయను, మీ ఇంటికి కూడా నేను రాను. ఇంతటితో ఈ విషయం విడిచిపెట్టి ప్రస్తుతం నేను ఇస్తానన్న 50,000 తీసుకుని పని ముగించుకుని వెళ్ళండి. అర్థమైందా?
1: ఇదే మీ చివరి నిర్ణయమా అత్తయ్య గారు?
0: అవును, ఇదే నా చివరి నిర్ణయం, స్థిర నిర్ణయం కూడా.
2: అబ్బా పెద్దమ్మా, నువ్వు కూడా ఏమిటే తెగిందాకా లాగుతావే.
0: తెగిందాకానా అంటే తెంచుకుందామని అనుకుంటున్నావురా?
3: ఒరే సుధాకర్, చిన్నప్పుడే మీ అమ్మ చనిపోతే నిన్ను నిన్ను నేను పెంచానురా ఈ చేతులతో, నీకు తల్లిని లోటు తీర్చానురా. కన్న తల్లిని కాకపోయినా పెంచిన తల్లినిరా, ఆ విషయం మర్చిపోకరా నాయన.
2: అది గుర్తుండబట్టే కదా పెద్దమ్మా, పెద్దనాన్న చనిపోయారని తెలియగానే ఉన్న ఫలంగా వచ్చాను. కాదు కాదు, వచ్చాము.
0: నీ పెళ్ళయి 10 సంవత్సరాల్లో ముసలాళ్ళం నేను ఎలా ఉన్నావనని ఒక్కసారైనా చూడటానికి వచ్చావురా?
2: అదే మరే పెద్దమ్మా.
1: అంటే ఏమిటండి అత్తయ్య గారు మీ ఉద్దేశం? పెళ్ళైన తరువాత అంటే మీ దగ్గరకు ఆయన్ని రాకుండా చేసింది నేనేనా మీ ఉద్దేశం?
2: అబ్బే, అలా వద్దని సుమిత్ర ఎప్పుడూ చెప్పలేదు పెద్దమ్మా. నేనే బిజినెస్ వ్యవహారాల్లో తీరిక లేక రాలేదు.
1: ఇప్పుడు కూడా ఎంతో తీరుగు చేసుకుని రావాల్సి వచ్చింది. మేమేమో మధ్యాహ్నానికి బయలుదేరి వెళ్ళాలి. మీ వ్యవహారం చూస్తుంటే అనవసరంగా వచ్చామేమో అనిపిస్తోంది.
0: అంటే ఏమిటమ్మా నీ ఉద్దేశం? మనిషి చనిపోతే కూడా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వస్తారా ఏమిటి?
1: చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వచ్చినా, కాళ్ళల్లో చెప్పులు పెట్టుకుని వచ్చినా, వచ్చిన వాళ్ళం ఇక్కడే ఉండిపోవుగా. వెళ్ళక తప్పదుగా అత్తయ్య గారు.
0: వెళ్ళండి అమ్మా వెళ్ళండి. నేనేమన్నా మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నానా ఏమిటి? ఒకవేళ ఉంటే మాత్రం మీరు ఉంటారా?
1: అత్తయ్య గారు, ఇక ముసుగులో గుద్దులాట వద్దండి, సూటిగా అసలు విషయం చెప్పండి.
0: ముసుగులో గుద్దులాటలా మాట్లాడుతుంది ఎవరమ్మా? నువ్వు కాదు? అసలు విషయం సూటిగా చెప్పాల్సింది నేను కాదు నువ్వు.
1: అబ్బబ్బబ్బా, మళ్ళీ మళ్ళీ ఏం చెప్పమంటారు? ఇంతకు ముందేగా చెప్పాను.
0: నేను చెప్పానుగా సుమిత్ర నా అభిప్రాయాన్ని.
2: అంటే ఈ ఇల్లు పొలం నాకు రాయవా పెద్దమ్మా?
0: రాయనుగాక రాయను.
1: సరే పదండి వెళ్ళిపోదాం.
2: ఏం పెద్దమ్మా వెళ్ళమంటావా?
0: అంటే నా ఆస్తి మీ పేరుతో రాయకపోతే ఆయనకు తలకొరు పెట్టనంటావు, దహన సంస్కారాలు చేయనంటావు, అంతేనా కొడుక?
2: అంతే పెద్దమ్మా.
0: సరే అయితే వెళ్ళండి రా, వెళ్ళండి.
1: అత్తయ్య గారు, మీరు మతుండే మాట్లాడుతున్నారా? మావయ్య గారికి మా వారు తలకొరివి పెట్టకపోతే ఆయన ఆత్మ పుణ్యలోకాలకు వెళ్ళదు. ఆ విషయం తెలుసా? పుత్రులు లేని వారి ఆత్మ పున్నామ నరకానికి వెళుతుందని. మీకు మాత్రం తెలీదా అత్తయ్య గారు?
0: చనిపోయిన ఆయన ఆత్మ ఎక్కడికెళ్తుందో నాకు తెలియదు, కానీ నాకున్న యావదాస్తి మీకు రాస్తే నేను మాత్రం బ్రతికుండగానే నరకం అనుభవించాలి. కాబట్టి చివరిసారిగా చెప్తున్నాను, 50,000 తీసుకుని చేస్తే చేయండి, లేదంటే వెళ్ళండి.
1: ఆ ముష్టి 50,000 మాకేం అవసరం లేదండి, పదండి వెళదాం. బో, ఇంకా ఇక్కడే నిలబడ్డారే, సిగ్గు లేకుండా రండి.
2: వెళ్తున్నాం పెద్దమ్మా.
0: వెళ్ళండి, అందరూ వెళ్ళిపోండి.

0: ఏమమ్మా దుర్గమ్మ?
1: వచ్చావా సీతమ్మ?
0: అబ్బా దుర్గమ్మ, నీ ఎటకారాల తర్వాత కానీ అదిగో ఆ వెళ్లేది నీ మరిది కొడుకు కొడలనుకుంటా?
1: అవును.
0: అవునా? మరి వచ్చి 10 నిమిషాలు కూడా కాలేదు, ఎక్కడికెళ్తున్నారు? చేతిలో సూట్ కేసు కూడా ఉంది, కొంపదీసి వెళ్ళిపోతున్నారా ఏమిటి?
1: అవును.
0: అవునా? అయితే నీ భర్త శవాన్ని ఎవరు దహనం చేస్తారు? ఇంతకీ అసలు వచ్చింది ఎందుకంట, వెళ్ళిపోతుంది ఎందుకంట?
1: అది అది
0: పర్వాలేదులే చెప్పవమ్మా, ఇన్నాళ్ళ నుంచి పక్క పక్క

0: అంటున్నావు? నా దగ్గర కూడా రహస్యాలేంటి?
1: రహస్యం ఏమీ లేదు సీతమ్మా. నాకున్న యావదాస్తి వాళ్ల పేరుతో రాస్తే గాని తలకొరివి పెట్టనన్నాడు నా కొడుకు.
0: అలాగా మరి నువ్వేమన్నావు?
1: ఇందులో అనటానికే ఉంది, ఉన్నదంతా వాళ్ళకిస్తే నేనేమైపోవాలి, నన్నెవరు చూస్తారు?
0: అందుకని తలకొరి పెట్టడానికి వచ్చిన వారసుడికి ఆస్తి పెట్టనన్నావా ఏంటి?
1: అవును. ఏ
0: ఎంత పని చేశావు దుర్గమ్మ, నీకున్నది వారసుడు ఒక్కడే, వాణ్ణి కూడా దూరం చేసుకున్నావు. ఇప్పుడు ఆ శవానికి ఎలా దహన సంస్కారాలు చేపిస్తావు?
1: అంటే ఏమిటి సీతమ్మ నువ్వనేది? నా ఆస్తి వాడి పేరుతో పెట్టి నన్ను ముట్టెత్తుకుని బ్రతకమంటావు అంతేనా? అదేగా నువ్వు చెప్పేది?
0: అది కాదు దుర్గమ్మ, ఆస్తి తన పేరుతో వ్రాయనన్నావని నీ కొడుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమం ఎలా జరిపిస్తావని అడుగుతున్నాను.
1: నేనెలాగో జరిపిస్తానుగా.
0: అదే ఎలాగని అడుగుతున్నాను.
1: అబ్బా, నేనెలాగో జరిపిస్తానన్నానుగా, నన్ను విసిగించుకుంటా వెళ్ళు.
0: ఏమిటమ్మా నీ గడుస్తాను? ఇన్నాళ్ల బట్టి రాని నీ కొడుకు ఇప్పుడు వస్తాడా అన్నందుకు చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా ఇలాగే పోట్లాడి అందరినీ పంపించేశావు. ఇప్పుడేమో రాడనుకున్న కొడుకు వచ్చాడు, ఏమీ చేయకుండా వెళ్ళిపోయాడు. నువ్వేమో శవాన్ని ఎదురుగా పెట్టుకుని కూర్చున్నావు. శవాన్ని సాగనంపే పని చూడమన్న నాకు ఏవో కుంటి సాకులు చెప్తావా?
1: అబ్బా, నా బాధ నేను పడతాను గాని నువ్వు వెళ్ళు సీతమ్మ.
0: దుర్గమ్మ, నువ్వు అసలు మతుండే మాట్లాడుతున్నావా? ఇంటి పక్క శవాన్ని పెట్టుకుని మమ్మల్ని భోజనం చేయకుండా ఎంతసేపు ఉండమంటావు? ఇదిగో నీ ఇష్టం అనటానికి ఇది నీ ఇంట్లో జరుగుతున్న శుభకార్యం కాదు, ఆ విషయం గుర్తుంచుకుని మాట్లాడు. అర్థమైందా?
1: ఏమిటి సీతమ్మ నువ్వనేది? అంటే నేనేం చెయ్యాలనుకుంటున్నానో నీకు చెప్పాలంటావు అంతేనా?
0: తప్పకుండా. ఇది ఊరనుకున్నావా వల్లకాడనుకున్నావా? మాట్లాడితే నా ఇష్టం నా ఇష్టం అనటానికి.
1: ఇదిగో సీతమ్మ, కొద్దిగా నోరు సంభాళించుకుని మాట్లాడు. నువ్వేమీ నా చుట్టానివి కాదు, పక్కానివి కాదు. అన్ని విషయాలు నీకు చెప్పి చేయటానికి అసలు ముందు నా ఇంట్లోంచి బయటకు నడు.
0: ఇదిగో దుర్గమ్మ, నీకింత పొగరు పనికిరాదు, నన్నింట్లోంచి బయటకు వెళ్ళమంటావా? నీ కొడుకుతో కూడా ఇలాగే పొగరుగా మాట్లాడుంటావు, అందుకే నీ భర్త శవాన్ని అనాథన చేసి వెళ్ళిపోయాడు. అసలు అందరినీ విరోధం చేసుకుని నువ్వెలా నీ భర్త శవాన్ని దహనం చేపిద్దామనుకుంటున్నావు?
1: అసలు నీ ఉద్దేశం ఏమిటి సీతమ్మ? శవాన్ని ఇక్కడి నుంచి తీయలేదనా? నా ఆస్తి నా కొడుకు రాయలేదనా? కాస్త అర్థమయ్యేటట్లు చెప్పు.
0: అది కాదు దుర్గమ్మ, ఏదో నీ కొడుకు అడిగినట్లుగా నీ ఆస్తి వాడి పేరుతో వ్రాసినట్లయితే ఈ పాటికి శవయాత్ర ముగిసేది కదా.
1: సీతమ్మ, నీ మనసులోని ఉద్దేశం ఇప్పుడు బోధపడింది నాకు. అసలు నువ్వు ఎప్పటినుంచో నా ఇల్లు పక్కనున్న నీ స్థలంలో కలుపుకోవాలనుకుంటున్నావు అవునా? నేనెలాగో నీకు అమ్మనన్నాను. పట్నంలో ఉంటున్న సుధాకర్ పేరుతో రాస్తే వాడెలాగూ ఇక్కడ ఉన్నాడు కాబట్టి నా ఇల్లు వాడి దగ్గర తక్కువ రేట్లో కొనుక్కోవచ్చు అని అంతేగా?
0: అయ్యో దుర్గమ్మ, నువ్వు అలా అనుకుంటున్నావా? చీచి, నాకు అలాంటి ఉద్దేశమే లేదు. కాకపోతే విధవ ఆస్తి కోసం అయిన వాళ్ళని దూరం చేసుకున్నావే అని, అందరూ ఉండి కూడా నీ భర్త శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళు దహనం చేయాల్సి వస్తుంది అన్నదే నా బాధ.
1: నా బాధ నేనే పడతానులే కాని సీతమ్మ, నా గురించి నువ్వు ఎక్కువగా బాధపడకు, నీ ఆరోగ్యం చెడిపోద్ది. సరే వెళ్ళరా సీతమ్మ.
0: ఇంతకీ నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పలేదే.
1: నేనేం చేస్తానో చూస్తావుగా సీతమ్మ.
0: చివరికి నీ భర్త శవానికి మున్సిపాలిటీ వాళ్ళే గతి అనుకుంటా.
1: సరేలే, భగవంతుడు ఎలా రాస్తే అదే జరుగుతుంది. విధిలిగతో ఎవ్వరూ తప్పించలేరుగా సీతమ్మ.
0: అంతేనమ్మా అంతే.

0: ఇదిగో మామగారు, ఇదేనా అనాథ శవం? ఏమిటి మాట్లాడకుండా నా ముఖం వైపు చూస్తున్నారు? రండి రండి, ఆ శవం లేపండి, తీసుకెళ్దాం.
1: ఎవరు మీరు? అనాథ శవం ఏమిటి?
0: మేము మున్సిపాలిటీ నుంచి వచ్చాంలే.
1: అయితే?
0: అయితే ఏంటమ్మా, ఇప్పటికి 2 రోజుల నుంచి ఈ శవాన్ని దానం చేయకుండా అలాగే పెట్టుకుని కూర్చున్నారు. ఎవరో వస్తారు దానం చేస్తారు అన్నారంట, వాళ్ళు రావటం దానం చేయకుండా వెళ్ళిపోవటం కూడా అయిపోయిందటగా. చుట్టుపక్కల వాళ్ళు శవం కుళ్ళి వాసన వస్తుందని మాకు రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ అనాథ శవం ఉంది, తీసుకెళ్ళండి అని. అర్థమైందమ్మా?
1: చనిపోయింది నా భర్త, ఆయన ఏమి అనాథ కాదు.
0: అబ్బా మామగారు, మీరు శవం పక్క నుంచి లేతే మేము శవాన్ని తీసుకెళ్తాం. ముందు మీరు లేవండి.
1: నేను లేవనగాక లేవను, నా భర్త అనాథ కాదు. దిక్కులేని శవలా మీరు దహనం చేయవలసిన కర్మేం పట్టలేదు.
0: మామగారు మీరు పెద్ద

0: వారు ఇలా మొండికేట ఏమైనా పద్ధతిగా ఉందా చెప్పండి. మీరు మమ్మల్ని విసిగించకుండా పక్క తప్పుకోండి. ఇప్పటికే 2 రోజులైంది, చూడండి శవం ఉబ్బిపోయి కంపు కొడుతుంది. ఇంకా ఈ శవం ఇలాగే ఇక్కడే ఉంటే చుట్టుపక్కల కలర వ్యాపించింది, తప్పుకోండి.
1: ఓహో, నేను తప్పుకోను కాక తప్పుకోను.
0: మామగారు, ఇలా అయితే మిమ్మల్ని బలవంతంగా ఈడ్ చేయాల్సి ఉంటుంది. పెద్దవారిని గౌరవిస్తుంటే.
1: ఉండవయ్యా బాబు, అడుగో మా అబ్బాయి వస్తున్నాడు. రానాయనారా బాబు, నీ పేరేమిటి?
0: మామగారు, మీకేమైనా పిచ్చా ఏంటి? మా అబ్బాయి అంటున్నారు, నీ పేరేంటి అంటున్నారు.
1: తొందరెందుకు నాయన, ఇప్పుడే తెలుస్తుంది చూడు. బాబు, నీ పేరేమిన్నాయనా?
2: నా పేరు కిరణ్ కుమార్ అమ్మా. నన్ను అనాథ శరణాలయం మేనేజర్ సత్యనారాయణ గారు పంపించారు.
1: అర్థమైంది నాయన, అందుకే నీ పేరేమిటని అడిగాను. సరిగ్గా సమయానికి వచ్చావు. ఇదిగో బాబు, ఈ కాగితంలో మన ఇంటి పేరు, గోత్రం పేరు రాసింది. ఇదిగో ఈ 10,000 రూపాయలు తీసుకుని వెళ్ళు. పంతులు గారికి నేను ఫోన్ చేశాను, ఆయన అక్కడికొచ్చి నిన్ను కలుసుకుంటాడు. వెళ్ళు, వెళ్ళి మీ నాన్నగారి దహన సంస్కారాలు చేసిరా. వెళ్ళు బాబు.
2: అమ్మా, నేను.
1: నువ్వు నా మానసపుత్రుడివి బాబు. మీ నాన్నగారి దహన సంస్కారాలు నిర్వహించిన మరుక్షణం నువ్వు నా దత్తపుత్రుడివి. నీ గురించి అన్ని విషయాలు సత్యనారాయణ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. నీకు చదవంటే ప్రాణమంటగా నీలాంటి బుద్ధిమంతుణ్ణి పంపి సత్యనారాయణ గారు నాకెంతో మేలు చేశారు. నేనెంత అదృష్టవంతురాలి బాబు.
2: అదృష్టం నీది కాదమ్మా, నాది. అనాథాశ్రమంలో ఉంటూ ఎంతో కష్టపడి చదివి ఇంటర్ వరకు వచ్చాను. ఇక్కడి నుంచి నా చదువుకి, నా పోషణకి, శరణాలయానికి భారంగా ఉన్న సమయంలో సత్యనారాయణ గారు పిలిచి మీరు నన్ను పుత్రుడిగా స్వీకరిస్తున్నారని చెప్పి పంపించారు. మీరేమో నేను మీకు దొరకటం అదృష్టం అంటున్నారు.
1: అయినా వాళ్ళు డబ్బు కాసిపడి మీ నాన్నగారి శవాన్ని దహనం చేయటానికి నిరాకరిస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆయనది అనాథ శవం, తీసుకెళ్తానంటున్న తరుణంలో నువ్వు సమయానికి వచ్చి నా భర్త అనాథ కాదు అని నిరూపించావు బాబు.
0: మామగారు, ఇప్పుడు వచ్చిన కుర్రాడిని మీరు మీ కొడుకు అంటున్నారు, ఆ కుర్రాడేమో అనాథ శరణాలయం నుంచి వచ్చానంటున్నాడు. ఇప్పటికిప్పుడే ఈ కుర్రాడు మీ కొడుకెలా అయ్యాడో నాకు అర్థం కావట్లేదు.
1: నీకేం అర్థం కానవసరం లేదు నాయన, మాకు అర్థమైంది అది చాలు. బాబు కిరణ్, నేను చెప్పింది గుర్తుందగా. మున్సిపాలిటీ వ్యాన్లో వెళ్ళు. వ్యాన్కి కిరాయి డబ్బులు ఇచ్చి కార్యక్రమం సక్రమంగా జరిపిరా. వెళ్ళు నాయన.
2: అలాగేనమ్మా, అంతా నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఏమయ్యా అలా జెండాకర్లా నిలబడి నా ముఖం వైపు చూస్తావే? ఆ పక్క నిల్చున్న ముగ్గురు నువ్వు కలిపి 4 నాన్నగారి శవాన్ని తీసుకెళ్లి వ్యాన్లో పెట్టండి.
1: బాబు కిరణ్.
2: అమ్మా.
1: చదువుకుంటున్నావా?
2: అవునమ్మా. ఏమిటమ్మా?
1: ఇవిగో ఈ కాగితాలు చూడనాయనా. బాబు ఏమిటి బాబు ఇది? ఆ కాగితాలు చదివి అలా కళ్ళ వెంట నీరు కారుస్తున్నావెందుకు కిరణ్?
2: అమ్మా, ఒక అనాథనైన నాకు మీరు తల్లిలా చేరదీశారు, కన్న తల్లిలా చూసుకుంటున్నారు. ఇప్పుడు మీ ఆస్తి నా పేరుతో రాసి మీకు వారసుని చేశారు. అయినా మీ తదనంతరం కాకుండా మీరు బ్రతకుండగానే నా పేరుతో ఆస్తి రాశారేమిటమ్మా?
1: చూడాయనా, ఇక నుంచి నీకు గాని నాకు గాని మనం అనాథలం అన్న భావన రాకూడదు అని అలా చేశాను. నువ్వు నా కొడుకు, నన్ను ఆదరించాల్సిన బాధ్యత నీది. నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తావన్న నమ్మకంతోనే అలా చేశాను తప్ప.
2: అయ్యో, తప్పని కాదమ్మా. ఈ రోజుల్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు వారి సేఫ్టీ కోసం ఎంతో కొంత ఆస్తిని దాచుకుంటున్నారు కదా, అందుకని.
1: బాబు, నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నీకు డబ్బు వచ్చిన తర్వాత నీ మనసు మారుతుందేమోనని అనుమానం ఉంది, అంతేనా?
2: ఎంతైనా డబ్బు పాపిష్టిది కదమ్మా.
1: నువ్వు మంచివాడివేగా బాబు.
2: ఏదైనా మీ తదనంతరం నాకు రాస్తేనే బాగుండేది. నాకు మాత్రం మనసులో ఈ పాపిష్టి డబ్బు వలన.
1: డబ్బు పాపిష్టిదే బాబు, కాదనను. కాని ప్రతి మనిషిలోనూ కృతజ్ఞుడు, కృతజ్ఞుడు అని ఇద్దరుంటారు. ప్రస్తుతం నీ మనసు కృతజ్ఞతతో నిండి ఉంది. ఇక నీలో కృతజ్ఞుడు ప్రవేశించే అవకాశమే లేదు. పోనీ నువ్వు అనుకున్నట్లు ఒకవేళ నువ్వు నన్ను వెళ్లగొట్టావే అనుకో.
2: అమ్మా,
1: నేను వెళ్ళి నువ్వు వచ్చిన అనాథాశ్రమంలో ఉంటాను.
2: అమ్మా.
1: అయ్యో, ఇదేమిటి కిరణ్, నా కాళ్ళు పట్టుకుంటావేమిటి? అయ్యయ్యో, ఆ కళ్ళల్లో నీళ్ళేమిటి, ఏడుస్తున్నావా?

0: చిన్న పిల్లోళ్ళ, ఊరుకో బాబు.
1: అమ్మా ఎంత మాట అన్నావమ్మా, నేను బ్రతుకుండగా నువ్వు అనాథవు కావమ్మా. ఒకవేళ నువ్వు ఆస్తి లేని దానివైనా నువ్వు నాకు ఎంతో మహోన్నతమైన అమ్మ స్థానాన్ని ఇచ్చి నాకు తల్లి లేని లోటు తీర్చావమ్మా. అవసరమైతే కూలి పనిచేసైనా నేను పోషించుకుంటానమ్మా, పోషించుకుంటాను.
0: చాలు బాబు చాలు, ఆ మాట చాలు బాబు. ఈ జన్మకి ఈ వరం చాలు. చదువుకో బాబు, బాగా చదువు. నువ్వెంతవరకు చదవాలనుకుంటున్నావో అంతవరకు చదువు. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో అంతవరకు చదువు. నీ లక్ష్యాన్ని చేరుకో. డబ్బు గురించి ఆలోచించుకోవద్దు బాబు, ఎంత ఖర్చైనా పర్వాలేదు. చదువు బాబు, బాగా చదువు.
1: చదువుతానమ్మా చదువుతాను. అమ్మా అనాథనైన నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన నీకు ఈ అనాథ వచ్చే జన్మలో నీ కడుపును పుట్టి నీ రుణం తీర్చుకుంటానమ్మా.
0: బాబు కిరణ్, ఇంకెప్పుడు నువ్వు అనాథ అన్నమాట అనకు. నువ్వు కాదు బాబు అనాథవు. డబ్బే ప్రధానమనుకుని కన్నవాళ్లను కట్టుకున్న వాళ్లను దూరం చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళు అనాథలు బాబు. డబ్బుండి ప్రేమ ఆప్యాయతల కరువై మనశ్శాంతి లేక జీవిస్తున్న వాళ్ళు వాళ్ళనాథలు బాబు. మనిషిగా జన్మించి మానవత్వాన్ని మరచి దానవులుగా ప్రవర్తిస్తున్న వాళ్ళు వాళ్ళనాథలు బాబు. నువ్వు కాదు అనాథవు బాబు కిరణ్. ఇంకెప్పుడు అనాథవని నువ్వు అనుకోవద్దు, నాతో అనద్దు. నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు, సరేనా?
1: సరేనమ్మా. అమ్మా
0: బాబు.
1: అమ్మా
2: మీరింతవరకు అనాథ నాటిక విన్నారు. రచన శ్రీపాశం గోపాలకృష్ణమూర్తి. ఇందులో పెద్దమ్మ శ్రీమతి మట్టా విజయలక్ష్మి, సుధాకర్ శ్రీ పి శ్రీనివాసరావు, సుమిత్ర శ్రీమతి అమ్మన్న విజయలక్ష్మి, కిరణ్ శ్రీ ఎమ్మెల శ్రీనివాసరావు, సీతమ్మ శ్రీమతి చివుకుల ఉమాదేవి, మున్సిపల్ ఉద్యోగి శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, సహకారం కుమారి లక్కోజు భానుమతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ వి సత్యనారాయణ బృందం వారి నాదస్వరం వింటారు. సతతము బ్రోతువని నీ శరణంటిని. భైరవి రాగం ఆదితాళం.

0: మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ వి సత్యనారాయణ బృందం వారి నాదస్వరం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ఆపాత మధురాలు సుమధుర గీతాలు వింటారు. అల్లరి బుల్లోడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన గీతం వింటారు. వేటూరి సాహిత్యం, సంగీతం చక్రవర్తి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఆపాత మధురాలు సుమధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాట మంచి మనసులు చిత్రం నుంచి సుశీల ఘంటశాల ఆలపించిన గీతం వింటారు. సాహిత్యం అందించిన వారు దాసరథి, సంగీతం కెవి మహదేవన్.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఆపాత మధురాలు కార్యక్రమంలో మరో చరిత్ర చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్ఆర్ ఈశ్వరి ఆలపించిన గీతం వింటారు. ఆచార్య ఆత్రేయ సాహిత్యం అందించగా ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అందించారు.

no need to hold back my dawn. Hand in hand, let's sail, my dear.

భలే భలే మగాడి ఓయ్ బంగారు నా స్వామి ఓయ్, నీ మగ తిరి గులమునై నీ అనని దాననాయ్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు సమయం 11:20. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఆకాశవాణి తిరుపతి కేంద్ర ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.